ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజమాసం 4వ రోజు, క్రీశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 26వ తేదీ శనివారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటల 58 నిమిషాల 43 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6 గంటలు. అంతరంగాన దేశం, ఆలోచనల్లో దేశం, ఇంతటి గొప్ప దేశాన్ని మహోన్నతంగా నిలపాల్సిన బాధ్యత పౌరులమైన మనది. ఆ బాధ్యత మరింత విస్తృతంగా, గొప్పగా మనలోకి ప్రవహించేందుకై ప్రభాతవేళ విందాం రండి దేశభక్తి గీతం.

0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీ చివుకుల రమాకాంత శర్మ గారు.
1: ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధిపరచుకోవడానికి స్వయం ప్రేరణ మరియు స్వయం విశ్లేషణ చేసుకోవడం అత్యంత అవసరం. ప్రతి వ్యక్తి తనను తాను ఏమిటో అర్థం చేసుకుని ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి వ్యక్తికి ప్రతి సమయంలో రెండు వ్యక్తిత్వాలుంటాయి. మనం నమ్మే వ్యక్తిత్వం ఒకటి, మనం చేసే పనుల ద్వారా కనిపించే వ్యక్తిత్వం మరొకటి. మొదటిది బుద్ధికి సంబంధించినది, రెండవది శరీరానికి సంబంధించినది. మనలోని ఆదర్శభావాలను నిత్యం నిజ జీవితంలో ఆచరణలో పెడితే మనం పొందే ఆత్మవికాసం, అభివృద్ధి, ఆధ్యాత్మిక ప్రతిభ అందమైన పుష్పం మాదిరి వికసించి సువాసనలను వెదజల్లుతుంది. నమ్మిన ఆదర్శానికి అనుగుణంగా జీవించాలి. మనం అంగీకరించిన ఆధ్యాత్మిక జీవితపు విలువలను నిత్య జీవితంలోకి తెచ్చుకొని సాధన చేసి జీవించాలి. మనం ఎంత భక్తులమైనా మనలోని వీరావేశం సాధ్యమైన సీతామ్మవారిని ఎత్తుకుని పోయిన రావణుడిలా మారుతుంది. ఆ విధంగా చేస్తే మనం పతనమవటమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని పతనం చేసిన వారమవుతాం. ఆధ్యాత్మికత అనేది మానవాళికి సంబంధించినది, కానీ ఏ ఇతర ప్రాణులకు అవసరము లేదు. ఆధ్యాత్మికత మనిషికి వర్తిస్తుంది. ఆధ్యాత్మికత, మనిషి, ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఆధ్యాత్మిక జీవన శైలిని ఈ విధంగా పోల్చవచ్చు. సముద్రంలో కొట్టుకుపోయిన వ్యక్తిని ఎలా కాపాడాలి? ముందు నీళ్లలో నుంచి బయటకు తీయాలి. ఆ తర్వాత అతనిలోకి వెళ్లిన నీటిని బయటకు తీయాలి. ఆధ్యాత్మికతకు ఈ పోలిక వర్తిస్తుంది. ముందుగా అతన్ని ఐహిక ప్రపంచం నుంచి బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత అతనిలోని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని బయటకు తీయాలి. ఇది కష్టమైన పని కాదు. మనిషి స్వతహాగా ఆధ్యాత్మిక జీవి. మనిషి మెదడులో ఆధ్యాత్మికతకు సంబంధించి ఒక గూడు లేక ఒక అర ఉన్నట్లు నిపుణులు నిర్ధారించారు. అనేక కారణాల వల్ల ఆ కేంద్రం జడ పదార్థం మాదిరి తయారైంది. ముందు దాన్ని చైతన్యవంతం చేయాలి. నదీ ప్రవాహానికి అడ్డుకట్టలు వేసి పంటలు పండించుకున్నట్టు, విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నట్టు ఆ ఆధ్యాత్మిక శక్తితో వృత్తి ఉద్యోగాలలో ఘనకీర్తి సాధించవచ్చు. కుటుంబ జీవనంలో సంతృప్తి పొందవచ్చు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధించవచ్చు. ఆధ్యాత్మికత అనేది మానసికంగా సర్వోన్నత స్థితికి చేరుకోవడానికి మార్గసూచి, ఒక సాధన. ఆ సంకేతాల ఆధారంగా సాగించే అలౌకిక ప్రయాణమే ఆధ్యాత్మిక ప్రజ్ఞ. ఆధ్యాత్మిక జీవన శైలే ప్రజ్ఞకు పునాది. నీతి, నిజాయితీ, సత్యసంధత, ఇంద్రియ నిగ్రహము అందులో భాగం. యోగా, ధ్యానం, ప్రాణాయామం, ఉత్తమ సాహిత్యం ఆ సాధనలో సహకరిస్తాయి. శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. నాయామాత్మా బలహీనేన లభ్యం అంటుంది ముండకోపనిషత్తు. అనారోగ్యవంతుడి ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ముక్కుతూ మూలుగుతూనే సాగుతుంది. అందుకే శారీరక వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలి. పోషక విలువలున్న సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. నిరాడంబర జీవితాన్ని గడపాలి. ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మికతకు ప్రాణం. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఏ పని నిర్వహిస్తున్నా ధ్యానం మీద ఏకాగ్రత ఉంచాలి. పనిని సక్రమంగా చేయలేని వాడు ధ్యానాన్ని సక్రమంగా చేయలేడు. ఆధ్యాత్మిక ఉన్నతికి కీలకమైన మెట్టు సమాజ సేవ. ఏదో ఒక రూపంలో నలుగురికి ఉపయోగపడే పని చేయాలి. ఆధ్యాత్మికతను సాధించాలనుకునేవారు తమను తాము క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ మనసును పరిశీలన చేస్తూ ఉండాలి. శ్రీరాముడి దయాగుణము, వశిష్ఠుని జ్ఞానము, ఆది శంకరాచార్యుల వేదాంతం మనకు ఎంతో అద్భుతమైనవిగా కనిపించవచ్చు. వాటిని అలా చూస్తూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. వాటిని గుడ్డిగా నమ్మటం వల్ల కూడా లాభం లేదు. వారిలో ఉత్తమ విలువలు మనలో పెంపొందించుకుని ఆచరించాలి. మన వ్యక్తిత్వం దైవత్వంతో నిండిపోవాలి. మనం ఎన్ని కష్టాలు పడినా మంచిని మరొవరాదు. కష్టపడి సంపాదించిన మంచి గుణాలను అభివృద్ధి చేసుకుని వాటికి అనుగుణంగా జీవించాలి. దీనికి సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం అవసరం. మనలోని మంచిని బయటకు వ్యక్తం చేస్తే మహాత్ముల మాదిరి మనం కూడా జీవించవచ్చు. సాధించలేనిది ఏదీ లేదు. మంచి నిర్ణయం తీసుకుని పూర్తి శ్రద్ధతో కష్టపడితే ఏదీ అసాధ్యం కాదు. ఉన్నత శిఖరాన్ని అధిరోహించే వరకు విశ్రమించవద్దు. సర్వధర్మాలకు, సకల శాస్త్రాలకు, సమస్త ప్రపంచ వాంగ్మయానికి వేదమే పరమ ప్రమాణం. సర్వే జనా సుఖినో భవంతు.
0: చివుకుల రమాకాంత శర్మ గారి మాటల్లో సూక్తులు విన్నారు. సూక్తి రత్నావళి కార్యక్రమంలో మంచి కోసం

చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఆకాశవాణి.

0: ఈనాటి పొలం కబుర్ల కార్యక్రమంలో కూరగాయలలో పోషక లోప నివారణ గురించి వివరాలు వినబోతున్నారు. అందిస్తున్నది శ్రీ కె సురేష్.
1: కూరగాయలలో పోషక లోపాల నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు చాలా ముఖ్యం. పోషక లోపాలు ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు నేలలో సంబంధించిన ఎరువులు తగిన మోతాదుకు వేసుకుని లోపాలను సవరించుకోవాలి. మట్టి నమూనాల పరిశీలన ద్వారా మన రాష్ట్ర భూములలో ఇనుము లోపం దాదాపు 5% గమనించటం జరిగింది. ఇనుము లోపం సున్నం అధికంగా ఉండే నేలల్లో మరియు సాగునీరులో కార్బోనేట్లు, బైకార్బోనేట్లు అధికంగా ఉండే సందర్భాల్లో మాత్రమే గమనించబడుతుంది. అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇనుము లోపం పెద్దగా లేదు. జింకు లోపం మన రాష్ట్రంలో ఒక మోస్తరుగా విస్తరించి ఉంది. విశాఖపట్నంలో 20%, తూర్పుగోదావరి జిల్లాలో 15%, పశ్చిమగోదావరిలో 38%, శ్రీకాకుళం, విజయనగరంలో జింకు లోపం అసలు లేనేలేదు. ఈ పోషకాలు ఒక పీపీఎం కంటే ఎక్కువగా మొక్కలు వాటి అవసరాల కోసం వినియోగించుకుంటాయి. వీటిని ప్రధాన పోషకాలు అంటారు. నత్రజని, భాస్వరం, పొటాష్, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ మొదలైనవి ప్రధాన పోషకాలు. ఇక నత్రజని లోపం వల్ల కాండం పసుపు రంగులోకి మారుతుంది. ముదురు ఆకులు ఆకుపచ్చగా మారి క్రమేణా ఎండిపోతాయి. టమోటా పంటలో నత్రజని లోపం వల్ల లేత కాండం పసుపు రంగులోకి మారుతుంది. నత్రజని లోపం వల్ల కూరగాయ పంటలలో పూత రాలటం ఎక్కువగా జరుగుతుంది. క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి పంటలలో ఆకులు ఎరుపు, గులాబీ, నారింజ రంగుల్లోకి మారతాయి. కాబట్టి పంటకి తగిన మోతాదులో నత్రజనిని మనం అందించాలి. కాయగూర పంటలు తొందరగా కోలుకోవటానికి యూరియా 3.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. భాస్వరం లోపం ఉంటే కూరగాయలలో కాండం సన్నగా, మొక్క ఎదుగుదల ఆశించినట్టుగా ఉండదు. టమోటా పంటలో భాస్వరం లోపిస్తే మొక్కలు సన్నగా, బలహీనంగా ఉండి క్రిందికి వేలాడతాయి. కాయలు పిందె దశలోనే రాలిపోతాయి. చిక్కుడు, పాలకూర, క్యారెట్ పంటలలో భాస్వరం యొక్క లోపాలు తొందరగా మనం గమనించవచ్చు. పొటాషియం మొక్కలకు నీటి ఎద్దడి కలిగినప్పుడు తట్టుకుని నిలబడే శక్తినిస్తుంది. పొటాషియం లోపం వల్ల మొక్కల ఎదుగుదల ఆశించినట్టుగా ఉండదు. ఈ పొటాషియం లోపం వల్ల కొమ్మలు, ఆకుల సంఖ్య తగ్గిపోతుంది. ఆకు అంచుభాగం మాడిపోయినట్టుగా అవుతుంది. మిరప పంటలో అయితే ఈ పోషక లోపం వల్ల మొక్కల ఎదుగుదల ఆగిపోయి ఆకులు పండిబారిపోయి మొక్కకు వేలాడతాయి. ఆకులు మిరప పంటలో పండిపోయి పసుపు రంగులోకి మారతాయి. ఇక చిక్కుడు పంటలో అయితే ఆకులు చుట్టుకుపోయి ఆకు పరిమాణం తగ్గుతుంది. మొక్కలు తొందరగా కోలుకోవటానికి లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం 2-3 సార్లు పిచికారీ చేస్తే ఈ పొటాషియం లోపాన్ని మనం నివారించవచ్చు. కాల్షియం పోషక లోపం వల్ల మొక్కలు ఎదిగే భాగాలపై ప్రభావం చూపుతుంది. లేత ఆకులు పెరగకుండా ఒక టీకప్పు మాదిరిగా లోపలకు ముడుచుకొని పోతాయి. దీనిని కప్పింగ్ అంటారు. ఆకులు క్రమేణా నల్లగా కూడా మారతాయి. టమోటా పంటలో కాల్షియం లోపం వల్ల కాయ పగుళ్ళు, కాయ తయారు కావటంలో లోపాలను మనం గమనించవచ్చు. ఈ కాల్షియం పోషక లోపాన్ని అధిగమించటానికి 3-5 గ్రాముల కాల్షియం సల్ఫేట్ లీటరు నీటికి కలిపి పంటలపై పిచికారి

0: చేయాలి. మెగ్నీషియం పోషక లోపం వల్ల ముదురు ఆకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. ఆకుల ఈనెలు పత్రహరితాన్ని కోల్పోతాయి. క్రమేణా ఆకు మొక్కలకు వేలాడుతూ కనిపిస్తుంది. చిక్కుడు పంటలో ఆకులు ముందుగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత ఆకు మొత్తం పత్రహరితాన్ని కోల్పోతుంది. ఈ మెగ్నీషియం లోపాన్ని అధిగమించటానికి 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇనుముధాతు లోపం వల్ల మొక్కల ఎదుగుదల సరిగా ఉండదు. ఆకుల ఈనెలు పత్రహరితాన్ని కోల్పోతాయి. ముందుగా లేత ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి ముదురు ఆకులు తర్వాత పత్రహరితాన్ని కోల్పోతాయి. ఆకుల సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది. ఈ ఇనుము లోపాన్ని సవరించటానికి 2 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. క్యాలీఫ్లవర్ పంటలో మాలిబ్డినం బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ 2 లోపాలను సవరించటానికి ఎకరాకు 8 కిలోల బోరాక్స్, 400 గ్రాముల సోడియం మాలిజేట్ వేయాలి. పంటపైన బోరాన్ లోపాన్ని సవరించటానికి 0.1% బోరికామ్లం అంటే 1 గ్రాము బోరికామ్లాన్ని లీటర్ నీటికి కలిపి పంటపై పిచికారీ చేయాలి. పంట వేసిన 30వ రోజు అలాగే 45వ రోజుల తర్వాత 2 సార్లు పిచికారీ చేయాలి. జింకు లోపం గమనించిన నేలల్లో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను ప్రతి 3 పంటలకు 1సారి వేసి ఈ లోపాన్ని మనం నివారించవచ్చు. మాలిబ్డినం లోపాన్ని నివారించటానికి ఎకరానికి 400 గ్రాముల సోడియం మాలిబ్డేట్ను కలిపి వేయాలి. బోరాన్ లోపాన్ని దాదాపుగా కూరగాయ పంటలలో 5% వరకు గమనించబడింది. ఈ లోప లక్షణాలను ప్రధానంగా కూరగాయలు పగిలి ఉండటం, కాయ పరిమాణం తగ్గి ఉన్నప్పుడు మాత్రమే మనం గమనించవచ్చు. ఈ ధాతు లోపాన్ని సవరించటానికి బోరాక్స్ ఆమ్లాన్ని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి 2 సార్లు 10 నుండి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. సరైన మోతాదులో పోషకాలను భూపరీక్ష చేసుకుని తగిన సమయంలో వేసుకోవటం ద్వారా ఆశించిన మేరకు దిగుబడులను మనం సాధించవచ్చు.
1: పొలం కబర్లు మీరింతవరకు విన్నారు.

ప్రతిరోజు ప్రసారమవుతున్న పొలం కబుర్లు, పసిరి పంటలు, పంట సీమలు ఇవన్నీ అమూల్యమైన కార్యక్రమాలు రైతన్నలకు.

ఈ ప్రసారంలో 7:15 వినబోతున్న కాంతరేఖల్లో సరస్వతీ పుత్రులు పుటపర్తి నారాయణాచార్యులు వారి జీవితం ఆధారంగా ప్రసారమవుతున్న సరస్వతీ పుత్రుని సాహితీ వైభవం ధారావాహిక 2వ భాగం ప్రసారమవుతుంది. కాంతరేఖల్లో 7:15 ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.

0: పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో మేళా నిర్వహణపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పున్నమి ఘాట్లో 600 స్టాళ్లతో మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2500 మంది మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులు, గ్రామీణ కళాకారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని తెలిపారు. చేనేత, హస్తకళలు, ఆహార పదార్థాలు, సహజ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించనున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరిస్తూ,
1: 10 లక్షలు 20 లక్షల పైన ఆదాయం సంపాదించే వాళ్లను కూడా మహిళల్ని తయారు చేయాలి, గ్రామాల నుంచి స్వయం ఉపాధి కల్పించాలనేటువంటిది మరొక ఉద్దేశం. రూరల్ ఆంటర్ప్రెన్యూర్స్ నేషనల్ సరస్ మేళా ఇప్పుడు కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఫస్ట్ టైం మొన్న గుంటూరులో మనం అవుట్ సైడ్ ఒక స్మాల్ స్కేల్లో 300 స్టాల్స్ తో చేశాం, చాలా సక్సెస్ అయింది. నెక్స్ట్ విజయవాడలో ఈరోజు 600 స్టాల్స్ తోటి మొట్టమొదటిసారిగా నేషనల్ ఈవెంట్ ని విజయవాడలో కండక్ట్ చేయబోతా ఉన్నాం. ఇది 8వ తారీఖు నుంచి మొదలవుతుంది.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గుజరాత్ రాష్టంలోని అహ్మదాబాద్లో నిన్న జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో గుజరాత్ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని కోరారు. వేగం, విధానాల్లో స్థిరత్వం, మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 23 రంగాల వారీగా క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఇంధన, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫార్మా, రక్షణ, డ్రోన్లు, ఆక్వా తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మరిన్ని అవకాశాలు సృష్టించవచ్చని మంత్రి అన్నారు. ఆర్యదాన్ మొహమ్మద్ స్ఫూర్తితో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళంలోని నిలంబూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆర్యదాన్ మొహమ్మద్ 2026 అవార్డును నిన్న స్వీకరించారు. అలప్పుజా పార్లమెంటు సభ్యులు కెసి వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యదాన్ మొహమ్మద్ గొప్ప రాజకీయ నాయకుడని, 8 సార్లు శాసనసభ్యులుగా, 4 సార్లు మంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశీయ ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక, వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారు. తెలంగాణలో 129,000 హెక్టార్లలో 88,621 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలిపారు. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల దేశీయ పామాయిల్ ధరలు, తద్వారా రైతులకు లభించే FFB ధరలపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. రైతులను ఆయిల్ పామ్ వైపు ప్రోత్సహిస్తూ ధరలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3-4 వార్డుల్లో 13,26,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ,
2: రామచంద్రపురం టౌన్ లో ప్రత్యేకించి 75 కోట్లతో 2.5 సంవత్సరాలు వివిధ వర్క్లు ఇవ్వడం జరిగింది. అలాగే CSR కూడా పెట్టడం జరిగింది. సుమారు 75% టౌన్ లో డెవలప్మెంట్ పూర్తిగా చేయడం జరిగింది. మిగిలిన 25% రానున్న కాలంలో కంప్లీట్ చేసి సువర్ణ రామచంద్రపురం టౌన్ గా తీర్చిదిద్దామని మీకు తెలియజేసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.

0: ఏఐ సాంకేతికను వినియోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ రాష్ట స్థాయి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్టంలోని 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. వీటి ద్వారా 130కి పైగా భాషల్లో పర్యాటకులకు సమాచారం అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ది గోదావరి కాల్స్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయవాది, దేశభక్తుడు, ప్రముఖ రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం జయంతి ఈరోజు. 1867 సెప్టెంబర్ 26వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో ఆయన జన్మించారు. లక్ష్మీనరసింహం సంఘసేవతో పాటు దేశమాత, మనోరమ, సరస్వతి వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి స్వాతంత్రోద్యమం పట్ల ప్రజలను జాగృతం చేశారు. పత్రికా నిర్వహణతో పాటు పలు రచనలు చేశారు. ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం, గణపతి నవల బహుళ ప్రాచుర్యం పొందాయి. సామాజిక పరిణామాలను చరిత్రకారుడిగా తన రచనల్లో పొందుపర్చిన చిలకమర్తి లక్ష్మీనరసింహం 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. వాతావరణం. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 4.11 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈరోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశముందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశముందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో వైజాగ్ ఫైర్బర్డ్స్ను 27 తేడాతో ఓడించి గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఫైనల్కు చేరింది. సాయంత్రం జరిగిన మ్యాచ్లో అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టుపై రాయలసీమ జెన్స్టార్స్ 32 తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో గోదావరి గోల్డెన్ ఈగల్స్, రాయలసీమ జెన్స్టార్స్ జట్లు పోటీ పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఏఐఆర్ .gov.in వెబ్సైట్, న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ సరస్ ఆజీవికా మేళా మహిళా స్వయం సహాయక సంఘాలకు జాతీయ స్థాయి మార్కెటింగ్ వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వికసిత భారత నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన చోదక శక్తిగా నిలవాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. పామాయిల్ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త దిశలో అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝా. అథ వార్తాః. మేక్ ఇన్ ఇండియా అభియానస్య ద్వాదశ వర్షె సంపూర్ణే సతి ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అస్యాః యోజనాయాః అభూతపూర్వాః ఉపలబ్ధయః సంప్రఖ్యాపితాః. సామాజిక అంతర్జాలీయ పటలే ఏకం

రేపు ఉదయం 11 గంటలకు గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 కాంతరేఖల్లో సమాచార వేదిక చరిత్రలో ఈరోజు సరస్వతీ పుత్రిని సాహితీ వైభవం ధారావాహిక 2వ భాగం ప్రసారమవుతుంది. రూపకల్పన శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి, పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం, మంచినీరు గురించి, వాటి అవసరం గురించి కల్లూరి రఘురామిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతున్నాయి. అనంతపురం జిల్లా సమాచార లేఖ 8:30. తెలుగు సినీ గీతాల చిత్రమంజరి 8:35. హలో అభిరుచి 9:00. ప్రత్యక్షంగా శ్రోతల కోరే పాటల కార్యక్రమం. ఫోన్ నంబర్లు 0855244119 2449 1947. 10:00 వసుదైక కుటుంబం ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో. ఆ తర్వాత వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని. ఈ ఉదయం 11:00 చిత్రసీమ, 11:30 ఫిలిమీగానే హిందీ చిత్రగీతాలు, 12:05 తెలుగు సినీ గీతాల చిత్రసీమ ప్రసారమవుతుంది. ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే పాటల మనోరంజని 12:40. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 1:30 మహిళా భారతిలో మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు చెప్పే అభిప్రాయాల ప్రతిస్పందన, 2:15 చిత్రసీమ, 2:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనావాద్యం వినవచ్చు. ఇక సాయంకాలం 5:00 పాటలతో సాయంకాలం ప్రసారం ప్రారంభం. 5:15 యువవాణి, ఇందులో విశ్వంలో వింతలు, వాటి శాస్త్రీయ పరిశీలన, కడియాల చంద్రబాబు నాయుడు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది మొదటి భాగం. 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు, 6:00 ప్రసార విశేషాలు. ఆంగ్లంలో వార్తలు 6:05, తెలుగులో ప్రాంతీయ వార్తలు 6:10. సంస్కృతంలో వార్తలు 6:20, పల్లె ప్రాంతాల్లో ఈ సాయంకాలం 6:30. శ్రీకృష్ణ తులాభారం రంగస్థల పద్య నాటకం, నారద పాత్రలో ఎల్ సుబ్బరాయుడు గారు పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. వ్యవసాయ సూచనలు 6:50 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం, 7:15 ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ రైతు సంక్షేమ శాఖ వారు. 7:45 చిత్రసీమ, 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు కేంద్ర సమర్పణలో. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 హిందీలోను, 9:00 ఆంగ్లంలో వార్తలు వినవచ్చు. 9:15 స్పాట్ లైట్, అలనాటి గీతాలు 9:30. ఏషియన్ గేమ్స్పై రోజువారీ నివేదిక 10:00 ప్రసారమవుతుంది. 10:20 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. కార్యక్రమాల వివరాలతో కూర్చిన ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు.

మానసిక ప్రశాంతతకు సంగీతం ఎంతగానో తోడ్పడుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమాపేశాన్నుద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాములతో

0: భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఇక వివరాలు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడగా దేశంలోని మహిళల్లో స్వావలంబన కూడా పెరిగిందని, ఆర్థిక సాధికారత భారతీయ మహిళల సొంతమవుతోందని అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా, కాశీ ఆ విలువలను, సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మాటామంతి సందర్భంగా సేవాయాత్రికులు ప్రధానమంత్రితో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. ఈ అనుభవాలను డైరీలలో నిక్షిప్తం చేసుకోవాలని ప్రధాని వారికి సూచించారు. ఐక్యరాజ్యసమితి 81వ ఉన్నతస్థాయి సమాపేశాల్లో పాల్గొంటున్న భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఉన్నతస్థాయి సమాపేశాన్నుద్దేశించి మంత్రి ప్రసంగిస్తారు. సదస్సు నేపథ్యంలో జయశంకర్ ఇప్పటికే పలు బహుముఖ ద్వైపాక్షిక సమాపేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 81వ సదస్సు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని ఈ సందర్భంగా జయశంకర్ చెప్పారు.
1: India and Liberia joined hands to propose the idea of establishing a group of friends on safety and security of shipping and seafarers. This would be a group that focuses on various aspects of maritime trade, safety and security. This group of friends consists of major ship-owning member states, countries with the largest number of ship registries, and those who provide the maximum numbers to seafaring. We would like to chart a trajectory for the group in a consultative manner.
0: ఐక్యరాజ్య సమితి సంస్కరణల్లో ఎంతమాత్రం పురోగతి లేకపోవడంపై జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్, బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ అ చేంజింగ్ వరల్డ్ పేరిట న్యూయార్క్ ఐరాస సర్వప్రతినిధి సభ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ప్రతిబింబించేలా ఐరాస మారవలసిన అవసరం ఎంతైనా ఉందనన్నారు. సంస్థ ప్రవేశపెట్టే సంస్కరణలను బలపరచకుండా వ్యతిరేకత తెలుపుతూ సంస్థను వినియోగించుకునే సభ్యుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే సంస్కరణలు సాధ్యమన్న వాదనను జయశంకర్ తోసిపుచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలో తీసుకునే నిర్ణయాలతో పోలుస్తూ దేశాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని, తదనంతరం ఓటింగ్ ద్వారా నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. అర్థవంతమైన సంస్కరణలకు స్పష్టమైన ముసాయిద అవసరమని అన్నారు. 1945లో 15 సభ్యులతో ఏర్పాటైన భద్రతా మండలి నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలను ధీటుగా ప్రతిబింబించడం లేదని భారత్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఇందుకోసం శాశ్వత తాత్కాలిక సభ్యుల సంఖ్యను పెంచాలని చెబుతూ వస్తోంది. ఇటీవల హిమాలయ ప్రాంతాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం నేపథ్యంలో హిమాలయన్ క్లైమేట్ రీజియన్స్ మెకానిజం పేరిట నేపాల్, భారత్, చైనా దేశాలు హిమాలయ ప్రాంత భద్రతకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. సున్నితమైన హిమాలయ పర్యావరణాన్ని వాతావరణ మార్పులు విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయని ఐరాస సర్వప్రతినిధి సభ 81 సమావేశంలో నిన్న రాత్రి ప్రసంగించిన నేపాల్ ప్రధాని అన్నారు. శాటిలైట్ డేటా మార్పిడి, సాంకేతిక సమాచార వినిమయం, ముందస్తు హెచ్చరికలు వంటివి ఈ 3 దేశాలు పంచుకోవాలని కోరారు. వరదల విలయం నేపథ్యంలో నేపాల్ దేశానికి సహాయం చేసిన భారత్ సహా అనేక దేశాలకు ఈ సందర్భంగా షా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి

0: సబ్స్క్రైబ్ చేయండి. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ముగిసిన 9వ భారత అంతర్జాతీయ నీటి వారోత్సవంలో మంత్రి ప్రసంగించారు. జల సమస్యలను పరిష్కరించేందుకు దేశాల మధ్య, సంస్థల మధ్య సహకారం ఎంతైనా అవసరమని అన్నారు. క్షేత్రస్థాయికి పరిశోధన, అభివృద్ది ఫలితాలు చేరేందుకు వాటి అమలు తీరు కీలకమని మంత్రి చెప్పారు. జలజీవన్ మిషన్, నమామి గంగే, స్వచ్ఛ భారత్ మిషన్, జల సంచయ్ వంటి ప్రభుత్వ పథకాలు విజయవంతం అయ్యేందుకు జన భాగీదారీ ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. నీటి సంరక్షణ భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి చెప్పారు.
1: आज जलवायु परिवर्तन के कारण कहीं बाढ़ की चुनौती बढ़ रही है, कहीं सूखे और पानी की कमी का दबाव हो. ऐसे समय में हमें जल प्रबंधन को केवल आज की आवश्यकता नहीं बल्कि आने वाली पीढ़ियों की सुरक्षा से जोड़कर देखना होगा.
0: కార్యక్రమంలో పాల్గొన్న జలశక్తి శాఖ సహాయ మంత్రి వి సోమన్న, నీటి సంరక్షణ పథకాలు కుటుంబాలకు పరిశుద్ధమైన, సురక్షితమైన తాగునీటిని అందించడంలో కీలకమని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ ద్వారా కోట్లాది గ్రామీణ భారతీయులకు పరిశుభ్రమైన నీరు అందుతోందని చెప్పారు. మరొక సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి మాట్లాడుతూ, అభివృద్ది చెందిన భారత్ లక్ష్య సాధనలో సమర్థవంతమైన, సురక్షితమైన, సుస్థిరమైన నీటి వ్యవస్థలు అత్యవసరమని చెప్పారు. కేంద్రం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకొస్తుంది. మణిపూర్లో 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలను మినహాయించి రాష్ట వ్యాప్తంగా ఏఎఫ్ఎస్పీఏను విస్తరించింది. నాగాలాండ్లో 9 జిల్లాల్లో ఏఎఫ్ఎస్పీఏను విస్తరించారు. ఈ జిల్లాలు దీమాపూర్, నియూలాండ్, చుమౌ కెడిమా, మోన్, కిఫోరే తదితరాలు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో తిరప్, చాంగ్లాంగ్ లాంగ్డింగ్ జిల్లాలు, అస్సాం సరిహద్దులో ఉన్న నమ్సాయ్ జిల్లాలోని నమ్సాయ్, మహదేవ్పూర్, చౌకం పోలీస్ స్టేషన్లోకి పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో చట్టాన్ని విస్తరిస్తారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోస్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెలుపల విలేకరులతో మాట్లాడిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరించిన వెంటనే 7 రోజుల గడువు మొదలవుతుందని చెప్పారు. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్చలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. మరోవైపు సౌదీ అరేబియా మాత్రం తాజా పరిణామాలు ఆశాజనకంగా లేవని స్పందించింది. క్రీడలు. జపాన్లో కొనసాగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. 10,000 మీటర్ల పరుగుపందెంలో భారత రన్నర్ గుల్వీర్ సింగ్ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. మహిళల పోల్ వాల్ట్ ఈవెంట్లో మన క్రీడాకారిణి బరనికా ఎలంగోవన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. షార్ట్ పుట్లో మన్ప్రీత్ కౌర్ కూడా కాంస్యాన్ని దక్కించుకున్నారు. కబడ్డీలో మన పురుషులు, మహిళల టీంలు ఫైనల్స్కు చేరుకున్నాయి. అటు స్క్వాష్ ప్లేయర్లు కూడా పతకాలను ఖరారు చేసుకున్నారు. జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్ కుమార్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్కు చేరుకోగా అనాహత్ సింగ్, అభయ్ సింగ్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరుగుతున్న ఫిడే చెస్ ఒలింపియాడ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ జర్మనీ ఆటగాడిపై 2.5, 1.5 పాయింట్ల తేడాతో గెలిచి పోటీలో భారత్ను 2వ స్థానానికి తీసుకెళ్లారు. దాంతో ఉజ్బెకిస్తాన్తో టైటిల్ పోరు సులభంగా మారే అవకాశం ఉంది. ప్రగ్గానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ల మ్యాచ్లు డ్రాగా ముగేగా, మహిళల విభాగంలో బి సవితా శ్రీ వరుస 7 విజయాల జోరుకు తెరపడింది. కోనేరు హంపి ఉజ్బెక్ క్రీడాకారిణి చేతిలో ఓటమి చవిచూడగా, దివ్యా దేశ్ముఖ్, వెంటికా అగర్వాల్ తమ తమ పోటీల్లో గెలిచి భారత్కు 3-1 ఆధిపత్యాన్ని కట్టబెట్టారు. గత 12 ఏళ్లలో భారతదేశంలోని నగరాలకు, గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఐరాస 81వ ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈరోజు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీటి సంరక్షణ పౌరులు, ప్రభుత్వము, పరిశ్రమ తదితర భాగస్వాముల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో పతకాల పట్టికలో 2 బంగారు, 9 రజత, 12 కాంస్య పతకాలతో భారత్ టాలీ 23కు చేరింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

0: తెరేఖలు. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలందరికీ నమస్సులతో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక సరస్వతీపుత్రుని సాహితీ వైభవం ధారావాహిక, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం, మంచినీరు గురించి, వాటి అవసరం గురించి కల్లూరు రఘురామిరెడ్డి గారితో పరిచయం, ఈ అంశాలు వినబోతున్నారు. ముందుగా చరిత్రలో చోటు చేసుకున్న వివరాలు. బెంగాలీ కవి, విద్యావేత్త, సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు 1820 ఇదే రోజున పశ్చిమ బెంగాల్లో జన్మించారు. విద్యావ్యాప్తికి, మహిళా అభ్యుదయం కోసం విశేషంగా కృషి చేసిన వీరు 1856 వితంతు పునర్వివాహ చట్టాన్ని ప్రతిపాదించి దానిని అమలుకు ఎంతగానో కృషి చేశారు. స్వాతంత్ర సమరయోధులు, చరిత్రకారులు, చలనచిత్ర దర్శకులు ఆమంచర్ల గోపాలరావు గారు 1907 ఇదే రోజున కావలిలో జన్మించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో ఖద్దరును విక్రయించి కార్యకర్తగా పనిచేసిన వీరు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా పనిచేశారు ఆమంచర్ల గోపాలరావు గారు. ప్రముఖ కవి, రచయిత, సంఘ సంస్కర్త, నాటకకర్త, స్వాతంత్రోద్యమ కార్యకర్త శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఈరోజు 1867 పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లిలో జన్మించారు. తెలుగు సాహిత్య అభివృద్ధికి, తెలుగు నాటక ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమర్తి గారు ఒకరు. మహాకవి, కళాప్రపూర్ణ బిరుదాంకితుడైన వీరు గయోపాఖ్యానం, నాటకం, ప్రతులు 100,000కు పైగా అమ్ముడుపోవడం తెలుగు సాహిత్య చరిత్రలోనే అరుదైన విషయం. వారు రచించిన గణపతి అత్యంత ప్రజాదరణ పొందిన హాస్య నవలగా అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ అణ్వాయుధాల నిర్మూలనా దినోత్సవంగా కూడా ఈరోజు జరుపుకుంటున్నారు. అణ్వాయుధాల వల్ల జరిగే సామాజిక ఆర్థిక విధ్వంసాలపై వివిధ దేశాల ప్రభుత్వాలకు అవగాహన కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి 2014 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. అలాగే కుటుంబ నియంత్రణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నారు. గర్భ నిరోధకపై అవగాహన పెంచడం, పునరుత్పత్తి అలాగే లైంగిక ఆరోగ్యంపై తగిన సమాచారాన్ని అందించడం కోసం ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. భారత మాజీ ప్రధాని పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1932 ఇదే రోజున పంజాబ్లో జన్మించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక సంస్కరణలో కీలక మార్పులు వీరు ప్రవేశపెట్టారు. ప్రముఖ బాలీవుడ్ నటులు శ్రీ దేవానంద్ 1923 ఇదే రోజున పంజాబ్లో జన్మించారు. సినీ రంగంలో వీరి ప్రతిభకు పద్మభూషణ్ పురస్కారంతో పాటు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వరించింది. సమాచార వేదికలో భాగంగా కడప రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు కిలో లెక్కన. బంగాళాదుంపలు 35 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 55 రూపాయలు, బీన్స్ 74 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయలు 50 రూపాయలు, దోసకాయలు, దొండకాయలు 40 రూపాయలు, ముల్లంగి 30 రూపాయలు, అల్లం పాతది 160 రూపాయలు, కొత్తది 100 రూపాయలు, క్యాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికమ్ 60 రూపాయలు, టమాటో పండ్లు 16 రూపాయలు, పచ్చిమిరపకాయలు 30 రూపాయలు, బజ్జి మిరపకాయలు 60 రూపాయలు, వంకాయలు 30 రూపాయలు, ముళ్ళ వంకాయలు 50 రూపాయలు, ఎర్ర వంకాయలు 35 రూపాయలు, బెండకాయలు 30 రూపాయలు, బీరకాయలు 40 రూపాయలు, కాకరకాయలు హైబ్రిడ్ 30 రూపాయలు, గోరు చిక్కుళ్ళు 30 రూపాయలు, చిక్కుళ్ళు 55 రూపాయలు, అలసందలు 50 రూపాయలు, అనపకాయలు 50 రూపాయలు, ఉల్లిపాయలు 48 రూపాయలు, మునక్కాయలు 60 రూపాయలు, చామదుంపలు 80 రూపాయలు, సొరకాయలు 40 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయల ధరల వివరాలు తెలుసుకున్నాం. కాంతరేఖల్లో ఇప్పుడు సరస్వతీపుత్రిని సాహితీ వైభవం ధారావాహిక 2వ భాగం వినబోతున్నారు. రూపకల్పన శ్రీ ఏ విజయ్ భాస్కర్ రెడ్డి, పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, వ్యాఖ్యానం శ్రీ మచ్చా నరసింహాచార్య. వినండి సరస్వతీపుత్రిని సాహితీ వైభవం ధారావాహిక.
1: ఆకాశవాణి కడప అందిస్తున్న సరస్వతీపుత్రుని సాహితీ వైభవం, డాక్టర్ పుట్టపర్తి నారాయణ చర్లవారి ధారావాహిక సంచిక కార్యక్రమాలలో 2వ భాగం వింటారు. పద్మశ్రీ పుట్టపర్తి నారాయణ చర్లవారు తన బాల్యం గురించి వారి జ్ఞాపకాల్లో ఏమంటున్నారు విందాం.
2: మా మాతామహుల ఊరు తియ్యేడు, అనంతపురానికి దగ్గరగా ఉంటుంది. అప్పుడు తిరుమల

వెంగళనాథుడు ఆ ఊరి వాడే అని అంటారు. ఒక ద్విపద కావ్యం రాశాడు. బహుశా ఆ కుటుంబం వారు రాయబండారానికి కర్పూరం సరఫరా చేసేవాళ్లేము. చిన్ననాడే నాకు తల్లిపోవడం వల్ల అక్కడ కొంతకాలం ఉండవలసి వచ్చింది. మా ఇంటి ముందరే ఒక పెద్ద దిగుడు బావి. ఊరి వాళ్లంతా తాగడానికి నీరు ఆ బావిలోనే తోడుకొని పోయేవాళ్లు. దాని పేరు కిష్టం బావి. నన్ను ఆకర్షించిన మొట్టమొదటి పదం ఇదేనని చెప్పాలి. కృష్ణ పరమాత్మను ముద్దుగా కృష్ణమ్మ అని సాహిత్య విధుల్లో కూడా పిలుచుకుంటాం. ప్రేమలు ఎక్కువైనప్పుడు పుల్లింగము స్త్రీలింగమవుతుందేమో అని అనిపిస్తుంది. మా రాష్ట్రంలో తుకారాముడు అభంగాల్లో పాండురంగణ్ణి మాయి అని మాటిమాటికి సంబోధిస్తుంటాడు. ఆ బావికి పక్కలోనే వేణుగోపాలస్వామి ఆలయం. సుమారు 20 అంగుళాల విగ్రహం, త్రిభంగి స్వరూపం. ఆ బావి పేరు, ఆ వేణుగోపాలని మూర్తి నాకెప్పటికీ మరపునకు రానే రావు. ఆ బావిని ఆ మూర్తిని చూడాలని ఎన్నోసార్లు ఆ ఊరు వెళ్లాను. నన్ను ఆకర్షించిన మరో స్థలం కాటమయ్యకొండ. మా ఊరికి సుమారు 5-6 మైళ్లలో ఉంటుంది. అక్కడ పరమశివుడి కిరాత రూపంతో ఉంటాడు. ప్రతి శనివారము అక్కడ భక్తులు తడిగుడ్డలతో వరపడతారు. నేనున్నూ నా చిన్నతనంలో చిన్న కోరికలకు వరపడేవాణ్ణి. కాశీ విశ్వనాథం దర్శించిన కాటమయ్య పైన ప్రీతి నాకు పోలేదు. అనంతపురం పోయే త్రోవలో దూరంగా కాటమయ్య కొండ కనపడుతుంటే ఇప్పటికీ నాకేమో ప్రాణాలు లేచి వచ్చినట్లవుతుంది. మా తాతన్నాటి ఊరు పుట్టబర్తి. నేను పుట్టేనాటికే పుట్టబర్తితో మాకు సంబంధం పోయిందనే చెప్పాలి. బుక్కపట్నంలో కాపురం ఉండేవారు. చిత్రావతి నదికి అవతల ఒడ్డున పుట్టబర్తి, దాదాపు యువతల బుక్కపట్నం ఉన్నాయి. ఇప్పటికీ నాకు చిత్రావతి నది అంటే ఏమో ఒళ్ళు పులకరిస్తుంది. నా బాల్యమంతా ఆమె గట్టుల్లోనే గడిచిందని చెప్పవచ్చు. దాని ఒడ్డుల పొడవున వైష్ణవాగ్రహారాలు ఉండేవి. వారంతా మా బంధుజనమే. ఆ ఊళ్ళన్నీ తిరుగుతూ ఉండేవాణ్ణి. చిత్రావతి నంది కొండల్లో పుడుతుందనుకుంటాను. గండికోడ దగ్గర పెన్నలో చేరుతుంది. ఒకరోజు ఒక విశ్వబ్రాహ్మణి దగ్గర కూర్చొని ఉన్నాను. అప్పుడు నాకు సుమారు 17 ఉండవచ్చు. ఇంతలో ఒక బైరాగి అతన్ని సమీపించాడు. మూసలో కొంత రాగి వేసి నిప్పు పైన పెట్టమన్నాడు. అతడు అట్లే చేశాడు. బైరాగి వాని ఇంటి దొడ్లోకే పోయి ఏవో కొన్ని ఆకులు అరచేత్తో నలుపుకుంటూ వచ్చాడు. ఆ పసరు మూసలో నిండేవేళకు పిండేవేళకు ఆ రాగి బంగారమైంది. ఆ కడ్డీని బంగారం బైరాగి తీసుకున్నాడు. ఆ మూసకు మరికొంత ఆకురసం వంటుకొని ఉంది. ఇందులో కొంచెం రాగి వేసి కరిగించుకో. ఆ ఆకురసం తగిలి కొంచెం తగ్గురకం బంగారం అవుతుంది. దాన్ని నీవు తీసుకోమని బైరాగి వెళ్లిపోయాడు. ఆయన పోయిన తర్వాత ఈ విశ్వబ్రాహ్మణుడు ప్రజ్ఞనము తన దొడ్లో ఆకుల రసం వేసి ఆ రాగిని కరిగించేవాడు. బంగారం అయ్యేది కాదు. బహుశా ఆ ఆగోసాయి తిత్తులోనే ఉండి ఉంటుంది. మోసపుచ్చడానికి కోసం దొడ్లోకి వెళ్లి ఉంటాడనుకుంటాను. ఇది నేను స్వయంగా కండితో చూచిన విషయం. అలాగే పాదరసాన్ని గడ్డకట్టించే బైరాగులు కూడా ఉన్నారు. వారేవేవో ఆకురసాలతో పాదరసంలోని విషం తొలగించి దాన్ని గడ్డకట్టిస్తారు. పార్థలింగానికి అభిషేకం ప్రసిద్ధమైంది. ఆ తీర్థం రోజూ తీసుకుంటూ ఉంటే శరీరం వజ్రకాయమవుతుందంటారు. చాలా దినాలు నేను దీన్ని నమ్మలేదు. పొద్దుటూరులో సన్యాసి గాని ఒక సన్యాసి ఒక ఆయన ఉండేవాడు. ఆయనది ఏ దేశమో తెలియదు. ఒంటివాడు, గృహకలకాలతో ఇల్లు విడిచి వచ్చినట్టుంది. ఆయనకు కొన్ని చిట్కాలు తెలుసు. ఒకరోజు పాదరసాన్ని గడ్డకట్టించి నాకు చూపించాడు. ఆయన నాతో అన్నమాటివి, పాదరసం గడ్డకట్టించే సూత్రం మాత్రమే నాకు తెలుసు. దానిలోని విషాన్ని తీసివేసే విధానం నాకు తెలియదు. నీకు ఒక పారదాన్ని గడ్డకట్టించడం సాధ్యమవుతుందని చెప్పడానికి మాత్రమే ఈ పని చేశానన్నాడు. మన చరిత్రలో ఈ పద్యం ఉంది. ఆరుఢస్థితి చంద్రికా ధవలితా దండంబులో చంద్రుడొప్పారన్ కాలభిషగ్వరుండవిరతమ్మై కాముక శ్రేణికి మారోత్సాహము నిల్ప పాదరసమున్మర్దించి గ్రాసార్థమై క్షీరస్థాలిక పెట్టినట్టి బుటికా సిద్ధభూషదం భోజనన్. ఇందులో పాదరసాన్ని గడ్డకట్టించే పద్ధతిని ఏదో చెప్తున్నాడు. వాదభ్రష్టో వైద్యశ్రేష్ఠ అంటారు. బంగారు చేసే విద్యకు రసవాదం అని పేరు. బంగారు చేయడానికి అనేక మార్గాల్లో ప్రయత్నాలు చేసి విఫలుడైన వాడు వైద్యశ్రేష్ఠుడవుతాడట. అనేక రసాలు పుటం పెట్టి పెట్టి వానికి ఆ పుటాల పాకం సరిగా తెలుసుంటుందని తాత్పర్యం. మా నాన్నగారు ఒక విషయం చెప్పేవారు. మా బంధువుల్లో బడికాయ నరసింహాచార్యని ఒక విచిత్ర శక్తిశాలి ఉండేవాడు. ఆయన గొప్ప హరికథకుడు. కథలు ముందుగా తయారు చేసుకోవడం ఆయన పద్ధతి కాదు. సభలో నిలబడి ఏకత మీకు కావాలని అడిగేవాట. సభవారు ఏది కోరుకంటే అప్పటికప్పుడే పద్యాలు కథలు అల్లి చెప్పగలిగే శక్తిశాలి ఆయన. ఆయన కవిత్వం గొప్ప పండితరంజకంగా ఉండేది. అతన్ని పరీక్షించాలని కొందరొకసారి మధ్యాహ్నం ఒక ఇంగ్లీష్ నవల ఇచ్చి దీనిని రాత్రి కథ చెప్పాలన్నారట. ఆయన అప్పుడే దాన్ని చదివి రాత్రి అధ్యాయం తర్వాత అధ్యాయం కాలక్షేపం చేశాడు.
దేశంలో ఇలాంటి శక్తులు ఎన్నో

0: ఊరు పేరు లేకుండా పోయాయి. కారణాలు అనేకాలు. ఆయన మహావిలాసి, ఒళ్లంతా పుచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఎవరో బైరాగ భిక్షకుడు వచ్చాడు. ఆయన్ను చూచి, శరీరమంతా ఇలా పాడు చేసుకున్నావేమని అన్నాడు. రేపు నేను ఊరు బయట చెరువులో స్నానం చేస్తుంటాను, అక్కడికి ఒక రాగ్ కానీ తీసుకుని రమ్మన్నాడు. ఆ రికతకుడు నువ్వు చెప్పినట్లే వెళ్లాడు. స్నానం చేసిన బైరాగి నిప్పు రగులు కలిపి మూసబెట్టి ఏమేమో కలిపి భస్మం చేశాడు. నోరు తెరువుమని ఆ భస్మాన్ని కొంత ఇతని నోట్లో వేశాడు. తక్కినది ఆ చెరువులో పారవేసి వెళ్లిపోయాడు. మరలా శరీరం పుంజుకుని నరసింహాచార్యులు వజ్రకాయుడై మరికొన్ని సంవత్సరాలు బ్రతికాడు. దీన్నే తామ్రభస్మంటారు. ఇలాంటి ఎన్నో రహస్యాలు మనం పోగొట్టుకున్నాం. ఈ సన్నివేశాలు తలుచుకున్నప్పుడంతా నాకు 60 ఏండ్లలో ఎంత మారిపోయామా అనిపిస్తుంది. తరువాత నా చిన్నతనంలో పెనుగొండ చేరాను. పెనుగొండ విజయనగర రాజులకు వేసవి రాజధాని అంటారు. చుట్టూరా పెద్ద పెద్ద కొండలు, నడుము ఊరు చల్లగా ఉంటుంది. పెనుగొండ కొండ యొక్క సౌందర్యం వర్షాకాలంలో చూడాలి. ఊరికి చాలా దగ్గరగా కొండ ఉంటుంది. సాయంకాలాలలో కొండలోనే ఆడుకోవడానికి వెళ్లేవాళ్లు. నెమళ్లు గుంపులు గుంపులుగా ఎగురుతూ ఉండేవి. జింకలు మందలు కట్టి పారుతుండేవి. కొండల్లో ఎక్కడ చూచినా తెల్లగా వెండి కరిగించిపోసినట్లు పారే సెలయేళ్లు, మింతమింతలైన పక్షులు, వివెత్తుగా పూచిన కొండమల్లెలు, రకరకాలైన పుష్పాలు, చిరుతళ్ళు, పెద్ద పుల్లు, కొండ చిలువలు, అడవి పందులు ఆ కొండలో కోలాహలంగా ఉండేవి. పెనుగొండకు ఊరు బయట ఉన్న బాబయ్య చెరువే జలాధారం. సాయంకాలం 6 గంటల పైన ఆ చెరువుకు మంచినీళ్లకు పోవడానికి జనాలు భయపడేవాడు. ఆ పెద్ద పెద్ద రాళ్లపైన చిరుత పుల్లు కూర్చుని ఉండేవి. ఇప్పుడు ఆ సౌభాగ్యమంతా వేటగాండ్ర ఉపకారం వల్ల మటమాయమైపోయింది. నెమళ్లని జింకల్ని కొట్టి చంపేశారు. అటవీ సమృద్ధి నాం మాత్రమైపోయింది. ఆ కొండలో ఎక్కడ పడితే అక్కడ రాతి పువ్వు సుగంధాలు ఘుమఘుమలాడేవి. నేడవి కనిపింపవు. ఇప్పుడు ఆ కొండను చూస్తే బోరమని ఏడుస్తామనిపిస్తుంది. విజయనగర కాలంలో ఆ కొండకు దగ్గరనే రాజమహళ్లు ఉండేవట. నా చిన్ననాడు ఊరు చుట్టూరా ద్రాక్ష, దానిమ్మ, అంగూరు తోటలు కుప్పతిప్పలుగా ఉండేవి. ఎక్కడ చూచినా ద్రాక్ష గుళిచ్చాలు, పువ్వుల తోటలు. ఇప్పుడు ఆ ఊళ్ళో అన్నీ నామ్మాట్లాడేవి. పురులకు ఒక అలవాటు ఉంటుంది. దేన్నైనా చంపినప్పుడు దాని మాంసం అప్పుడే పూర్తిగా తినవు. మరుదినానికి కొంచెం మిగులబెట్టుకుంటాయి. ఇది గమనించిన వేటకాండ్రు అది పోతూనే ఆ మాంసంలో ఎండన్ పొడి కలుపుతారు. మరుదినం వచ్చి ఆ మాంసం తిని అక్కడే కుటుంబంతో సహా చచ్చిపోతుంది. దాని చర్మాలను అమ్ముకుంటారు. పెద్ద వెరలు వస్తాయి. కొండ చెలువలను కూడా ఇలాగే చంపేశారు. మన చరిత్రలో పెద్దన్న వేటవర్ణనం చాలా గొప్పగా చేశాడు. ఆ వేటలన్నీ పెనుగొండలో జరిగినవే. రాయలవారితో ఎన్నోసార్లు ఆయన వేటకు వెళ్లి ఉంటాడు. ఆయన కూడా వేటాడేవాడేమో, సామంతరాజు కదా. పెనుగొండ కొండల్లో అడవి పందులు ఎక్కువ. అడవి పందుల్ని వేటాడడంలో ఒక వైచిత్తి ఉంది. పొదలలో అవి పండుకొని ఉంటాయి. తప్పెటలు మొదలైన దండుతో వాటిని లేపుతారు. అవి లేచి మనుష్యులపైకి పరిగెత్తాయి. వానికో దౌర్బల్యం కద్దు. వెంట వెంటనే అవి మెడలు మలుపుకొని తిరగలేవు. ఆపడంగా కొంత దూరం పరిగెత్తి నిదానంగా మెడలు తిప్పుకొని వెనుక తిరిగి వస్తాయి. పరిగెత్తేటప్పుడు వేటగాండ్రు దాని దారికి పక్కకు తొలగి నిలబడతారు. అది మరలా వేగంగా తిరిగి వచ్చేటప్పుడు చందహాసంతో దాని వెనుక భాగం నరుకుతారు. పక్కనున్నవారు బల్లాలతో పొడుస్తారు. అడవి పంది చాలా మొండి ప్రాణం. ఒక్క పాటన అది చావదు. 3-4 దెబ్బలు బాగా తగలాలి. నేనున్ను నా చిన్ననాడు బల్లెం తీసుకుని వేటకు వెళ్లేవాడిని. నేను చంపిన అడవి పంది నాకు గుర్తులేదు, కాని చేసిన హడావిడి బోలెడు. అడవి పంది చచ్చిన తరువాత ఎవరి వేటతో చచ్చిందనేది పెద్ద వాదం. సుమారు గంట కాలం మాది మాదని కలహించుకుంటారు. కడకు ఏ సందువాడు చంపినట్లు నిరూపణ అవుతుందో దాని నుండి బూళ్ళో దాని ఉత్సవం మొదలవుతుందన్నమాట. చంపిన పందుల్ని బండ్లపై వేసుకుని ఊరంతా తిప్పుతారు. ఆ తర్వాత ఆ సందువాళ్ళ మాంసాన్ని భాగాలు పంచుకుంటారు. ఒక్కొక్కసారి అది ఒక చెట్టుకు వీపు ఆనించి కూర్చుంటుంది. దాన్ని పీఠబెట్టడం అంటారు. దాని పరాక్రమాన్ని అప్పుడు చూడాలి. ఎర్రటి కండ్లు, ఎదలు కదిలించే గుర్గురధ్వానాలు. దాన్ని చంపడానికి మహాసాహసం కావాలి. సాధారణంగా ఉగాది పండగప్పుడు దసరాల్లోనూ వేటకు వెళ్లేది వాడుక. పెనుగొండలో మా ఇంటి దగ్గరగా ఒక పెద్ద వటవృక్షం ఉండేది. త్రిపురుషాంతరాలు విచారించాను. ఎవరినడిగినా మా నాటికది పెద్ద చెట్టు అనంటారు. దాని వయస్సు చెప్పిన వాడే లేడు. ఒక 400-500 సంవత్సరాలైనా దాని వయస్సు ఉండవచ్చు. దానికే నోరుంటే ఎంత బాగుండు. విజయనగర చరిత్రకు సంబంధించిన ఎన్ని రహస్యాలు చెప్పేదో, చారిత్రకులకు ఎన్ని సందేహాలు తీర్చేదో. విజయనగర సామ్రాజ్యంలో గుప్త రాజకీయ హత్యలన్నీ పెనుగొండలోనే సాగేవి. సాళువ నరసరాయల కుమారులను బంధించినది అక్కడే. తిమ్మలసు గోరి పెనుగొండలోనే ఉంది. ఆయన తమ్ముడు గోవిందరాజు కూడా తులువంశానికి చెందిన సదాశివరాయణ్ణి ఇక్కడే చంపించారని ఆ ఊరు జనులు ఒక చోటు చూపుతారు. సింహరసును రామరాజభూషణుడు తిట్టిన పద్యమ్ముకుంటుంది. గుత్తెన్ పుల్లలు గుట్టి చందగిరిలో కూడెత్తి పెన్గొండలో హత్తెన్ సత్రమునందు కూడిదని ఇలా పోతుంది పద్యం. నా చిన్ననాడు ఇదే హత్తెన్ సత్రమని మా పెద్దవాళ్లు చూపేవారు. నాడే అది సంజీవమ్మ సత్రంగా మారింది. అక్కడ సంజీవమ్మ అనే ఒక ధనికురాలు పేదలకు అన్నం పెట్టించేది. నేను మొన్న పోయి చూస్తే ఆ గుర్తులు కూడా కనిపించడం లేదు. ఆ కట్టడం నీలమట్టమైంది. విజయనగర కాలంలో పెనుగొండ ముఖ్యంగా సైనిక స్థావరం. రాజబంధువుల కుటుంబాలు, సైనికాధికారులు చాలామంది ఆ ఊళ్ళోనే ఉండేవాళ్లు. పెనుగొండలో ఏ బండపైన చూచినా ఏవో శిల్పాలు కనపడతాయి. అక్కడ శిల్ప పాఠశాలలు కూడా కొన్ని ఉండేవి. బండలు గొప్పగా చెక్కుతాయి కదా. బుర్రకథల వాళ్లు బంగారు తిమ్మరాజు కథ ప్రసిద్ధంగా చెప్తారు. అందులో వచ్చే యుద్ధం పెనుగొండలో జరిగిందే. యుద్ధంలో బంగారు తిమ్మరాజు మంచినీరు త్రాగిన పలకలబావి నేటికిన్ని ఉన్నది. కానీ నేడు ఆ పేరు దానికి మాసిపోయింది. ఆ యుద్ధం శ్రీరంగరాయల కాలంలో జరిగింది. కలహానికి కారణం రంగమ్మ అనుకుంటాను. ఆమె తమ్ముడు సబరం నారప్ప. అతగాడు ఓ పుస్తకం కూడా వ్రాశాడు. చాలా మోసగాడు. అందుకే ఇప్పటికీ పెనుగొండ ప్రాంతాన్ని సబరం నారప్పగడ్డ అంటారు. నా చిన్ననాడు అంజనాలు వేసి దాచిపెట్టిన ధనాన్ని చూచే పిచ్చి చాలా ఉండేది. పిచ్చి ఏమిటి వాస్తవమే? తల్లికోట యుద్ధానంతరం తిరుమలరాయుడు 1550 ఏనుగులపై ఇనా వజ్రాభరణాలు బంగారం వేసుకుని పెనుగొండకు తరలి వచ్చినాడని చరిత్ర చెబుతుంది. ఇవి కాక 20 కోట్ల సువర్ణ నాణాలతో తిరిగి వచ్చాడట. ఈ ధనాన్నంతా పెనుగొండలో ఎక్కడెక్కడో బూడ్చిపెట్టారు. మా పెద్దలతో విన్న కథలు చాలా ఉన్నాయి. ఆనాటి పురుషులకు కొన్ని యోగశక్తులు ఉండేవేమో అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలకు ఇటువంటి వానికి ఆ డబ్బు లభించాలని మంత్రశాస్త్ర ప్రకారం కట్టకట్టే కట్టుకట్టి ఉంచుతారు. అది వారికి తప్పై తల్లకు చిక్కదు. ఎంత ప్రయత్నించినా వ్యర్థం. నాకు తెలిసిన చిత్రమైన కథ ఒకటి చెప్తాను. పెనుగొండ దగ్గర హేమావతి ఉన్నది. అక్కడ కొన్ని వందల శివాలయాలు. ఒక శివాలయంలో నంది కద్దు. దాని ఎదుట ఒక బొమ్మ. ఎడమ చేతి చూపుడు వేలతో అది తన చెవిని చూపిస్తున్నది. కుడి చేతి చూపుడు వేలతో నందిని చూపిస్తుంది. ఈ రహస్యం ఎవరికీ అర్థం కాలేదు. ఎవడో బైరాగు వచ్చి నంది చెవిని పట్టి తిప్పినాడు. అది మర. నంది లోపల బోలు. అందులో బంగారు నాణాలున్నాయి. వాడు వాణ్ణి గుమ్మరించుకుని వెళ్లిపోయాడు. ఆనాటి నుంచి ఆ ఊరు జనాలు కనపడిన ప్రతినిందికి చెవులు విరగ్గొట్టారు. నేడు హేమావతిలో చెవులున్న నందే లేదు. హిందూపురం దగ్గర లేపార్చి ప్రసిద్ధమైనది. ఆ శిల్పకళా వైదగ్ధ్యాన్ని తూచి అనుభవించవలసిందే. అక్కడ ఒక స్తంభముంది. అన్ని స్తంభాలు దానిపైనే చేరుతాయి. దాని కింది భాగం భూమికి ఆనడం లేదు. నా చిన్ననాడు ఈ దృశ్యాన్ని స్వయంగా చూచాను. భూమికి ఒక అరదేనడి ఎత్తులో ఉండేది. ఎనడం ఎవరో కృత ఇంజనీయర్ పోయి చుట్టుతో ఒకవైపు వేటు వేసే ఆట. ఇంకేముంది? అతని పాండిత్యంతో ఆ వైపు స్తంభం భూమికి ఆనింది. పరిగి ఒక క్షేత్రం. అక్కడ సప్తమాతృకల గుడి ఉన్నది. బాణరాజుల ఊరది. క్షత్రియులలో మేం బాణరాజులమని ధైర్యంగా తెలుపుకున్నది ఆ వంశం ఒక్కటే. తక్కిన వాళ్లంతా సూర్యచంద్రులతో సంబంధాలు చేశారు. బాణుడు తపస్సు చేసిన చోటని ఒక వింత స్థలాన్ని కడప జిల్లాలో చూపుతారు. ఋషికేశులో గంగానదిని చూచాను. దాని స్వచ్ఛత నా మనస్సులో అతుక్కొని పోయింది. చల్లగా చీకట్లో కూడా పాదర్శ ప్రవాహములే కనిపిస్తుంది. మాటిమాటికి ఇది నా భావనేత్రంలో తడుక్కున మెరుస్తుంది. ఇంకా ఎన్నో ఉన్నాయి నా జ్ఞాపకాలు.
1: పద్మశ్రీ పుట్టపర్తి నారాయణ చల్లవారి ఎన్నో రచనల్లో ఒకటి జనప్రియ రామాయణం. ఆ జనప్రియ రామాయణం మీద పరిశోధన చేసినటువంటి శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గారు జనప్రియ రామాయణంలోని విశేషాల గురించి కూలంకషంగా ఇలా వివరిస్తున్నారు.
2: శ్రీమాన్ పుట్టపర్తి నారాయణ చల్లవి ఒక విలక్షణమైన ప్రకృతి. ఆయన సహజంగా ఆనువంశికంగా కలిగినటువంటి ప్రతిభా విత్పత్తులు, బహుభాషా పరిచయం వల్ల ఆయన భారతదేశం అనేక ప్రాంతాలకు తిరిగి వచ్చినటువంటి అనుభవం వల్ల, అనేక మంది రచయితలతో ఉండేటువంటి భాష వల్ల ఒక విశిష్ట వ్యక్తిగా ఆయన తీర్చిదిద్దాం జరిగింది. అటువంటి మహానుభావుడు తన కవితా దృష్టిలో చాలా విలక్షణమైన దృష్టి కలిగినటువంటి వాడు. సంప్రదాయ కవిత్వం పైన ఆయనకు చాలా ఎక్కువ ఇష్టం. ఆధునిక పద్ధతులంటేనో, ఆధునిక భావాలంటేనో రెండు చేతులతో ఆహ్వానించేటువంటి మనస్తత్వం కలవాలి. ఆయన సందర్శనం కవితకు బంధనంగా ఎప్పుడూ భావించలేదు. లయబద్ధమైన గేయ కవిత్వం మాకు సందర్శనంటే ఆయన చాలా ఇష్టం. అలాగే మంచి ఉత్సంగం కూడా ఆయన చేశాడు. అవన్నీ కూడా ఆయనకు ప్రాణమే. జనప్రియ రామాయణము అనేది ఆయన చాలా ఇష్టమైనటువంటి అంశంగా పాడుకునేదానికి వీలుగా, రామాయణం వాల్మీకి ఏ విధంగా అయితే పాడుకోవడానికి అనుకూలంగా రాస్తామని చెప్పి నవకృష్ణుడి కింద పాడించాడో అలాగే ఆయన కూడా ప్రజల నాలుకల మీద పాడుకోవాలని ఇది తాను స్వయంగా ఎలా పాడాలో చూపిస్తూ చాలా సభల్లో కూడా చేశాడు.

వాహనాల్లో ఆయనకు కర్మరస కావ్యం అంటే చాలా ఇష్టం కనుక ఈ బాలకాండ మరియు కిష్కింద కాండ రెండు మాత్రమే మనకు వెలువడ్డాయి. వాటిల్లో ఈయన అద్భుతమైనటువంటి విషయాల్ని రచించాడు. రెండవది

ప్రశస్తమైనటువంటి బమ్మెద పోతం లాంటి కవుల యొక్క కాళిదాసాదులంటి భగవంశ కుమార సంభవాలలో ఉండేటువంటి మంచి మంచి విషయాలను కూడా ఆయన తీసుకొని రచించాడు. ఆ విధంగా ఆయన అద్భుతమైనటువంటి మరి విషయాలు తీసుకొని రచించాడని చెప్పి మనం చెప్పొచ్చు. నేను ఈయన జనప్రియ రామాయణం బాలకాండ కిష్కింద కాండల పైన పరిశోధన చేసి తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే, ఆయన మన కంటి ఎదుటిగా పాత్ర ఉండాలా, మన హృదయాలకు దగ్గరగా ఉండాలా హనుమంతుని భక్తి కానీ, లేకపోతే ఆ యొక్క ఈ కొన్ని కొత్త విషయాలు స్వయంప్రభ వృత్తాంతం కొత్తగా ఆయన చెప్పాడు. వాల్మీకి రాసి లేదు స్వయంప్రభ వృత్తాంతం అనేటువంటిది వృక్షభిలంలో వానరులకు కలపడం, ఆ స్వయంప్రభ వల్ల లంకకు సీతాదేవి వెళ్ళిందని చెప్పడం అనేది కొత్త విషయమే. ఈ తర్వాత పంచమ కాళేశ్వరం యొక్క వంద ఆయన చేశాడు చాలా అద్భుతంగా చేయబడింది. అంగదుడు అంజలించి అయ్యవని పునకు సుతులై వారి సుగ్రీవులో గబలు ఆ వారి మహాత్ముడు ఆపిత విస్తృత బలుడు అనేటువంటి చక్కటి వర్ణలతో రాశాడు. భాష్యరథులతో భావము కలిగిన సతికి ఆంతరిక రతిపై మమతలు తొలగిన యటు తలంపులలో సాక్షాత్కృతిపై కోరిక నశించదు. ఇక్కడ చెప్పిన దాంట్లో జపం అనేది శ్రీరామ భాష్యంగా ఉన్నప్పటికీ ఆంతరంగా శ్రీరామ సాక్షాత్కారం కోసం చేసినటువంటి మరి మధుర భక్తి దాంట్లో ఎంతో గొప్పగా చెప్పబడింది. కామిగాక మోక్షగానుగాడు అనేటువంటి మాటలతో పాటే మోక్షలక్ష్మిని ముఖ్యలక్ష్మిని మన ఈ తారా పాత్రలోను ఈ యొక్క విషయాల్లోనూ చెప్పబడింది. పుట్టబట్టి తారా లక్ష్మణ సమావేశాన్ని చాలా నాటకంగా రచించారు చూడండి. తార ప్రప్రథంగా అంటుంది, పరపీడన పాపములకెన్నడుగా వారి లక్ష్మణ స్వాములకు నమస్కారము అని అంటుంది. వాల్మీకి రాసిన దాంట్లో తారకు మొదటి లక్ష్మణ మీద ఆగ్రహకాలం తెలియదు, కానీ పుట్టబట్టి కనుక్కున్న తార మొదటే లక్ష్మణస్వామి యొక్క కోపాన్ని కనుక్కుంటుంది. నిష్కలుషమూర్తి మీ ప్రాపున బ్రతికే సుగ్రీవుని పైన క్రోధం ఎన్నో నాడు విరహ బాధితుడైన వాడు అంటూ వలదు తండ్రి నవ్వులతో పలుకగ వలసిన వారలపై కపి కోతలు ఎవరిది శాశ్వత మీ భూమి పరివర్తనములు జీవుల బ్రతుకులు అని చెబుతుంది. నాకు లక్ష్మణికి అప్పుడు అనిపిస్తుంది తన సోదరి శాంతాదేవికి తారకు కొంచెం కూడా భేదం లేదంట. ఇవన్నీ కొత్త కొత్త భావాలతో పుట్టపతి జనప్రియులు రాస్తారు. మధురాపానము మహాపాపమని పలకగవలసిన వారే అంతఃపురముల జశకమ్ములకు త్రాసుడై మెరగిన న్యాయములేవి అంటాడు ఈ యొక్క లక్ష్మణుడు సుగ్రీవునితో. తార తన యొక్క నైపుణ్యంతో లక్ష్మణుని ఓదార్చి సుగ్రీవుణ్ణి రాముని సేవకై పంపిస్తుంది. అటువంటి పాత్రలు తర్వాత అంగరజాంబవత్వ సంభాషణ రామాయణంలో వాల్మీకిలో లేదు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఆయన ఒక సంభాషణ పెట్టాడు. అక్కడక్కడ కొన్ని ఆయన ఇతర రామాయణ కవుల యొక్క ప్రభావాలలో తీసుకొని చెప్పారు. ఎక్కువగా ఆయన మరి పోషణ భాగవతం మీద విశ్వాసత్వాన్ని మీద ఆ యొక్క ప్రభావాలు ఎక్కువగా పడినట్టుగా మనకు ఇందులో తెలుస్తుంది. పదప్రయోగాలు చాలా బాగుంటాయి మన పుట్టుబడి నాన్నచాల వారి జనప్రియ రామాయణం శైలి చాలా ఉదాత్తంగా కూడా జరిగింది, మనోజ్ఞంగా ఉంటుంది. వాల్మీకి నాదుని ప్రశ్నించే విషయంలో మూలంలో నాదుని రాకను వర్ణించేటువంటి విషయాన్ని చెప్పబడుతుంది. ఇక్కడ జనప్రియ రామాయణంలో కూడా మనోజ్ఞమైన ఊహలతో మనకెల్ల ఒక వసంతం పై చూశారు వాల్మీకి నాదుని. కన్నుల తనుపారు బాష్ప పూలంబైన దృష్టితో చూశాడట. ప్రహిష్ట అనే పదానికి సంస్కృతంలో వాల్మీకి ప్రశ్నలు విన్న నాదునికి ప్రహిష్ట త్రిలోకజ్ఞ అనే రెండు విశేషణాలు వాల్మీకి వేస్తే జనప్రియలో ప్రహిష్ట అనే పదానికి అల్లవో చిత్తమిడిచి అనే త్రిలోకజ్ఞతకు ప్రజకాలకు భావాలని కూడా చూశారు. కొన్ని శ్లోకాలకు చాలా చక్కటి వివరణ ఇస్తాడు అన్నమాట. బహవో దుర్లభాశ్చైవ అనే శ్లోకానికి ఈవన్న సద్గుణములేకమై ఒక మానవునిలో నుండు నా మౌని ధాత తానెంత అనుకూలుడే కాని అనేటువంటిది మాట. పురుషత్వంచము బాణపాతంతో పడినప్పుడు దయనీయమైనటువంటి శ్లోకాన్ని జనప్రియ
కాలు గాలిన ఎట్లు కౌంచి పల్మరు చెట్టు మగపచ్చిబడిన తలమందు మరి వచ్చి కూర్చుండు తల శాఖ.

నీరు కన్నీరు చిప్పిలని చెంచు చెంత నిల్చున్న ఆ కూల కోయని కూయురాలు కలిగినట్లు ఇట్లా ఒక కథా సన్నివేశాల్లో గాని వర్ణంలో గాని మరి కొత్త కొత్త పదాలు ఉపయోగించడం సామెతలు ఉపయోగించడం చేయగలిగినట్లు బట్టపరిచి అడిగద అజ్జిలో గొగ్గిలం పెదవిమించిన పనులు కప్ప ఎలుగు పాము ఇలాంటి ముడు తీసి కొరడించినట్లు ఇలాంటి కొన్ని జాతీయాలు కొన్ని పదార్థ ప్రయోగాలు చాలా సున్నితమైన భావాలతో ప్రకటిస్తారు. కొన్ని చోట్ల దాక్షాపాకంలో కలిగినట్లుగా అనిపిస్తుంది, కొన్ని చోట్ల చాలా తీసుమైనటువంటి సమాస బంధవిస్తంగా ఉంటుంది. వర్ణాలు మరి జనప్రియత చాలా బాగా అనే స్వయంగా పాడుతుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మన వీటిని విని విన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆయన శివ దాండం ఏ విధంగా అయితే పాడినారో సభల్లో జనప్రియాలు కూడా అంత అద్భుతంగా పాడినారు అని చెప్తుంటారు. నాకు వారు స్వయంగా కూడా వినిపించినారు, నేను వారి ఇంట్లో కూర్చొని అయ్యా స్వామి ఈ విధంగా చేస్తున్నాను అంటే కొన్ని విశేషాలు చెప్తూ వచ్చారు. ఒరే రామలక్ష్మణ భవిష్యత్తుని పుట్టడాన్ని జననాన్ని చెప్పడంలో చాలా గొప్పగా చెప్పాలని చెప్పి ఉద్దేశంతో చిత్రీకరించినాను రా అని మంత్రం అంటే ఏమిటి ఆ బాలకాండలో సుమంతునితో రవి వంశం గురించి అంతరించిపోతుందేమో విచారపడుతున్నప్పుడు సుమంతుడు దశరథునితో సనత్ కుమార్ వృత్తాంతం చెప్పేటువంటి విశేషాలు వర్ణించడు. కన్నుల రెంటను గను సామాన్యుడు కన్నుల వేయట గను నరపాలుండు మారు వేషమున చేరి వారి కాకారము రెట్టివో గమనింపు సంభాషం రెట్టిలో పశివత్తుము హాసాది వికారము దీక్షింపు భావభంగులే వాటి చూడమని చెప్పడం. సుగ్రీవుడు హనుమంతునితో మంత్రాలోచించాడు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా వర్ణించినారు. మరి కొన్ని చోట్ల కొంత ఎక్కువగానే శృంగారాన్ని కూడా వర్ణించే అవకాశం ఉన్నప్పుడు వర్ణిస్తూ వచ్చారు. తర్వాత వర్ణంతో పాటు కొన్ని పాత్ర చిత్రములు అద్భుతంగా చేశారు ఆయన. జనప్రియలో శ్రీరాముడు కైకమ్మ దగ్గర ఉంటూ ఆమెతో కథలు చెప్పించుకోవడం, ఆమె వల్ల మూల పురుషుని గురించి తెలుసుకోవడం, రావణాసురుడు పై ఆయనకు ద్వేషం కలగడం, రావణాసురుడు కథలని చెప్పడం ఆమె, ఇవన్నీ కూడా ప్రాథమిక యుద్ధ విద్య నేర్చుకున్నప్పుడే యుద్ధ గంత్రాన్ని నేర్చుకున్నటువంటి వాడి కైకమ్మ దగ్గరనే ఎప్పుడు కూడా ఎక్కువ విషయాలు తెలుసుకుంటుండేవాడని చెప్పి కొత్త పద్ధతుల్లో ఆచార్య వారు వర్ణించినారు. శ్రీరాముడికి జన్మవృత్తాంతం కౌశికుని వారు తెలుసుకునేటప్పుడు అంతకుముందు సీతమ్మ గురించి ఉటజస్థుడైన మునులలో హర్షంతో పరతత్వం ఇలియందు తోచి జ్ఞానం ఓం నమో నారాయణాయ అని సారసారమ్మగా చెప్పి భద్రుడికి ఉచ్ఛ్వాస విశ్వాసుడు అనేటువంటి సాక్షాత్ ఈయన శ్రీరామచంద్రుడు రామ నారాయణుడే అనే భావాన్ని జనప్రియ రామాయణంలో చూపించాడు. వాల్మీకి ఎక్కడా కూడా విష్ణు యొక్క పరతత్వం గురించి రామంలో చూపించలేదు, కానీ వీరు పూర్తిగా వైష్ణవ సంబంధమైనటువంటి రీతిలో వీరున్నప్పుడల్లా వాటి తత్వాన్ని బోధిస్తూ చెబుతూ వస్తుంటారు. ఈ విధంగా పాత్రలన్నీ కూడా చాలా ప్రభావితంగా ఉన్నాయి. కైకమ్మ విషయంలో వస్తే ఆమె దూరదృష్టి కలిగినటువంటి ఆమెగాను రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి గాను మనకు కనబడుతుంది, మంచి సూక్ష్మ బుద్ధి కలిగిన గాను ఒక కొత్త కొత్త విషయాలు కూడా చెప్తారు. ఉపనయన విషయంలో విశ్వనాథ సత్యనారాయణ గారి మాదిరి వారి రామాయణంలో కల్పవృక్షంలో చెప్పినట్టుగా ఈయన కొంత కైకమ్మ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. మాతృభిక్ష కౌసల్య చేయడం అనేది సహజంగా చేసింది. తర్వాత ఈమె అందరి వరే ఉపనయన విషయంలో శ్రీరామునికి భిక్షరిచే సమయంలో రఘువీర జయముని కగు నిశాచర వంశ సంహార అంటూ ఒక పెద్ద విల్లుని ఆయన భిక్షలు వేస్తున్నాడు. దాంట్లో ఈ మాటలు చెక్కబడి ఉంటాయి, రఘువీర నీకు జయమగ్గాక అనేటువంటి మాటలు చాప మీద చెక్కబడి ఉంటాయి. అటువంటి దాన్ని కైక దాన్ని భిక్షలు వేయడం అనేది కొత్తది, విశ్వనాథ కంటే కొంచెం ముందుగా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. అయితే భిక్షలో ఇది పడుతుందా లేదా అనేటువంటి ఆలోచన కొంత పాఠకులు కలగవచ్చు, కానీ అవి భిక్ష అనేటువంటిది ఇవ్వడం విల్లునివ్వడం భావి యుద్ధములకు రావణాసునితో చేయవలసినటువంటి రాక్షసంహారం చేయడానికి ఉపయోగపడేట్టుగా చెప్పింది అని ఆ యొక్క విషయాలన్నీ కూడా మనకు కొత్త కొత్తగా కనపడుతుంటాయి. వివాహాల సమయంలో కూడా పెళ్లి కొడుకు వేషంలో శ్రీరాముడు కనుకొన్నప్పుడు కానీ తర్వాత ఇక్ష్వాకుల యొక్క వంశానికి మా కుతకుతడారిపోయిన ఏదో లోపం కలిగింది ఇక్ష్వాకు వంశానికి అనే కైకమ్మ కలిగినటువంటి భావాన్ని ప్రతిఫలించడంలో ఆమె ప్రగతి

0: ఆమె భావాలను ప్రకటించడంలో నారాయణ చాలు వారు చక్కగా చేశారు. కిష్కింద కాండ కూడా వారు రాశారు. ఆ కిష్కింద కాండలో కూడా మరి చాలా యుక్తియుక్త కార్యాచరణతో కలిగించినటువంటి బాలకాండంతా షట్పదిలో రాయబడిందండి. ఇదేమో మన ముత్యాల శరాలు పద్ధతిలో కిష్కింద కాండ రాయబడింది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీ కథనమ్మున నను గలచి నేను రంపను పొమ్మని నా వారి ఘనత ఏమి, మరి తమ్ముని తామసంపు పనుడేమి, చూడము శ్రీరామ పూలు రువ్వే నా వారి నన్ను నీ రాలరువ్వితిని, రవిజుని కథలే చెట్టులు గుట్టలు చెప్పుకొను శాశ్వతము కృతజ్ఞుడు మీ రామ అని చెప్పడము. తర్వాత ఈ యొక్క సుగ్రీవుని యొక్క ఆజ్ఞను పాటించి ఆంజనేయుడు, ఇదంతా కూడా వేదమ్ముల కడ నీదని వానికి సాధు శబ్ద సంపేతకమగు పద శాస్త్రము పలుమరు చదువని వానికి శక్యమగు రీతి భాషింప ఆంజనేయుడికి మంచి చాతుర్యం కలిగినటువంటి భాషలు కలిగిన వాడుగా ఆయన రామాయణాన్ని కొంత అనుసరిస్తూనే కొంత ప్రత్యేకంగా కొత్త పద్ధతిలో రాసుకుంటూ తన కల్పనలు చేసుకుంటూ వెళ్ళారు. ఇందులో మరి అంత అద్భుతంగా రాయబడినటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఒక్క మాట అంటాడు ఆయన నారాయణ చాలు వారికి వచ్చేది అయ్యా, ఈ చాలా మంది పుస్తకాలు చదవరు, పుస్తకాలు చదవకుండానే విమర్శిస్తుంటారు, అది మాత్రం తప్పు, బుక్ పుస్తకాలు చదవండి అని చెప్పి సందేశం ఇస్తాడు. రచన నియమాల కంటే కూడా భావానికి ప్రధానం ఇవ్వాలా, భాషకు భావానికి లయ అనేది ప్రధానం. రచనలో సమకాలీన జీవనం ప్రతిబింబించాలి. జాతీయం సమైక్యాన్ని మత సామరస్యాన్ని సాధిస్తూనే కవులు కడుపులోని అగ్నిజ్వాలాన్ని చల్లార్చాలి. ధారావేగానికి రసపోషణకు అడ్డు వచ్చే ఛందస్సును పట్టించుకో అవసరం లేదని కూడా ఒక్కోసారి చెప్తుంటాడు. ఆయనంతటి మహానుభావుడు నానాచార్య వారు నాకు గురువు గారు. మరి వారి ఎదురుగానే కొంతవరకు నేను ఇవన్నీ విన్న మాటలు కన్న మాటలు నా యొక్క విమర్శ నాకు ఉపయోగపడినాయి. నేను నారాయణాచార్య గురించి పరిశోధన చేయడంలో కొన్ని ఈ విధంగా అంశాలను రాసుకొని చేశాను.
1: ఇంతవరకు మీరు ఆకాశవాణి కలపందిస్తున్న సరస్వతి పుత్రుని సాహితీ వైభవం, డాక్టర్ పుట్టపర్తి నారాయణ చర్ల వారి ధారావాహిక సంచిక కార్యక్రమంలో రెండవ భాగం విన్నారు. రూపకల్పన శ్రీ ఏ విజయభాస్కర్ రెడ్డి, పర్యవేక్షణ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్.
2: కాంతిరేఖల్లో ఇప్పుడు ఆరోగ్య సౌభాగ్యం. మనం త్రాగే మంచినీరు, వాటి అవసరం, మరికొన్ని వివరాలను వినబోతున్నారు శ్రీ కల్లూరు రఘురామరెడ్డి గారితో జరిపిన పరిచయం ద్వారా. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య సౌభాగ్యంలో ఈ పూట మంచినీళ్ల గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకునేందుకై కల్లూరు రఘురామరెడ్డి గారిని ఆహ్వానించాం. వీరిని పరిచయం చేసుకుని మరిన్ని విషయాలను తెలుసుకుందాం. కల్లూరు రఘురామరెడ్డి గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం.
3: నమస్కారం అండి.
2: మనం నిత్యం ఆహారం తీసుకుంటాం, ఆహారంతో పాటు నీటి అవసరం కూడా అంతే భాగం అవసరం అవుతుంది. మరి తీసుకునే నీరు మంచినీరా కాదా అన్న సందేహం కలుగుతుంది. నీటి లక్షణాలు, వాటి అవసరం ఏంటో, మంచినీళ్ళు అంటే ఏవో చెప్తారా?
3: ప్రపంచ ఆరోగ్య సంస్థ నీటిని గురించి ఒక నిర్వచనం ఇచ్చేసింది. అందులో ఏంటంటే మొట్టమొదటి విషయము నీటిలో లవణాల శాతం ఎంత ఉండాలి అనేది. 100 నుంచి 400 వరకు లవణాల శాతం ఉంటే ఆ నీళ్లు బ్రహ్మాండంగా తాగేయచ్చు. అంటే 100 కంటే తక్కువ ఉండేటికి తాగటానికి పనికిరావు. 100 నుంచి 400 వరకు పనికొస్తాయి బాగా. 401 నుంచి 800 వరకు తాగొచ్చు, కాకపోతే రెగ్యులర్ గా తాగటానికి పనికిరావు. అవసరం ఉన్నప్పుడు తాగొచ్చు, దొరకలేనప్పుడు. 801 నుంచి 1200 వరకు ఎమర్జెన్సీ అయితేనే తాగేదానికి పనికొస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తాగొచ్చు. కానీ ఈ రోజు మనకేంటంటే బోర్ వెల్స్ నుంచి 1000 అడుగుల లోపల నుంచో 500 అడుగుల లోపల నుంచో వస్తుంటాయి. అవి టీడీఎస్ చాలా హెవీగా ఉంటుంది. ఎంత ఉంటాయంటే 1500 పైన ఉంటుంది, 1500 పైన ఉంటుంది. ఆ నీళ్లు ఎటువంటి పరిస్థితుల్లో తాగేదానికి పనికిరావు. దానికి మనం ఏం చేశామంటే లవణాలు కలిస్తే నీళ్లు అంత రుచిగా కనపడవు. 100 నుంచి 400 తాగమన్నా కూడా అందులో లవణాలు ఉంటాయి కాబట్టి రుచి అనిపించదు. ఆ లవణాలను మొత్తం తీసేసి ఈ రోజు ఒక నీటిని మనకు తాగిస్తున్నారు, మినరల్ వాటర్ అని. అంటే మినరలే లేని వాటర్ ను మనకు తాగిచ్చేస్తున్నారు. పూర్వకాలం ఒక 50-60 సంవత్సరాల క్రితం వెళ్తే చెరువులలో నీళ్లు తాగేవాళ్ళం, బావుల్లో నీళ్లు తాగేవాళ్ళం, కుండల్లో పోసుకొని తాగేవాళ్ళం, తాగేది కూడా ముంతతో తాగే

0: వల్ల. చూడండి, అన్ని గుండ్రంగానే ఉంటాయి. చెరువు గుండ్రంగా ఉంటుంది, బావి గుండ్రంగా ఉంటుంది, తర్వాత కుండ కూడా గుండ్రంగా ఉంటుంది, తాగే ముంత కూడా గుండ్రంగా ఉంటుంది. దానివల్ల ఏంటి ఉపయోగము అనేసి అంటే తలతన్యత, నీటికి తలతన్యత ఉంటుంది. ఆ తలతన్యత ఎక్కువైతే మనకు మోషన్ అయ్యేటప్పుడు అన్నం తిన్న తర్వాత లోపల పేగుల్లో మ్యూకస్ లేయర్కు అంటుకుపోతుంటుంది తిన్నది బయటకు రాకుండా. దానివల్లనే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. తలతన్యత ఎంత తక్కువ ఉంటే ఎంత మంచిదంటే పేగులకు వేస్ట్ మెటీరియల్ పొట్టలో ఏదైతే ఉందో మొత్తం బయటకు వెళ్ళిపోతుంటుంది. చూడండి, మనకు పూర్వము గుండ్రంగా ఎందుకు ఉండేటియో,
1: దాని అవసరం
0: ఏంటో. ఈ రోజు వాటర్ క్యాన్ తీసుకుంటే అది స్ట్రైట్ గా ఉంటుంది, దాంట్లో తలతన్యత చాలా ఎక్కువ ఉంటుంది. గాజు బాటిల్ తీసుకుంటే అందులో తలతన్యత ఎక్కువ ఉంటుంది. వాటర్ బాటిల్ తీసుకుంటే తలతన్యత ఎక్కువ ఉంటుంది. తాగాల్సిన పద్ధతిలో ఏది తాగదు. అందుకనే ఈ రోజు అందరికి చాలా మందికి నీటిని సంబంధించిన పొట్ట సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతుంటాయి.
1: మంచి నీరు గుర్తించడం ఎలా అన్న సందేహం కలుగుతుంది ఇన్ని విషయాలు విన్న తర్వాత. అంటే ఎలాంటి నీరు తీసుకోవాలి, అసలు తాగే నీరు ఆ లక్షణాలతో ఉందా లేదా అని, దీని గురించి మీరేమంటారండి?
0: ఇప్పుడు టీడీఎస్ ఎంత తక్కువ ఉంటే అంత తాగటానికి పనికిరాదు అనేసి ఒక మాట అనుకున్నాం ఇప్పుడే. ప్రతి మున్సిపాలిటీ ఈ రోజు మనకి ఇచ్చే నీళ్లు 400 TDS లో ఇస్తుంటుంది. 400 TDS లో ఉంటుంది. కాకపోతే ఒక చిన్న అనుమానం ఏంటంటే మున్సిపాలిటీ నీళ్ళు అనేసరికి ఒక చిన్న డౌట్ వస్తుంది. దాంట్లో కంటామినేషన్, ఎక్కడైనా నీళ్లు కలిసిపోయి ఉంటాయేమో డ్రైనేజ్ ఇవన్నీ ఒకటి ఉంటుంది. ఆ కంటామినేషన్ పోగొట్టుకోవటానికి ఫిల్టర్ చేయక్కర్లా, వాటర్ని వేడి చేయక్కర్లా, మనకు ప్రకృతే కొన్ని విత్తనాలు ఇచ్చేసింది. చిల్ల గింజలు అనేసి ఉంటాయి, పటిక ఉంటుంది. చిల్ల గింజలు ఎంత గొప్పవంటే మన కడపలో ఉండే డ్రైనేజీ వాటర్ను కూడా ఒక కుండలు పెట్టేసి ఓ 10 విత్తనాలు వేసేస్తే 3-4 గంటల్లో ఎంత స్వచ్ఛంగా తయారైపోతాయంటే ఆ నీళ్లు వాసనను తీసేస్తుంది, బ్యాక్టీరియాను తీసేస్తుంది, ఫంగస్ ఉంటే ఫంగస్ తీసేస్తుంది. ఓకే, మినరల్స్ అంటారా, ఆ వాటర్ లో ఉండేంత వస్తుంటుంది అనుకోండి.
1: అంటే చిల్ల గింజల వల్ల
0: అంత ఉపయోగం ఉంటుంది. ఆ చిల్ల గింజలు పోనీ పెద్ద కాస్ట్ అంటే ఏమి కాదు. ఒక కేజీ ఉంటే మహా అంటే 400-500 ఉంటాయి. ఒక సంవత్సరం 2 ఏళ్లకు పనిచేస్తాయి మనకు. ఒక 10 గింజలు తీసుకొని కుండలో వేసేసుకున్నామంటే 10 రోజుల వరకు వాటి వల్ల ఉపయోగం ఉంటుంది. రోజు సాయంకాలం ఉదయం నీళ్ళల్లో వేసేయటం, 10 గింజలు పట్టుకున్నప్పుడు సాయంకాలం తీసేసి పొడి బట్ట మీద పెట్టేస్తే ఆరిపోతాయి. మళ్ళీ రోజు పొద్దున్నే గింజలు వేసేయటం, 10-15 రోజుల వరకు ఆ గింజలు పాడవు. అంత మంచి నీళ్లు తయారైపోతాయి. ఆ నీళ్లను తాగగలిగితే ఈరోజు జాయింట్ పెయిన్స్, ఎందుకు ఇటు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయంటే టీడీఎస్ దాంట్లో ఉన్న లవణాల శాతం తగ్గిపోవటంతో, కాల్షియం ఫాస్ఫరస్ తగ్గిపోవటంతో మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ నీళ్లు రెగ్యులర్గా మనం తాగగలిగితే మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు.
1: అయితే ఇప్పుడు మనం బాటిల్ రూపంలో రకరకాల సెంటర్ల నుంచి నీళ్లు తెచ్చుకొని తాగుతున్నాం, ఇవి సురక్షితమా కాదా అనే సందేహం వస్తుంది.
0: ఇటువంటి ఆ వాటర్ను ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిది. వాటర్ నార్మల్గా మన ఇంట్లో ఎట్లా ఈరోజు ఉదయం కొలాయి నుంచి పట్టుకుంటే మళ్ళీ రోజు పొద్దున్నే నీళ్ళను ఉంచరు, పడేస్తారు. కానీ ఆ బాటిల్లో ఉండే వాటర్ను ఎంత ఫిల్టర్ చేసినా ఏం చేసినా అందులో టీడీఎస్ లేనప్పుడు అవి తాగటానికే పనికిరావు. మొట్టమొదట అనుకున్నాం మనం ఈ మాట. అటువంటి తాగకూడని వాటర్ను మనము తాగుతున్నాం ఈరోజు.
1: ఇప్పుడు మంచినీరు తాగాలి అన్న ఆలోచన కలిగినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి నీరును మనం సురక్షితంగా తీసుకోవచ్చు అంటారండి?
0: మధ్యలో నేను ఒక మాట చెప్పింటే, నేను గుండ్రంగా ఉండే వాటి వల్ల తలతన్యత తగ్గుతుంది అని. మట్టి కుండలో నీళ్లు తీసుకున్నప్పుడు అది గుండ్రంగా ఉంటుంది. తాగేటప్పుడు మట్టి ముంతతోటి మనం నీళ్లు తీసుకోగలిగితే ఎంత చేంజ్ అవుతుందంటే ఆ తలతన్యత తక్కువ ఉండటంతో చాలా మంచిగా ఫ్రీగా మన మొత్తం బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది. లోపల పేగుల్లో ఉన్న కల్మషం అంతా బయటకు వెళ్ళిపోతుంది.
1: మీరు కుండ రూపంలో నీరు తీసుకోవాలి అన్నారు, ఈ కుండ నీరు తీసుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చెప్పండి.
0: ఒక్కటేంటంటే ఈరోజు మనం ఏ నీళ్లు తీసుకున్నా దానికి పిహెచ్ వాల్యూ తీసుకుంటే 6 కంటే తక్కువే ఉంటుంది. ఆ పిహెచ్ వాల్యూ తక్కువ ఉంటే నార్మల్గా రక్తంలో 7.4 pH ఉంటుంది. దానికంటే ఎక్కువ ఉండేటట్టు మనం వాటర్ తీసుకోవాలి. ఈరోజు మనకు అటువంటి వాటర్ లేదు. ఒకనొకప్పుడైతే సెలయర్ల నుంచి, నదుల్లో నుంచి, బావుల్లో అన్ని చోట్ల పిహెచ్ 8.5 పైన ఉండే నీళ్లు దొరికేటి. ఈరోజు అటువంటివి లేవు. అందుకనే నేను ఒకటే ఒక మాట ఏం చెప్తానంటే ప్రతి ఒక్కళ్ళకి తాగేటప్పుడు ఆ ముంత కావచ్చు లేదంటే గ్లాసులో కానీ ఏదైనా కూడా నీళ్ళని తీసుకొని 4 చుక్కల నిమ్మరసం పిండేసి ఒక గుక్క గుక్క నీళ్లు డైరెక్ట్గా తాగేదానికంటే తాగితే ఉమ్మి కలవద్దు దాంట్లో. నిమ్మకాయను చూస్తానే మనకు ఉమ్మి తయారవటం మొదలవుతుంది. నోట్లో నీళ్లు ఉంచుకున్నాము ఒక 10 సెకండ్స్ అంటే ఎక్కువ ఉమ్మి వస్తుంది. ఆ ఉమ్మిగిన ఎక్కువ వచ్చేటట్టు మనం తయారు అంటే నోట్లో నీళ్ళు ఎక్కువసేపు ఉంచుకుంటూ గుక్క గుక్క తాగినట్టు మనం చేసుకోగలిగితే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే

0: నోట్లో నీళ్లు ఉన్నప్పుడు, నిమ్మకాయతో నీళ్లు ఉన్నప్పుడు అది ఆల్కలైన్ అయిపోతుంది. 10 సెకండ్లు ఉంచుకోగలిగితే ఉమ్మితో కలిస్తే ఆల్కలైన్ అయిపోతుంది. అటువంటి నీళ్లు తాగటం వల్ల మనకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. బయట ఈరోజు లక్షలు పెట్టి మిషన్లు కొంటున్నారు, 3 లక్షలు 4 లక్షలు ఆల్కలైన్ వాటర్ కావాలని. ఏం అవసరం లేదు, ఈ నీళ్ళను నిమ్మకాయ కలుపుకొని నోట్లో 10 సెకండ్లు ఉంచుకుంటే చాలు. దానికంటే ఆ మిషన్ తయారు చేసే దానికంటే మంచి ఆల్కలైన్ వాటర్ తయారు.
1: వర్షాకాలంలో కానీ ఇతర సీజన్లో కానీ, వర్షాకాలంలో ప్రధానంగా నీరు కలుషితమయ్యడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో నీటిని ఎలా సురక్షితంగా మనము తీసుకోవాలంటే,
0: నార్మల్గా ఏమంటామంటే మనము వర్షాకాలంలో కాచి వడబోసి తాగాలి అనేసి అంటారు. కాచి వడబోసిన నీళ్ళల్లో చేపను వదిలితే చేప కూడా చనిపోతుంది. ఎందుకు అనేసి అంటే దాంట్లో ఫ్రీ ఆక్సిజన్ అనేది ఉండదు. కానీ ఈ చిల్లగింజలు అని చెప్పాను కదా నేను మీకు, ఆ నీళ్ళను నీళ్ళల్లో వేసుకున్నామంటే బ్యాక్టీరియా ఉన్నా, ఫంగస్ ఉన్నా, వైరస్ ఉన్నా, ఏమన్నా వాటిని క్లీన్ చేస్తుంది. అంటే చిల్లగింజలను మించిన క్లీన్ చేసే పదార్థమే ఏది లేదు.
1: ఇంకా చివరిగా మంచినీరు అంటే గుర్తించడానికి ఇంకా ఏమైనా సులభమైన మార్గం చెప్తారా?
0: మంచినీళ్ళు అంటే మున్సిపాలిటీ ఇచ్చే నీళ్ళే ఈరోజు బెస్ట్ వాటర్. దాన్ని మనం ఒక గుక్క గుక్క 4 చుక్కలు నిమ్మరసం పిండుకొని నిదానంగా తాగుతూ ఉంటే దాన్ని మించిన మంచి వాటర్ ఏది లేదు. ఈరోజు చాలా చాలా లక్షలు లక్షలు పెట్టి ఏదో బాటిల్స్ తాగుతారట కొందరు, వాటికంటే మంచినీళ్ళు తయారవుతాయి. మన నోటిలోనే ఆల్కలైన్ వాటర్ తయారైపోతుంటుంది.
1: అంటే మంచినీరు అంటే మనం అంటే ప్రభుత్వం వారు అందిస్తున్న నీరే సురక్షితం అని చెప్పుకోవచ్చు అని ఘంటాపథంగా చెప్పొచ్చు అంటారు.
0: బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆర్ఓ వాటర్ అంటాము, ఆర్ఓ వాటర్ అనేది అందులో ఏమి ఉండదు. స్నానం చేసేదానికి కూడా పనికిరావు ఆఖరికి. నేను ఒకటే ఒకటి చెప్తాను, ఎందుకు పనికిరాని నీళ్లు, మంచిగా మున్సిపాలిటీ వాటర్ వస్తుంది, దాంట్లో ఫిల్టర్ చేసుకుందాం ఏదైనా కంటామినేషన్ ఉంటే. ఎందుకంటే ఇంకా మన మున్సిపాలిటీ నీళ్ళల్లో ఇంకా సొఫిస్టికేషన్ రావట్లేదు. అది దాని ఆ నీళ్ళనే తీసుకుంటూ మనం ఈ చిల్లగింజలు కానీ ఇటువంటి వేసుకొని చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో, ఎంత గొప్ప ఉన్నాయంటే అంత గొప్ప ఉన్నాయి. ఆ నీళ్లు తాగుతుంటే మనకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.
1: మనం తీసుకునే నీరు సురక్షితమా లేదా అని గమనించాల్సిన బాధ్యత మన మీద ఉంది అంటున్నారు కల్లూరు రఘురామరెడ్డి గారు. తీసుకునే నీటిలో చిల్లగింజలు వేసి వాటిని శుభ్రపరచుకొని అనునిత్యం సేవిస్తే ఎలాంటి రోగాలు రావు అని కూడా చెప్తున్నారు. ఖర్చు పెట్టి మినరల్ వాటరే తాగాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. ఈ విషయాలను మా శ్రోతలు పాటిస్తారని ఆశిస్తూ కల్లూరు రఘురామరెడ్డి గారు మీకు మరొకసారి ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం.
1: ఆరోగ్య సౌభాగ్యంలో మీరింతవరకు మనం తాగే మంచినీళ్ల అవసరం గురించి కల్లూరు రఘురామరెడ్డి గారితో పరిచయం విన్నారు.

0: ఉందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 5న అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నందు ఉపాధ్యాయుల దినోత్సవంను పురస్కరించుకుని గురు పూజోత్సవం, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను సత్కరించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ సమాజంలో తల్లి తండ్రి తరువాత అత్యున్నత స్థానం గురువుదేనని పేర్కొన్నారు. జిల్లాలో మాతృమరణాలు తగ్గింపులో పలు స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వైద్యులకు, స్టాఫ్ నర్సులకు క్షేమకర కాన్పులు చేయడంపై శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో కూడా ఆరోగ్య సిబ్బందికి మాతృ ఆరోగ్య సంరక్షణకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహాయం అందించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం కంటే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మానవతా దృక్పథంతో, సేవాభావంతో అందిస్తున్నట్లు చెప్పారు. రాష్టంలోని గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే ఎస్టీ కమిషన్ ముఖ్య లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. అలాగే జిల్లాలోని పలు తాండా గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలోని టీడీపీ కార్యాలయంలో 35వ విడత ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో 713 మంది లబ్దిదారులకు 7,50,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద లబ్ది చేకూరిందని తెలిపారు. అనంతపురం నగరానికి త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ నెల 15న అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 2 ప్రాజెక్టులకు భూమిపూజ చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలకు తాగునీరు చేరేలా 12.27 కిలోమీటర్ల పొడవున కొత్త పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నామని, నగరంలో నీటి కొరత రాకుండా ఉండేందుకు 6 కొత్త ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించి మొత్తం 5,200 కిలోమీటర్ల సామర్థ్యం గల అదనపు నీటి నిల్వను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈ నెల 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం ప్రతిజ్ఞను అందరిచే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ నినాదంతో పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, చిత్రమంజరి సినీ గీతాలు. ముందుగా ఛాలెంజ్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

ఇంద్రువదన కుందర ధన మంద గమన మధుర వచన గగన జగన సొగసులనవే తెలిపి చిలిపి సిగ్గేలనే చలిచిగురు తొడిగే బగల.

0: ముద్దు, కొత్త కర్రలు చికనే అవకాశమా? వావ్, నరకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికనే ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
4: చిత్రమంజరి వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో ఆ ఒక్కటి అడక్కు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

0: ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852-2444-197, మరొక నంబర్ 2441-19. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30
1: చిత్రమందిరంలో చివరిగా మనీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
2: చక్రవర్తికి విధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 9 గంటలు. హలో అభిరుచి ఫోను ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం.

0: ఫోన్ నెంబర్లు 0852244119 2449 1947. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి. హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి. హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నా పేరు ఫక్రుద్దీన్ సార్.
0: ఫక్రుద్దీన్ గారు
1: సార్ రెండు వారాలు ఏంటి సార్?
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నస్సం గ్రామం నుంచి సార్.
0: నస్సం గ్రామం నుంచి మాట్లాడుతున్నారు.
1: గడువు బాధించిన సార్.
0: చెప్పండి. ఏ సినిమా సార్? చెప్పండి.
1: పెద్దన్నయ్య.
0: పెద్దన్నయ్య. ఓకేనండి.
1: కోరుతున్న శ్రోతలు సార్
0: చెప్పండి.
1: ఫక్రుద్దీన్, రహీముని, అబ్దుల్ కలాం, కాళింగర రాముడు, సున్నం లక్ష్మీదేవి, సుగమంచి సుబ్బరాయుడు, పార్థుడు, సుగమంచి రాములమ్మ, వెంకటేశ్వర్లు, సున్నం లక్ష్మీదేవి.
0: పాట విందామండి అయితే.
1: ధన్యవాదాలు సార్.
0: నమస్తే అండి.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో,
3: నమస్తే సార్.
2: నమస్తే అండి, మీ పేరండి?
3: అదే, కడప నుంచి విజయలక్ష్మి సార్.
2: కడప నుంచి విజయలక్ష్మి.
3: బాగున్నా సార్?
2: బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు?
3: బాగున్నా సార్.
2: చెప్పండి విజయలక్ష్మి గారు, ఏ సినిమాలో పాట?
3: లైవ్ తెలగని కలిసింది సార్.
2: అంటే కొత్తగా మాట్లాడుతున్నారా మాతో?
3: ఫస్ట్ సార్ సార్.
2: ఓకే, కార్యక్రమానికి హృదయపూర్వక ఆహ్వానం అండి. విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు?
3: తగలదనుకున్నారు.
2: ఈ రోజు ఎడు తిరిగి లైన్ తగలాలి అన్నట్టుగా ప్రయత్నించాలి. చెప్పండి.

0: జయలక్ష్మి గారు ఏం చేస్తున్నారు?
1: హౌస్ వైఫ్ సార్?
0: ఓకే, ఎప్పటి నుంచి వింటున్నారు
1: అన్ని
0: అండి రేడియో?
1: కార్యక్రమాలు వింటాను సార్
0: అన్ని కార్యక్రమాలు వింటారు. వెరీ గుడ్. చెప్ప.
1: ప్రతిసారి చేస్తా కానీ హలో అభివృద్ధికి ఈరోజే సార్ ఫస్ట్.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంతకాలం నుంచి వింటున్నారండి రేడియో? సుమారుగా
1: 2 సంవత్సరాలు తింటాను సార్.
0: 2 సంవత్సరాల నుంచి వింటున్నారు.
1: అన్ని బాగుంటాయి సార్ కార్యక్రమాలు.
0: ఓకే, చెప్పండి, ప్రస్తుతానికి ఏ సినిమాల పాట వినాలనుకుంటున్నారు?
1: ఏదో ఒకటి వేయండి సార్.
0: ఏదో ఒకటి వేయమంటారా? ఏదైనా పర్లేదా? పాత సినిమా పాట,
1: ఏదైనా పర్వాలేదు సార్.
0: కొత్తదైనా పాతదైనా పర్లేదు.
1: ఏదైనా పర్వాలేదు, పాతే వేయండి సార్. రామారావు.
0: ఓకేనండి, సరే. కార్యక్రమాలన్నీ వింటూ ఉండండి.
1: అన్ని
0: మహిళా భారతి
1: సార్,
0: కార్యక్రమాలు కూడా వినండి, స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలు
1: అన్ని వింటా సార్.
0: అన్ని వింటారు అయితే.
1: ఆవుల చీర ఇంత, ఇది శుక్రవారం బేతా కథలు, కథానికలు, నాటకాలు అన్ని ఇంతా సార్.
0: వెరీ గుడ్. అయితే మీకు ప్రత్యేకించి ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం విని వినమని చెప్పాల్సిన పని లేదంటారు?
1: మొత్తం అన్ని ఇంతా సార్.
0: ఓకేనండి. రాముడు భీముడు సినిమా నుంచి పాట వినిపిస్తాను, వింటారా? పాత సినిమా రామారావు.
1: ఏదేం పర్వాలి సార్, మీకు లయం కలిసింది, అదృష్టం సార్.
0: ఓకే ఓకే, ఒకసారి అలవాటు పడ్డారు కాబట్టి అదృష్టం మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడండి, మీ మనసుకు నచ్చిన పాట వినండి.
1: మీతో మాట్లాడిన బాగా సంతోషం సార్.
0: ఓకేనండి, మాకు కూడా మీలాంటి శ్రోతలతో మాట్లాడాలని కార్యక్రమం ఉద్దేశం. పాట విందామండి అయితే.
1: ధన్యవాదాలు సార్.
0: నమస్తే అండి.

0: హలో
1: లేదబ్బా. హలో,
0: హలో, అబ్రిజ్ కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: హలో సార్.
0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: వైష్ణవి సార్.
0: వైష్ణవి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: తాడపత్రి నుంచి.
0: ఎక్కడి నుంచి?
1: తాడపత్రి
0: తాడి
1: నుంచి సార్.
0: తాడిపత్రి నుంచి. ఏం చదువుతున్నావు వైష్ణవి?
1: టెన్త్ అయిపోయింది సార్.
0: టెన్త్ అయిపోయింది. కొత్తగా మాట్లాడుతున్నావా?
1: లేదు
0: ఓకే,
1: ఒకసారి చూసినాను సార్.
0: సరే, ఇప్పుడు ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నావు?
1: సినిమా గుర్తుకు రాలేదు సార్. కానీ
0: ఇంకే పక్కన ఎవరున్నారు?
1: ఎట్లా కూర్చుంటుంది?
0: హలో
2: సార్,
0: సమయం చాలా విలువైంది.
2: అవును సార్, మా పాప కొంచెం హ్యాండిక్యాప్ సార్, మాట్లాడతానంటే తెలియదు.
0: పర్లేదు పర్లేదు, పాపకు చెప్పండి. ఈ సినిమా
2: నువ్వు నాకు నచ్చావంట సార్?
0: ఓకే, వెంకటేష్ నటించిన సినిమా.
1: ఒక్కసారి చెప్పలేవా?
0: ఓకే ఓకే,
1: అదే సార్, నువ్వు నాకు నచ్చావు సినిమా.
0: సరే సరే, పాట వినిపిస్తాను. వైష్ణవి బాగా చదువుకో.
1: చదువుకుందాం సార్.
0: సరే, ప్రస్తుతానికి పాట విందామా?
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే, వెల్కమ్.

0: అసంఖ్యాక శ్రోతలు అభిమానమైనటువంటి ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా ప్రసారమవుతున్న హలో అభిరుచిని వింటున్నారు. మనసుకు నచ్చిన పాట ఇదే సమయానికి వినాలి అనుకుంటే ఫోన్ చేయాలి. 0852244419124 ప్రతి ఒక్క శ్రోతను కాస్తంత విరామం పాటించండి అనడానికి గల ప్రధాన ప్రత్యేక కారణం ఏంటంటే కొత్త శ్రోతలు పరిచయం అవ్వాలి, వారి మనసుకు నచ్చిన పాట కూడా వినాలి అని ఎదురు చూస్తుంటారు కాబట్టి వారికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో మాత్రమే గడువన్నది మనం పెట్టుకున్నది. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నా పేరు అనుమల మోహన్ సార్. మాది మొండ్రాయ్ గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: వరంగల్ జిల్లా ఏ ఊరన్నారండి? మొండ్రాయ్ గ్రామమా?
1: మొండ్రాయ్ గ్రామం, సంగం మండలం.
0: ఓకే, చెప్పండి అనుమల మోహన్ గారు.
1: మరి అన్నమయ్య సినిమా నుండి ఒక పాట.
0: ఓకే అండి, ఏం చేస్తుంటారండి?
1: మేము వ్యవసాయం చేస్తాం సార్, రైతు.
0: ఓకే, వర్షాలు బాగానే పడుతున్నాయా మీ ప్రాంతంలో?
1: ఒక 3 రోజులు పడ్డాయి సార్. ఇన్ని ఇవాళ ఎండ వెళ్తుంది, 3 రోజులు పడుతుంది.
0: ఈ ఎండ కూడా అప్పుడప్పుడు పలకరించాలి మనల్ని, కేవలం వర్షంతోనే ముంచేస్తే ఇబ్బంది కాబట్టి.
1: పత్తులు గుంజర రాలిపోతాం సార్, రోజు వర్షం పడితే.
0: ఓకే, ఏం పండిస్తారండి?
1: పత్తి, మొక్కజొన్న, వరి,
0: పసుపు. అన్ని బాగానే ఉన్నాయా?
1: బాగానే ఉన్నాయి.
0: ఓకే మోహన్ గారు, అన్నమయ్య సినిమా నుంచి ఒక పాట విందాము, వినండి.
1: ఓకే,
0: నమస్తే అండి.
1: నమస్తే.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే అండి. మీ పేరు?
1: జమ్మడు నుండి సత్యం సార్.
0: జమ్మడుగు నుండి సత్యం.
1: సార్
0: చెప్పండి సత్యం గారు, కార్యక్రమానికి స్వాగతం మీకు.
1: వెల్కమ్ సార్. ఓకే సార్,
0: చెప్పండి సత్యం.
1: లంబాడు నుండి ఈ పాల వెన్నెల్లో అనే పాట ఉంది సార్ ఒకటి.
0: లంబాడోళ్ళ రామదాస్.
1: అవును సార్.
0: ఓకే, ఏం చేస్తుంటారండి మీరు?
1: నేను రిటైర్ చేశాను సార్.
0: విశ్రాంత ఉపాధ్యాయులు.
1: అవును సార్.
0: ఏ సబ్జెక్ట్ అండి?
1: ఎన్విరాన్మెంటల్ సైన్స్ సార్.
0: ఓకే, ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడుతున్నారు కదా రేడియోతో?
1: మాట్లాడే సార్, ఒక 4-5 సార్లు చేసిన సార్.
0: ఓకే ఓకే, సరే. గతానికి ఇప్పటికి మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉందండి?
1: 5 డేస్ ఉంది సార్.
0: ఉందా, వెరీ గుడ్. ప్రస్తుతానికి జీవితాన్ని ఎలా గడుపుతున్నారు? విశ్రాంత జీవితం ఏమైనా మధ్యలో పాఠాలు ఏమైనా బోధిస్తుంటారా పిల్లలకి? అంత వ్యవధి లేదంటారు, అంత ప్రశాంతత, ప్రశాంత వాతావరణం, ప్రశాంతమైనటువంటి పాట, అదే పర్యావరణం అన్నట్టు.
1: మీ రేడియో ప్రోగ్రామ్స్ అన్ని వింటాము, అది ఒక్కటి బాగా టైం పాస్ అవుతుంట సార్.
0: ఓకే, టైం వేస్ట్ కాకుండా టైం పాస్ కావాలంటే రేడియోనే వినాలి.
1: రేడియోనే వింటాడు సార్, అన్ని ప్రోగ్రామ్స్ వింటాడు.
0: ఓకేనండి సత్యం గారు, మంచి పాట కోరారు, పాట విందామండి.
1: ఓకే సార్,
0: నమస్తే.

0: హలో
1: హలో, కొంచెం పక్కన రేడియో సౌండ్ తగ్గిస్తారండి.
0: నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరండి?
0: మా పేరు సుధాకర్ అండి.
1: చెప్పండి సుధాకర్ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
0: సార్? మేము మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాం సార్.
1: మదనపల్లి నుంచి ఏం చేస్తుంటారండి
0: సార్? మేము మగ్గాలు వేస్తాం సార్.
1: ఓకే, చెప్పండి సుధాకర్ గారు, కొత్తగా మాట్లాడుతున్నారా? ముందు ఎప్పుడైనా మాట్లాడారా?
0: సార్
1: కొత్తగా మాట్లాడుతున్నారు.
0: అవును సార్.
1: ఓకే, కార్యక్రమానికి మీకు స్వాగతం అండి. చెప్పండి.
0: పెళ్ళాం చెప్తే వినాలి సినిమాలో పెళ్ళెప్పుడు అవుతుంది బాబా పాట ఉంది సార్.
1: పెళ్ళాం చెప్తే వినాలి. సరే, వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎప్పటి నుంచి వింటున్నారండి రేడియో కార్యక్రమాలు?
0: మేము దాదాపు 10 సంవత్సరాలు వింటాం సార్.
1: 10 సంవత్సరాల నుంచి వింటారు. కేవలం పాటలైనా కార్యక్రమాలు కూడా వినే ఇంట్రెస్ట్ ఉందా? హలో
0: సార్, చెప్పండి సార్.
1: కేవలం పాటలు మాత్రమే వింటారా, మిగతా ఏమైనా వింటున్నారా అంటాను.
0: ప్రోగ్రాం భక్తి సార్, సూచి ముత్తవలి.
1: సరేనండి, వెళ్ళాలని చెప్తే వినాలి అనే సినిమా నుంచి టైటిల్ సాంగ్. అంటే ఎలా మొదలవుతుందండి? కాస్త అవగాహన తగ్గింది ఈ సినిమా మీద.
0: ఫస్ట్ అయితే
1: సరే, పాట వినిపిస్తాను.
0: ఉండదు సార్,
1: అది అది అవుతుందో ఏదో చూడాలి మరి విన్నాక. సరేనా? ఓకేనండి, పాట విందాం. సరే సరే, అదే సినిమా నుంచి వినిపిస్తాను, విందామండి. అదే సినిమా నుంచి పాట వినిపిస్తున్నాను, విందాం.
0: ఓకే ఓకే సార్.
1: నమస్తే.

మదనపల్లి నుంచి కోరినటువంటి సుధాకర్ గారు పెళ్ళెప్పుడవుతుంది బాబు అనే పాట అడిగారు. అది అమూలు సినిమా నుండి, శ్రోత గమనించాలి. మరొకసారి ఎప్పుడైనా పాట అడగాలి అనుకుంటున్నప్పుడు స్పష్టంగా అడిగితే సమయం వృధా కాకుండా మనసుకు నచ్చిన పాట, మీకు ఇష్టమైన పాట ప్రసారం అవుతుంది. హలో అభిరుచి కార్యక్రమాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. ఫోన్ నంబర్లు 0855-2244-1947. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. 10 గంటలకు వసుదైక కుటుంబం అంతర్జాతీయ విశేషాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత వాట్సాప్ల ద్వారా కోరే పాటల మనోరంజని.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: సార్ సార్ ఉంటాది నగర్ నలైన్ సార్ చేసి
0: సుధాకర్ గారు, ఓంశాంతి నగర్ నుంచి. ఇంతకుముందు మాతో మాట్లాడిన వ్యక్తి పేరు కూడా

0: రాజప్ప తరహాస్యంలో తిరుమల పువ్వు మీద సీతాకోక చిరు ఎన్టీఆర్.
1: ఓకేనండి, పాట విందామా?
0: థ్యాంక్ యూ.
1: నమస్తే అండి.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ సార్.
1: నమస్తే అండి. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నిర్మల్ జిల్లా నీలవరం మండల్ కాల్వా నుంచి నవీన్ సార్.
1: కాల్వ గ్రామం నుంచి నవీన్.
0: అవును సార్, చాలా రోజులకే సార్ ట్రై అయ్యేటట్టు. 4 మంత్స్
1: ఓకే
0: అయితే మాకు గలనే గల అది.
1: ఓకే చెప్పండి నవీన్ గారు, ఏ సినిమాలో ఏ పాట వినాలని?
0: నరసింహ సార్,
1: నరసింహ. అందులో
0: రజనీకాంత్
1: అందులో
0: మెరిసే టీమువా.
1: సరేనండి,
0: ఇది మా
1: చూడ.
0: నాన్నగారి కోసం సార్.
1: ఓకే, వారు ఏం చేస్తుంటారండి?
0: సార్
1: వారు ఏం చేస్తుంటారు?
0: వ్యవసాయం చేస్తారు సార్, పొలం పని.
1: ఓకే, వింటున్నారు, వారు కూడా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారా?
0: వింటాం సార్ వింటాం సార్
1: ఓకే,
0: కనపడతాం
1: వారిని కూడా అడిగినట్టు చెప్పండి,
0: సార్,
1: పాట
0: చాలా
1: విందామా?
0: అడ్డారు సార్. విందాం సార్ శ్రోతలందరి కోసం.
1: సరే, నమస్తే అండి.
0: నమస్తే సార్.

0: శ్రోతలు హలో బ్రిజ్ కార్యక్రమాన్ని వింటున్నారు. ఫోన్ చేయడానికి నెంబర్లు 0855424419 1149 1947. హలో
1: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే అండి, హలో బ్రిజ్ కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరండి?
1: నా పేరు చంద్రశేఖర్ సార్.
0: చంద్రశేఖర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: కడప నుంచి సార్.
0: కడప నుంచి చంద్రశేఖర్ గారు. ఓకే,
1: బాగున్నారు సార్?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు
1: సార్? మాది డిగ్రీ అయిపోయింది సార్.
0: ఓకే, ప్రస్తుతానికి ఉద్యోగ ప్రయత్నాలా?
1: అవును సార్.
0: ఎప్పుడు వస్తుందా?
1: అవును సార్, వెయిటింగ్ సార్.
0: వెయిటింగ్. ఎంత బాగా చదవాలా అని కూడా ఒక పరీక్ష.
1: అవును సార్.
0: చెప్పండి చంద్రశేఖర్ గారు, ఏ సినిమా?
1: ఓకే,
0: చిరంజీవి గారు.
1: అవును సార్.
0: అందులో?
1: అందులో ఔరా అంబక్క చెల్ల.
0: ఓకే, పాట బాగుంటుంది కదా?
1: బాగుంటుంది సార్.
0: అందుకనే కదా కోరుతున్నానంటారు.
1: అవును సార్.
0: ఓకే, పాట విందామండి అయితే.
1: సార్ విందాం సార్, కోరుతున్న శ్రోతలందరి కోసం సార్.
0: సరే సరే, నమస్తే అండి.
1: థ్యాంక్ యూ సార్.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్

క్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0855224417, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441119.

0: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా ఏరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని. కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా నేను, ఎట్ట చేస్తున్నా నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమంలో అన్ని ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉంటారు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10:00 వస్తుంది. ప్రకటించిన ప్రత్యేక కార్యక్రమం మరికాసేపట్లో.

0: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలోని న్యూయార్క్ నగరం వేదికగా మంగళవారం ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో దాదాపు 130 దేశాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, అంతర్జాతీయ చట్టాలు, బహుపాక్షిక వ్యవస్థ భవిష్యత్తు, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాల పెరుగుదల, ప్రపంచ ఆరోగ్యం వంటి అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ద పరిస్థితి, గాజా సంక్షోభం, యుక్రెయిన్ యుద్దం వంటి అంశాలు కూడా ప్రపంచ నాయకులు ప్రస్తావిస్తున్నారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని, ఆ దేశం ముప్పుగా మారుతోందన్నారు. అలాగే ఇరాన్పై అమెరికా తీసుకుంటున్న సైనిక చర్యలను కూడా ఆయన సమర్థించుకున్నారు. హార్మో జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ కావాలనే కాలయాపన చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.
1: And do it quickly, never giving them a chance to kill and destroy people and countries again. Do I drive them into hell with no chance of survival and no hope of future greatness or generations? But I believe we'll make a deal right after the election, because it doesn't make sense for them not to. They're waiting to see how I do in the midterm election. I call on all nations to join us in enforcing the complete economic isolation of Iran until they stop their attacks on commercial shipping, relinquish their nuclear ambitions, and cease their support of terror.
0: అదేవిధంగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా త్వరలోనే ముగిస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధుల బృందం ఆయన ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ బదులిచ్చారు. తమ అణు కేంద్రాలను తనిఖీ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతిస్తామని తెలిపారు. ఎలాంటి కారణం లేకుండానే అమెరికా తమపై దాడులకు దిగుతోందని చెప్పారు. నిరంతరం దాడులు చేస్తూ చర్చలు జరగకుండా అమెరికా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికా దాడులు ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతామని తెలిపారు. తమ దేశ

0: మనుగడ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తామన్నారు. యుద్దాన్ని ముగించాలా వద్దా అనేది అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలకడానికి తాము 7 రోజుల ప్రణాళికను ప్రతిపాదించామని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్షి తెలిపారు. ఈ ప్రణాళికలో హార్మో జలసంధిని తిరిగి తెరవడంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమంపై కూడా సమగ్ర చర్చలు జరపడం వంటి అంశాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రతిపాదన కూడా ఈ ఏడాది జూన్లో అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తరహాలోనే ఉంటుందని చెప్పారు. పశ్చిమాసియాలో భద్రతను పునరుద్దరించాలంటే ఇరాన్పై అమెరికా జరిపే దురాక్రమణ చర్యలకు ముగింపు పలకాలని ఆయన ఉద్ఘాటించారు. పశ్చిమాసియాలో ఓవైపు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుంటే మరోవైపు యమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను ఉధృతం చేస్తున్నారు. రియాద్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల హౌతీలు దాడులు జరిపారు. ఈ క్రమంలో సౌదీలోని అతిపెద్ద చమురు శుద్ది కేంద్రాల్లో ఒకటైన అరామ్కో రిఫైనరీపై డ్రోన్లు క్షిపణులతో దాడులు జరిగాయి. అయితే ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని, హౌతీ దాడులకు గట్టి బదులిస్తామని సౌదీ అరేబియా హెచ్చరించింది. దక్షిణ తైఫ్ ప్రావిన్స్ ఎర్ర సముద్ర తీరంలోని యాన్బూ ప్రాంతాల్లో హౌతీలు ప్రయోగించిన 6 బాలిస్టిక్ క్షిపణులను తమ బలగాలు అడ్డుకున్నాయని వెల్లడించింది. అలాగే హౌతీ దాడుల నేపథ్యంలో పవిత్ర మక్కా నగరంతో సహా పలు ప్రాంతాలకు సౌదీ మరోసారి అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇక గాజాలో మానవతా పరిస్థితి అంతర్జాతీయ సమాజానికి ప్రధాన ఆందోళనగా కొనసాగుతోంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సందర్భంగా గాజా పరిస్థితిపై ప్రపంచ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాల్పుల విరమణ, మానవతా సహాయం, పౌరుల రక్షణ, భవిష్యత్తులో రాజకీయ పరిష్కారం వంటి అంశాలపై వివిధ దేశాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ గాజాపై జరుగుతున్న దౌత్య ప్రయత్నాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గాజాలో శాంతి స్థాపన జరిగిందంటూ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న భయానక వాస్తవాలకు మధ్య పొంతన లేదన్నారు. కనీసం మానవతా సహాయం కూడా అందలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది పాలెస్తీనాను కొన్ని దేశాలు గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా మాక్రాన్ ప్రస్తావించారు. కేవలం గుర్తింపుతోనే సమస్య పరిష్కారం కాదన్నారు. అలాగే హార్మో జలసంధిపై కూడా ఎమాన్యుయల్ మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హార్మో జలసంధిని ఏ దేశం కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని మాక్రాన్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి, వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ జలమార్గాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణమే తెరవడం అత్యంత ప్రాధాన్యతాంశమని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని ఉద్ఘాటించారు. ఇక గాజా ఆర్థిక వ్యవస్థపై కూడా ఐక్యరాజ్యసమితి నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారీ విధ్వంసం కారణంగా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినడంతో ఆర్థిక పునరుద్దరణ, పునర్నిర్మాణానికి సుమారు 71.5 బిలియన్ డాలర్ల అవసరం ఉంటుందని ఆ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి కేవలం తక్షణ మానవతా సహాయంతో పరిష్కరించలేనిదని, దీర్ఘకాలిక పునర్నిర్మాణం, మౌలిక వసతుల పునరుద్దరణ కూడా అవసరమని వెల్లడించింది. ఇక ఈ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ అణుముప్పుపై ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. తమ దేశ మనుగడ కోసం ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. గత 3 ఏళ్లుగా హమాస్, హిజ్బుల్లా, హౌతీలు, ఇరాన్ మద్దతు గల మిలీషియాలతో సహా 7 వేర్వేరు యుద్దాల్లో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేసిందని గుర్తు చేశారు. న్యూజెర్సీ రాష్టం పరిమాణంలో ఉన్న ఇజ్రాయెల్ 7 యుద్దాలను సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. అమెరికా మద్దతుతో ఇరాన్ సైనిక బలగాలను, అణు కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఇజ్రాయెల్పై వస్తున్న వలసవాద ఆరోపణలను నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అరబ్ దేశాల భూభాగంతో పోలిస్తే ఇజ్రాయెల్ కేవలం 0.3% మాత్రమే ఉందని, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కృత్రిమ మేధస్సుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చ ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోని ప్రముఖ ఏఐ సంస్థల అధిపతులు ఈ భద్రతా మండలి సమావేశానికి హాజరై ఏఐ వ్యవస్థ వల్ల కలిగే భద్రతా ప్రమాదాలపై ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఏఐను సక్రమంగా నిర్వహించకపోతే మానవాళికి విస్తృతమైన ప్రమాదాలు ఏర్పడే అవకాశముందని ఆంథ్రోపిక్ సంస్థ సీఈఓ డారియో అమడోయ్ హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు ఇప్పుడు కేవలం సాంకేతిక రంగానికి సంబంధించిన అంశంగా కాకుండా అంతర్జాతీయ శాంతి, భద్రత, ఆర్థిక వ్యవస్థ, సైబర్ భద్రత, సమాచార వ్యవస్థలతో ముడిపడిన అంశంగా మారుతోందన్నారు. ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు, బాధ్యతాయుత వినియోగం, అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థలపై చర్చలు మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.
1: I believe that this is the most important global security issue facing the world today. For all the differences of the people in this room, we must put aside those differences in order to confront this global opportunity and global threat that is being presented to us at the same time. No leader, no company, and no nation can manage this alone. We commit to working with governments in this room on this urgent work.
0: ఇక ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ,

0: ఏఐలో అపారమైన అవకాశాలతో పాటు ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏఐ ద్వారా కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు, ఔషధాలు, మెరుగైన వైద్యం, విద్య, ఉత్పాదకతకు ఊతమిచ్చే అవకాశాలున్నాయని వివరించారు. కొద్దిమంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో అత్యంత శక్తివంతమైన ఏఐ కేంద్రీకృతమైతే అది మరో సమస్యగా మారుతుందని పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంస్థల మధ్య పోటీ పెరుగుతున్నప్పటికీ పోటీలో గెలవాలనే ఉద్దేశంతో భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఏఐ అభివృద్ది వేగంగా సాగినప్పటికీ ఏం జరుగుతోందో మనుషులు అర్థం చేసుకోలేని పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని చెప్పారు.
1: I believe there are two ways that AI progress could go very badly that we have to avoid. First, we could lose control of the future to AI. The risk is that it moves so fast that people can no longer follow what's happening or intervene when needed. This would obviously be terrible. The industry must not accept too much technological risk just because the benefits are too great and that they feel too important to slow down. Beating companies in a competitive race is not a reason to make rash decisions.
0: వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఈ వారం అంతర్జాతీయ చర్చల్లో ప్రధానంగా నిలిచింది. నేపాల్లో ఇటీవల సంభవించిన తీవ్ర వరదలను ఆ దేశ ప్రధానమంత్రి బాలేందర్ షా ప్రపంచానికి హెచ్చరికగా అభివర్ణించారు. వాతావరణ మార్పుల కారణంగా విపరీత వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడటం వంటి విపత్తుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ది చెందుతున్న దేశాలకు అంతర్జాతీయ సహకారం, వాతావరణ నిధులు, విపత్తు నిరోధక మౌలిక వసతులు అవసరమని ఆ దేశం తరపున ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకొచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సముద్ర మట్టాల పెరుగుదలపై గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కూడా ఈ విస్తృతమైన వాతావరణ సంక్షోభాన్ని కూడా ప్రస్తావించింది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల తీర ప్రాంతాలు, చిన్న ద్వీప దేశాలు, తక్కువ ఎత్తులో ఉన్న జనావాసాలు ఎదుర్కొనే ప్రమాదాలను తగ్గించేందుకు దీర్ఘకాలిక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని ఐక్యరాజ్యసమితి వేదిక స్పష్టం చేసింది. ఇక ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన పార్ట్నర్స్ ఫర్ మల్టీ ల్యాటరలిజం సదస్సులో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొని ప్రసంగించారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీ, ఉద్రిక్తతలు, సంఘర్షణల నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థ ప్రస్తుతం ఒత్తిడిలో ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక దేశాలు కలిసి నిర్ణయాలు తీసుకునే విధానం మరింత బలంగా నిలబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థలను మరింత భాగస్వామ్యయుతంగా, పారదర్శకంగా మార్చేందుకు సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
2: లెఫ్ట్ అన్చెక్డ్ ఇట్ వుడ్ కాల్ ఇంటూ క్వశ్చన్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ సో ఎసెన్షియల్ దట్ మల్టీలాటరలిజం అసర్ట్స్ ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్లీ అట్ దిస్ జంక్చర్ అట్ స్టేక్ హియర్ ఆర్ వెరీ రియల్ ఇష్యూస్ not just words and expressions. The future of peace and international security, of climate action and climate justice, of emerging technologies and development finance, of countering terrorism and strengthening supply chains, and of ensuring disaster resilience and preparing for pandemics, all depend
0: అంతర్జాతీయ వ్యవస్థ సాధించిన విజయాల్లో చాలా వరకు సామూహిక కృషి వల్లే సాధ్యమైందని జయశంకర్ గుర్తు చేశారు. మరింత మెరుగుదల దిశగా కృషి చేస్తూనే ఇప్పటికే సాధించిన విజయాలను పరిరక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థికమనే సంక్షోభాలపై దృష్టి పెట్టాలన్నారు. రష్యాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ దేశ అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ విజయం సాధించింది. యుక్రెయిన్పై యుద్దం ప్రారంభించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్యా దిగువ సభ అయిన స్టేట్ డూమాకు జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ భారీ ఆధిపత్యం సాధించింది. 3 రోజుల పాటు జరిగిన ఈ ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం నిన్న విడుదల చేసింది. మొత్తం 450 స్థానాలకు గాను పుతిన్ నేతృత్వంలోని యునైటెడ్ రష్యా పార్టీ ఏకంగా 349 స్థానాలను కైవసం చేసుకుని 3 వంతుల మెజారిటీని సాధించింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 60% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రష్యా అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి 3 రోజుల పాటు ఆఫ్లైన్తో పాటు పలు ప్రాంతాల్లో ఆన్లైన్ ఓటింగ్ కూడా అవకాశం కల్పించారు. ఇక రష్యా ఆక్రమించుకున్న 4 యుక్రెయిన్ ప్రాంతాలతో పాటు 2014లో విలీనం చేసుకున్న క్రిమియాలోనూ పోలింగ్ నిర్వహించారు. దీనిని యుక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ ఘన విజయం తమ విధానాలకు ప్రజా మద్దతును తెలియజేస్తోందని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇక ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ యుక్రెయిన్ రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. పోలింగ్ సమయంలో రష్యాపై 1100 డ్రోన్లతో దాడులు చేసింది. మాస్కో నగరంపై 450 డ్రోన్లతో దాడి చేయగా వాటిని గాల్లోనే అడ్డుకున్నామని మాస్కో మేయర్ తెలిపారు. ఒక చమురు శుద్ది కర్మాగారం ధ్వంసమైందని, అలాగే 3 పౌరులు ప్రాణాలు కోల్పోగా 38 మంది గాయపడ్డారని రష్యా అధికారులు వెల్లడించారు. యుక్రెయిన్ జరిపిన ఈ దాడులు

0: లో ఆరుగురు పోలింగ్ సిబ్బంది మృతి చెందారని, 75 పోలింగ్ కేంద్రాలు ధ్వంసమయ్యాయని రష్యా ఎన్నికల సంఘం వెల్లడించింది. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ అమెరికాలో పర్యటించి సెప్టెంబర్ 24న ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, కృత్రిమ మేధస్సు, తైవాన్, అంతర్జాతీయ భద్రత, ఇరాన్ యుద్దం వంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఈ సమావేశం అనంతరం తక్షణ కీలక ఒప్పందం ఏదే కుదిరినట్లు అధికారికంగా వెల్లడించలేదు. కానీ అమెరికా చైనా ట్రేడ్ అగ్రిమెంట్ను జనవరి 10 వరకు పొడిగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని మాత్రం ఒక ప్రకటన వెలువడింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, ఆర్థిక సేవల రంగంలో మరిన్ని ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా చైనా సంబంధాల్లో వాణిజ్యమే కాకుండా కృత్రిమ మేధస్సు, సాంకేతిక ఆధిపత్యం, తైవాన్, సరఫరా గొలుసులు వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా అమెరికా సంబంధాలను ముందుకు నడిపేందుకు పలు అంశాలపై తామిరువురం ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చామని చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్తో లోతైన చర్చలు జరిగాయని ఆయన వివరించారు. పలు అంశాలపై ఇరు దేశాది నేతలం ఉమ్మడి అవగాహనకు వచ్చామని పేర్కొన్నారు. ఇది వ్యూహాత్మక స్థిరత్వంతో కూడిన చైనా అమెరికా సంబంధానికి కొత్త బలాన్ని చేకూర్చుందని చెప్పారు. చైనా అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా షీ జిన్పింగ్ పిలుపునిచ్చారు. తూర్పు ఆసియాలో కూడా సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉత్తర కొరియా సెప్టెంబర్ 20న తూర్పు తీర ప్రాంతం నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ప్రకటించాయి. సుమారు 1 వారంలోనే ఇది 2వ సారి క్షిపణి పరీక్షలు జరగడమని ఆ దేశాలు వెల్లడించాయి. ఉత్తర కొరియా క్షిపణి కార్యక్రమం కారణంగా కొరియా ద్వీపకల్పంలో భద్రతా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ఈ వారం కూడా తీవ్రంగా ప్రభావం చూపాయి. మధ్యప్రాచ్య యుద్దం కారణంగా చమురు సరఫరాపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అమెరికా చైనా వాణిజ్య సంబంధాల్లో తాత్కాలిక సంధి పొడిగింపు ప్రపంచ మార్కెట్లకు కొంతమేర ఉపశమనం కలిగించాయి. ఇక ఐరోపాలో కూడా ఆర్థిక సవాళ్లు కొనసాగుతున్నాయి. ఫ్రాన్స్ భారీ బడ్జెట్ లోటును తగ్గించేందుకు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తోంది. ఇంధన భద్రత, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణభారం వంటి అంశాలు యూరోపియన్ ఆర్థిక విధానాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి కడప కేంద్రం వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో ముందుగా ఎద్దు మైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరందరూ కోరుతున్న పాట దీపారాధన చిత్రం నుండి.

మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని, ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తర్వాత పాట కోరిన శ్రోతలు ఓంశాంతి నగర్ కడప నుండి బి వెంకటయ్య. వీరు కోరుతున్న పాట అడవి రాముడు చిత్రం నుండి.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరందరూ కోరుతున్న పాట మన శివశంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి బీమ్స్ సిసిలియో మధుప్రియ పాడిన పాట.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత జమ్మల్ మటుకు నుండి హసీనా, మొహమ్మద్ షఫీ, జరీనా బేగం, సనా నియాజీ, మొహమ్మద్ జుహేర్, సోని వీరందరూ కోరుతున్న పాట పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమని.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత దువ్వూరు మండలం గోపులాపురం గ్రామం నుండి శైలజ, స్ఫూర్తి, రితిక, దక్షిత, సావిత్రి, ఎల్లారెడ్డి, పెద్దబాలరెడ్డి వీరందరూ కోరుతున్న పాట మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలు రాజకోటి సంగీత నిర్వహణలో వేటు గీతం వినిపించమని కోరుతున్నారు సంజయ్, స్వాతి, భరత్, వారి స్నేహ బృందం, బెంగళూరు శ్రోతలు. కోరిన పాట యముడికి మొగుడు చిత్రంలో గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో తరువాత నిక్కీ, కార్తీక్, హన్వీ, కావ్య, మధు, జాను, కమలాపురం మండలం పెద్దచెప్పలి శ్రోతలు కోరిన పాట యువరాజు చిత్రంలో గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, దాసరి నారాయణరావు రచన, చక్రవర్తి సంగీతం.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో నిజామాబాద్ హున్సా గ్రామం బోధన్ మండలం నుండి ఎర్రం రాజు, స్వప్న, నిత్య, ఆర్యన్ వీరంతా కోరిన పాట. కేవీ మహదేవన్ సంగీతం, సిరివేనెల చిత్రం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత గానంలో సిరివేనెల రచన వినాలని.

కేవి మహదేవన్ సంగీత నిర్వహణలో, వాట్సప్ మనోరంజన కార్యక్రమంలో చివరిగా ఆరుద్ర పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో వినాలి అని కోరిన శ్రోతలు మహబూబ్ నగర్ శ్రోతలు విహాన్ష్, విద్వాన్, రామకృష్ణ, లక్ష్మీకాంత్, రవళి, సత్యవతి, పులిపాటి వెంకటేష్ వారి మిత్రులు కోరిన ఆ పాట కొత్తల్లుడు చిత్రంలో.

ఫ్రాంక్, ఇటలీ లీరా, ఏ పేరైనా, ఏ ఊరైనా, ఏ పేరైనా, ఏ

0: వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని ఇంతవరకు విన్నారు.
1: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
0: ఆకాశవాణి కడప కేంద్రం ప్రతిరోజు ప్రసారమవుతూ అలరిస్తున్న, ఆనందాన్ని కలిగిస్తున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మీ ఉత్తరాల కార్యక్రమానికి శ్రోతలు తెలుపగలరు, తెలుపవచ్చు. మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కడప 5160001. అలాగే శుక్రవారం ఉదయంలోగా 8562244119 నెంబర్కు వాట్సాప్ కూడా చేయొచ్చు. ఇక ఇప్పుడు తెలుగు సినీ గీతాల చిత్రసీమ.

బప్పీలహరి సంగీత నిర్వహణలో ఆత్రేయ రచన విన్నారు. సింహాసనం చిత్రంలో రాజ్ సీతారాం పి సుశీల గానం. ఈ మధ్యాహ్నం 2:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షహనాయ వాద్యం ప్రసారమవుతుంది.

జేవి రాఘవులు సంగీత నిర్వహణలో, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన. విన్నారు పి సుశీల, ఎం రమేష్ గానంలో, విశ్వనాథ నాయకుడు చిత్రంలో. ఉత్తరం కార్యక్రమం ఎలా ఉంది అని తెలపడానికి ఉపయోగపడుతుంది రేడియో కేంద్రంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు. అలాగే మరొక ఉత్తరం కూడా ఎలా అంటే, ఉత్తరాల ద్వారా పాట కోరి వినడానికి సమయం 12:40 ఈరోజు. పాటల చిత్రసీమలో ఇప్పుడు

ఇళయరాజా సంగీత నిర్వాహకులు రాక్షసుడు సినిమా నుండి పాట విన్నారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పాట రచన వేటూరి, ఇళయరాజా సంగీతం. ఈ సాయంకాలం 5:15 యువవాణి. ఇందులో విశ్వంలో వింతలు, వాటి శాస్త్రీయ పరిశీలన ఈ అంశంపై కడియాల చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ప్రసారమవుతుంది 5:15.

0: వేటూరి, సంగీతం ఇళయరాజా, చిత్రసీమ సినీ గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం.
1: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని, కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్టంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా నేను, ఎట్ట చేస్తున్నా నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమంలో అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉండరు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎట్లనో అట్లా చాలా మంది ఉండరు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
2: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు ఫిల్మీగానే హిందీ సినీ గీతాలు. ఈరోజు ప్రముఖ హిందీ సినీ నటులు దేవానంద్ గారి జయంతి సందర్భంగా ఆయన నటించిన చిత్రాల నుంచి పాటలు వింటారు.

ఫిల్మీ గానేలో ముందుగా మీరు విన్న ఆ పాట కాలాబజార్ చిత్రం కోసం మొహమ్మద్ రఫీ పాడింది. సాహిత్యం శైలేంద్ర, సంగీతం ఎస్టి బర్మన్. తర్వాత గైడ్ చిత్రం కోసం కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన ఈ పాట విందాం. సాహిత్యం శైలేంద్ర, సంగీతం ఎస్టి బర్మన్.

ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0856224417, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30 ఫిల్మీ గానే వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత లవ్ మ్యారేజ్ చిత్రం కోసం మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడిన ఈ పాట విందాం. గీతరచన హస్రత్ జైపురి, సంగీతం శంకర్ జయకిషన్.

జెవెల్ థీఫ్ చిత్రం కోసం కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన పాట విన్నారు. ఫిల్మీ గానేలో తర్వాత దునియా చిత్రం కోసం ఆశా భోంస్లే, కిషోర్ కుమార్ పాడిన ఈ పాట విందాం. సాహిత్యం హస్రత్ జైపురి, సంగీతం శంకర్ జైకిషన్.

కార్యక్రమంలో చివరగా తీన్ దేవియా చిత్రం కోసం లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడిన ఈ పాట విందాం. సంగీతం ఎస్టి బర్మన్.

ఫిల్మీగానిలో మీరింతవరకు ఈరోజు ప్రముఖ హిందీ సినీ నటులు దేవానంద్ గారి జయంతి సందర్భంగా ఆయన నటించిన చిత్రాల నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30

ఆవారా చిత్రం కోసం ఇవన్ శంకర్ రాజా పాడిన పాట విన్నారు చిత్రసీమలో. తర్వాత ఆరు చిత్రం కోసం జీన్స్ శ్రీనివాస్ శ్రీలేఖ పాడిన సాహితీ గీతం విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. ఈ కార్యక్రమాన్ని 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై సెల్ ఫోన్ లో కూడా వినవచ్చు. ఇతర ప్రాంతాల వారు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆకాశవాణి కడప కేంద్రం కార్యక్రమాలను ఆస్వాదించవచ్చు. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడే ట్యూన్ చేయండి 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం ని. ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలను విని ఆనందించండి.

నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం టిప్పు హరిణి పాడిన సిరివెన్నెల గీతం విన్నారు. సంగీతం కోటి. చివరగా నా ఆటోగ్రాఫ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీవర్ధిని, పూర్ణిమ పాడిన ఈ పాట విందాం. సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్య సమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. H1B వీసా పిటిషన్లపై $100,000,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా దేశాధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్దమైందంటూ 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకత తెలియజేశారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణపతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. వివరాలు. కృత్రిమ మేధ AI అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, దాని వాడకం వల్ల కలిగే పరిణామాలను అంచనా వేస్తూ నూతన సాంకేతికత వల్ల తలెత్తే హానిని నివారణకు ప్రయత్నాలు చేయాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. AI ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ విత్ అన్ ఎంఫసిస్ ఆన్ మారిటైమ్ సెక్యూరిటీ పేరిట ఏర్పాటైన కార్యక్రమానికి గ్రీస్ విదేశాంగ మంత్రి జార్జ్ జెరా పెట్రైటిస్తో సహాధ్యక్షత వహించారు. AI సాంకేతికత, నౌకా వాణిజ్యం, భద్రత భారత్కు అత్యంత ముఖ్యమైన అంశాలని, వీటిని ఆర్థిక ప్రగతి, సామాజిక సంక్షేమానికి వినియోగించే దిశగా దేశాలు పారదర్శకంగా పనిచేయాలని, పరస్పర విశ్వాస చర్యలను చేపట్టాలని చెప్పారు. సభ్య దేశాల మధ్య సహకార పెంపు, అభివృద్ది లక్ష్యాల విస్తరణ, శాంతి స్థాపన లక్ష్యాలుగా ఐక్యరాజ్య సమితి 81వ ఉన్నత స్థాయి సమాపేశాలు న్యూయార్క్ నగరంలో జరుగుతున్నాయి. 193 సభ్య దేశాల రాష్టపతులు, ప్రధానమంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్న ఐరాస సర్వప్రతినిధి సభ సమాపేశాల్లో కీలకమైన అంతర్జాతీయ సమస్యలు, అంశాలను చర్చిస్తున్నారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రీస్టోరింగ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎ యునైటెడ్ నేషన్ దట్ డెలివర్స్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో ఈరోజు జరగబోయే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గల్ఫ్, రెడ్ సీ, బ్లాక్ సీల్లో తిరుగాడే నౌకా వాణిజ్య ఓడలపై, నావికులపై ఇటీవల కాలంలో వరుస దాడులు జరుగుతుండడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలు చెదురుమదురు స్థాయి నుంచి నిత్య కృత్యాలుగా మారాయని, న్యూయార్క్లో జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీఫేరర్స్ ప్రారంభ సదస్సులో చెప్పారు. దేశాలకు సంబంధం లేకుండా నావికులపై జరుగుతున్న దాడిలో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ దాడిలో ఒక భారతీయ నావికుడు మృతి చెందారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: Commercial shipping and mariners have been subjected to repeated attack in the Gulf, the Red Sea and its vicinity. From the Black Sea to the Red Sea to the Gulf, attacks on civilian shipping have become a growing cause of concern. These actions that disrupt maritime commerce and cost innocent lives are simply indefensible. We are here to not just highlight this dangerous trend, but to urge the international community to close ranks and deter such attacks.
0: నౌకా వాణిజ్య భద్రతను పెంపొందించేందుకు భారత్ లైబీరియాతో కలిసి పనిచేయనుందని జయశంకర్ చెప్పారు. సమావేశాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చితో రష్యా

విదేశాంగ మంత్రి సర్జీ లావ్రోవ్తో సమావేశమై బ్రిక్స్ కూటమి సహకారం, గల్ఫ్ సంక్షోభం సహా అనేక ద్వైపాక్షిక అంశాలపై జైశంకర్ లోతుగా చర్చలు జరిపారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు కేరళ రాష్ట పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు మాత అమృతానందమయీ మఠంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బలరామపురం ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కేరళలో పర్యటించనున్నారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కుందరాలో సహకార రంగంలో మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలను ప్రారంభిస్తారు. అనంతరం అమృతపురిలో జరిగే అమృత కీర్తి పురస్కారాల వేడుకలకు హాజరవుతారు. అక్టోబర్ 5న మిజోరం ఫాక్లాండ్ వెంగ్లో జరిగే యూత్ రిక్రియేషన్ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు బీహార్ పట్నాలో దేశపు తొలి బాధితుల హక్కుల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పలు ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. విక్టిమ్ రైట్స్ సెంటర్ ద్వారా కేంద్రం న్యాయ సహాయం, కౌన్సిలింగ్ అందించి బాధితులకు బాసటగా నిలుస్తుంది. ఏడాది కాలం పాటు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని తదుపరి కాలంలో రాష్టంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ సింగ్ అనేక సంవత్సరాలు ప్రజాసేవలో గడిపారని, అంకిత భావంతో దేశాభివృద్దికి కృషి చేశారని సామాజిక మాధ్యమ సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. H-1B వీసా పిటిషన్లపై $100,000 రుసుము వసూలు చేయాలన్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత నిర్ణయాన్ని 22 రాష్టాల అటార్నీ జనరల్స్ వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన చట్టవిరుద్దమైందని, దీనివల్ల అమెరికాలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సుల కొరత మరింత తీవ్రమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులను నియమించుకునే అమెరికా కంపెనీలు, అక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపే భారతీయ నిపుణులు H-1B ప్రోగ్రాంపై ఎక్కువగా ఆధారపడడం పరిపాటి. ప్రతిపాదిత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ తయారైన వినతిపత్రంపై వర్జీనియా, కాలిఫోర్నియా, మ్యాసచ్యూసెట్స్, అరిజోనా, కొలరాడో తదితర రాష్టాలకు చెందిన అటార్నీ జనరల్స్ కూటమి సంతకాలు చేసింది. ప్రతిపాదిత నిర్ణయం వల్ల రాష్టాలపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ప్రత్యామ్నాయాలను చూపలేదని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇటువంటి సుంకాన్ని విధించడం కుదరని పని అని ఆయా రాష్టాలు వాదిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపుదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే ప్రాంతీయ భాషల్లో అనువాదం ప్రసారమవుతుంది. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 207వ జయంతి సందర్భంగా దేశం ఆ మహనీయుడికి నివాళులర్పిస్తోంది. 1920 సెప్టెంబర్ 26న పశ్చిమ బెంగాల్ మేదినీపూర్ జిల్లా బీర్సింగాలో జన్మించిన విద్యాసాగర్ తన జీవితాన్ని విద్యావ్యాప్తికి, సంస్కరణలకు అంకితమిచ్చారు. వితంతు వివాహాల కోసం ఆయన చేసిన కృషి 1856 హిందూ వితంతు పునర్వివాహ చట్టానికి దారితీసింది. విద్యాసాగర్ బాల్య వివాహాలు, బహుభార్యత్వాలకు కూడా వ్యతిరేకి. బాలికల విద్య కోసం అనేక పాఠశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్కు జయంతి నివాళులు అర్పిస్తూ సకారాత్మక సామాజిక మార్పు కోసం ఆయన విద్యను ఆయుధంగా వినియోగించారని, వితంతు పునర్వివాహం, మహిళా విద్యా రంగాల్లో ఆయన చేసిన కృషి నేటికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. అమెరికా తనకి వ్యతిరేకంగా విధించిన ఆంక్షల ఎత్తివేత, తమ ఓడరేవుల బహిష్కారం నిలుపుదల, కాల్పుల విరమణ తదితర చర్యలు చేపడితే హార్మోజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు, తమ అణు కార్యక్రమం గురించి చర్చించేందుకు వారం రోజుల కార్యక్రమానికి సిద్దమని ఇరాన్ ప్రకటించింది. లెబనాన్పై దాడులను కూడా నిలుపు చేయాలని షరతు పెట్టింది. కాగా మధ్యవర్తులతో ఇరాన్ ప్రతిపాదన గురించి సకారాత్మక చర్యలు జరుపుతున్నామని అమెరికా వెల్లడించింది. ఈ ఏడాది May 26న న్యూఢిల్లీలో జరిగిన 11వ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ననుసరించి క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ ప్రారంభమవడాన్ని భారత్ స్వాగతించింది. 4 క్వాడ్ దేశాలతో కూడిన నావికుల బృందం చెన్నై రేవు నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక షౌనక్లో బయలుదేరారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
జపాన్ ఆసియా క్రీడల్లో మన మ్యారథాన్ పరుగుల వీరుడు సావన్ బర్వాల్ రజత పతకాన్ని గెలుచుకుని 44 ఏళ్ల

ఎదురుచూపులకు చరమగీతం పాడారు. నిర్దేశిత దూరాన్ని 2:11:37 పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము బర్వాల్కు సోషల్ మీడియా సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అథ్లెట్ చూపిన అద్వితీయ ప్రతిభ ద్వారా భారత్ 4 దశాబ్దాలు

0: చేసుకుంది. మొత్తం టోర్నీలో మహిళల జట్టు అజేయంగా నిలవడం విశేషం. ఇక పతకాల పంట కొనసాగిస్తూ మహిళల 50 మీటర్ల షూటింగ్ టీం ఈవెంట్లో భారత్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్టాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడన వాతావరణ పరిస్థితుల వల్ల ఛత్తీస్గఢ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరోసారి. కృత్రిమ మేధ అందించే విస్తృతమైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, పరిణామాలను అంచనా వేస్తూ హాని నివారణకు ప్రయత్నించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. నౌకా వాణిజ్యం, నావికులపై జరుగుతున్న దాడుల కట్టడికి దేశాలు కలిసి పనిచేయాలని ఐక్యరాజ్య సమితి 81వ సమావేశంలో జయశంకర్ పిలుపునిచ్చారు. జపాన్ ఏషియన్ గేమ్స్లో భారత్ తాజాగా కబడ్డీలో స్వర్ణ పతకం, షూటింగ్ విభాగంలో రజత పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుసుకుందాం. నమస్కారం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం. ఇందులో ముందుగా మనం చిత్రం కోసం మాస్టర్ భరత్ మరియు బృందం పాడిన పాటను వినిపించండి అంటూ ఉత్తరం రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయ మరియు వారి కుటుంబ సభ్యులు. మీ అందరి కోసం ఈ పాట.

తర్వాత నర్తనశాల చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటని వినిపించండి అంటూ ఉత్తరం రాశారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరందరి కోసం ఈ పాట.

అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల మంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని. కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా ఇంతమందికి ఎట్ట

0: అసలు ఎట్ట జరుపుతున్నా నేను, ఎట్ట చేస్తున్నా నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమం అన్ని ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉండరు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: మనోరంజని వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను మీరు కూడా వినాలి అనుకుంటే మా చిరునామా మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కడప కేంద్రం, పిన్కోడ్ నంబర్ 516001. తర్వాత రాక్షసుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతూ ఉత్తరం రాశారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి హనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. మరి మీ అందరి కోసం ఈ పాట.

తర్వాత అడవిరాముడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటని వినిపించండి అంటూ ఉత్తరం రాశారు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, ఇంకా రేణుకా చౌదరి. మరి మీ అందరికోసం ఈ పాట.

తర్వాత ముహూర్త బలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను కోరుతూ ఉత్తరం రాశారు భువనగిరి విద్యానగర్ నుంచి మొహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలుబాబు, మొహమ్మద్ అబ్దుల్బాబా అంజానా. మరి వీరందరి కోరికపై ఈ పాట.

తర్వాత కిరాయి రౌడీలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి. ఈ పాటను కోరుతూ ఉత్తరం రాశారు సంగారెడ్డి జిల్లా హాతినూర మండలం చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, రాజు, కోటి, మేచల్రావు. మరి వీరందరి కోసం ఈ పాట.

తర్వాత ఇన్స్పెక్టర్ ఝాన్సీ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటని వినిపించండి అంటూ ఉత్తరం రాశారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరగా బడిపంతులు చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆత్రేయ గీతం సంగీతం కెవి మహదేవన్. ఈ పాటను కోరుతూ ఉత్తరం రాశారు ముద్దనూరు మండలం ఉప్పలూరు ఆంజనేయస్వామి కాలనీ నుంచి వసంతసేనుడు, హరి, నవీన్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి మీ అందరి కోసం ఈ పాట.

మీరింతవరకు మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణ పతకం లభించింది. ఇక వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, న్యూస్ ఆన్ ఎయిర్ GOV.in, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షించారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస చర్యలు, పంట నష్టం, నదులు, రిజర్వాయర్లలో నీటి ప్రవాహంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని హీరా మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద స్థానిక వరదను నిల్వ చేసేందుకు పులిచింతల దిగువన బ్యారేజీ ఎగువన కొత్త బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. తాజా వర్షాలతో రాష్టంలో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్టంలోని వైఎస్సార్ కడప, కర్నూలు, ఏలూరు, అనంతపురం జిల్లాలలో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం 24 గంటల బాధ్యతతో కూడుకున్నదని, ప్రజలకు కష్టం భయం వచ్చినప్పుడు పోలీసులనే ఆశ్రయిస్తారని చెప్పారు. ఆధునిక శిక్షణతో సైబర్ ఆర్థిక నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనే స్మార్ట్ పోలీసులుగా ఎదగాలని మంత్రి గుట్టిపాటి రవికుమార్ సూచిస్తూ,
1: మేము కోరేది ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు దాదాపు మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి పౌరుడితో కూడా గౌరవంగా బాధ్యతతో సానుభూతితో వ్యవహరించాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా విభిన్న రంగంలో నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధత మరియు విలువలు పాటించండి, మీ సేవా ప్రమాణం విజయవంతంగా సాగుతూ మీ కుటుంబానికి, పోలీస్ శాఖకి మరియు రాష్ట్రానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తా ఉన్నాము.
0: తుఫాను ప్రభావంతో వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు చెప్పారు. బియ్యం పంపిణీకి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన మోటరైజ్డ్ పడవ ఈరోజు ఉదయం ఒడిశాలోని పారాదీప్కు సురక్షితంగా చేరుకుందని, పడవలో ఉన్న

0: 9 మంది మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. కళ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్దరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సాంస్కృతిక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ
1: ఏదైనా మనం పర్యాటక రంగం, సాంస్కృతిక రంగం, మీరు చూస్తే మన సాంస్కృతిక పరంగా కూడా ఈ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధ ప్రతిష్ఠలు అయినటువంటి పెద్దలు ఉన్నారో వారందరినీ గుర్తించే విధంగా రాష్ట్ర పండుగ నిర్వహిస్తున్నాం. ఈ మధ్య కాలంలో గురజాడ అప్పారావు గారి జయంతిని రాష్ట్ర పండుగ కూడా గమనించి మొన్న 21వ తారీఖున గురజాడ అప్పారావు జయంతిని కూడా రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర పండుగగా చేయడం జరిగింది. కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కట్టుబడితే కార్యక్రమాలు కూడా చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా దేశంలో చేపట్టిన సంస్కరణలు గణనీయమైన మార్పులకు దారితీశాయి. 2014లో ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచీలో భారత్ 142వ స్థానంలో ఉండేది. నేపాల్, పాకిస్తాన్ కంటే కూడా భారత్ వెనుకబడి ఉంది. అప్పట్లో ఒక కంపెనీని నమోదు చేసుకోవటానికి దాదాపు 4 రోజుల సమయం పట్టేది. 3 రాష్ట్రాల మీదుగా వెళ్లే ఒక లారీకి 3 రకాల పనులు చెల్లించడంతో పాటు ప్రతి రాష్ట సరిహద్దుల్లోనూ తనిఖీలు, జాప్యాలను ఎదుర్కోవలసి వచ్చేది. దీన్ని వ్యాపార వర్గాలు దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారంగా అభివర్ణించేవి. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పన్నుల అవరోధాలు తొలగి సరుకు రవాణా మొత్తం ఒకే పన్ను వ్యవస్థ పరిధిలోకి వచ్చింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, మెరుగైన రహదారుల నిర్మాణంతో సరుకుల రవాణా సమయం తగ్గింది. కౌంటర్ల వద్ద కాగితపు ప్రక్రియకు బదులుగా డిజిటల్ అనుమతుల విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్కరణల నేపథ్యంలో 2020 నాటికి వ్యాపార నిర్వహణ సౌలభ్య సూచిలో భారతదేశం 63వ స్థానానికి చేరుకుంది. ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ సాధించిన గణనీయమైన పురోగతుల్లో ఇది ఒకటిగా నమోదైంది. వ్యాపార ప్రక్రియలను సరళీకరించడం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని భారతదేశం కల్పిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ
2: భారత్ ఆజ్ విశ్వ కి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ హై. జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోత్ ఇంజిన్ హోగా. పిచ్లే కుచ్ వర్షో మే హమ్నే మిషన్ మోడ్ మే జో రిఫార్మ్స్ కియే హై ఉన్సే భారత్ మే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే లగాతార్ బఢోత్తరీ హుయీ హై. హమ్నే కంప్లయన్స్ బర్డన్ కో కమ్ కియా హై.
0: జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3వ స్వర్ణపతకం లభించింది. ఈరోజు జరిగిన కబడ్డీ ఫైనల్ పోటీల్లో ఇరాన్ను 37-33 పాయింట్ల తేడాతో భారత జట్టు ఓడించింది. దీంతో భారత్ కి బంగారు పతకం లభించింది. కాగా ఇప్పటి వరకు మహిళల టీ20 క్రికెట్లో తొలి పసిడి రాగా రెండోది షూటింగ్ పోటీల్లో వచ్చింది. ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారతదేశానికి 27 పతకాలు వచ్చాయి. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నిన్న సాయంత్రానికి గోదావరి ఇన్ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని చెప్పారు. ఈ రోజు రాత్రికి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని, రేపు రాత్రి నుంచి క్రమంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కృష్ణానదిలో స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు.

0: ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. తుఫాను ప్రభావంతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారతదేశానికి 3 స్వర్ణ పతకం లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో యథావిధిగా ప్రతిస్పందన ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మహిళా భారతిలో ప్రసారమైన కార్యక్రమాలపై మహిళా శ్రోతలు మీ స్పందన తెలపవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0856224419. మరొక నంబర్ 2441199.

0: కార్యక్రమంలో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం.
1: మేడం, నేను నాగర్కర్ణ నుండి శాంతమ్మని మాట్లాడుతున్నా. మేడం నమస్కారం.
0: శాంతమ్మ గారు, ఈరోజు ఫస్ట్ కాల్ కలిసింది.
1: అవును మేడం, చూసి చూసి నేనే కాల్ చేశాను.
0: అవునా, మీకు కలవాలని కాల్ ఫస్ట్ కాల్ రాసి పెట్టినట్టుంది.
1: ఎవరు కాల్ చేయలేదు అని నేనే చేశాను.
0: వస్తుంది కానీ అది బ్లింక్ అవ్వట్లేదు. ఇప్పుడు వస్తుంది, క్లియర్ గా వస్తుంది.
1: అవును మేడం, ఆదివారం పాటల పల్లకి అద్భుతం అమోఘం.
0: ఓకే,
1: ఇంట్లోనే తిరుమల, ఇంకా వైకుంఠ దర్శనం
0: జరిగిపోయింది. ఓకే,
1: సోమవారం మహిళా స్రవంతి, ఇంకా అందమే ఆనందంలో పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో

0: చెప్పారు. మంగళవారం ఏదో గుర్తులేదు,
1: ఏదో గుర్తులేదు. ఆహారంలో బెల్లం వాడకం గురించి
0: గుర్తొచ్చింది.
1: రఘురామ్ రెడ్డి గారితో పరిచయం అన్నమాట.
0: అవునా, విన్నాను కాకపోతే మర్చిపోయాను, గుర్తొచ్చింది. బుధవారం పాఠాల బుధవారం మహిళా విరుచిలో ట్రై చేశాను, కలవలేదు. గురువారం బ్రహ్మంగారి తత్వ ప్రభా బాగుంది. నిన్న వినిపించిన నాటకం పూర్తిగా వినిపించలేదు.
1: అవునా, అయితే సమయాభావం ఉండి ఉంటుంది.
0: అవును, టైం అయిపోయింది కదా,
1: మళ్ళీ ఒకసారి వినిపిద్దాం అంతే కదా.
0: అవును మేడం. ఈ రోజు
1: ఓకే.
0: కూడా ఈ రోజు పాల్గొన్నాను.
1: సో మొత్తానికి అన్ని కవర్ చేసేసారు.
0: అవును మేడం.
1: సంతోషం అండి శాంతమ్మ గారు. ఇంకేమైనా చెప్పాలా?
0: ఇంకేం లేదు మేడం, అన్ని బాగున్నాయి.
1: ఓకేనండి, ధన్యవాదాలండి. ఇలాగే కార్యక్రమాలు వింటూ ఉండండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి. హలో, వింటున్న శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852 244119 మరొక నంబర్ 244197. హలో, నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. చంద్రావతి గారు బాగున్నారా?
2: బాగున్నాం మేడం, మీరు బాగున్నారు మేడం?
1: బాగున్నానండి.
2: ఉత్తరాలు చదివే విధానం చాలా బాగుంటుంది మేడం.
1: ధన్యవాదాలండి.
2: చాలా చాలా బాగుంటుంది చదవడం. మీరే సార్ గారు ఎంత బాగా చదువుతారు, చాలా బాగుంది, నచ్చింది మేడం. కానీ ధన్యవాదాలు అన్నప్పుడు ఒకసారి మీరు కూడా అట్లా అంటే కూడా వాళ్ళకు కూడా రాసిన వాళ్ళకి సంతోషంగా ఉంటుంది మేడం.
1: వాళ్ళు
2: అట్లా చదువుతానే పోతుంటారు కాబట్టి
1: మనకి టైం దొరకదు కదా ఒక్కోసారి, ఎక్కువ మాట్లాడడానికి కూడా ఉండదు. అక్కడ అందరూ రాసిన అభిప్రాయాలు చదవాలనేదే మా ఉద్దేశం. ఎంత తక్కువ మేము మాటలు తగ్గించి మీ అభిప్రాయాలే చదవడానికి ప్రయత్నిస్తాం.
2: బాగుంది మేడం. నేటికైతే నిన్న అమెరికా పిల్లడు వచ్చి అక్కడ చేసిన మేడం, ఆ నాటికి గుర్తుకు రాలేదు పేరు. పాటలైనా బాగున్నాయి మేడం.
1: ఇంకా ఏమేమి కార్యక్రమాలు విన్నారు ఈ వారం?
2: నాటకాలే మేడం, పాటలు అందు బాగా వింటుంటాను మేడం. టైలరింగ్ చేసుకుంటాం, అక్కడే పెట్టుకుంటాం
1: మేడం.
2: మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం.
1: థ్యాంక్ యూ అండి. మరి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం?
2: నాటకాలు చాలా బాగుంటాయి మేడం. వేసినట్టయినా కూడా చాలా బాగుంటాయి వినేదానికి. అత్తా కోడళ్ళందు చూసుకోవడానికి కూడా బాగుంది మేడం. మొన్న వేసినది
1: ఆవలి తీరంలో వచ్చిందా?
2: ఆవలి తీరంలో, ఆవలి తీరం అయితే ఇంకా చాలా బాగుంటుంది మేడం. మ్యూజిక్ అయితే ఎంత బాగుంటుంది అని మేడం, అది ఓ అని ఎంత బాగా చెప్తారని.
1: వేరే లోకంలోకి వెళ్తారా
2: మేడం?
1: ఓకే,
2: అట్టా కోడలు వచ్చింది కదా మేడం, అది కూడా చాలా బాగుంది మేడం. ఏమంటే గుర్తుండవా నాటకల పేరు? చాలా బాగుంటుంది అదేమో, వంట చేస్తా, ఇంట్లో పనులు చేస్తా, మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళడం, అక్కడ చాలా బాగుంది మేడం.
1: అట్లా
2: మేడం,
1: ఓకేనండి.
2: నాటకాలు అన్ని హైలైట్ మేడం, చాలా బాగుంటాయి మేడం. ఉంటా మేడం.
1: ఓకేనండి, ధన్యవాదాలండి చంద్రావతి గారు.
2: ధన్యవాదాలు మేడం.
1: హలో.
3: హలో,
1: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం.
3: థ్యాంక్ యూ తులసి గారు.
1: స్వీట్నెస్ కొంచెం ఎక్కువ అవుతుంది రోజు రోజుకి మీకు,
3: కొంచెం
1: గొంతు గుర్తు పట్టడం కష్టంగా ఉందండి. మీరు రాను రాను చిన్నపిల్లలు అయిపోతున్నారు.
3: అదేం లేదండి, ఈ మధ్య కృష్ణుని పాటలు నేర్చుకోవాలని, కొంచెం వాయిస్ సన్నగా రావాలని ట్రై చేస్తున్నా రోజు.
1: మాకు కాంపిటీషన్ వస్తే ఎట్లాగండి మీరు చెప్పండి.
3: పాటలు చాలా మంచిగా ఉండాయి, ఇవి నేర్చుకోవాలనేసి అని తపనతో రోజు రాత్రిలు కొంచెం చిన్నగా పాడే
1: రాగాలు తీస్తున్నారా?

0: దూరా అని ఆ పాట నేర్చుకుంటాండ.
1: పడిపోయానండి, నేను పడిపోయాను, రేడియో శ్రోతలు పడిపోయారు.
0: ఆ పాట నేర్చుకుంటాండ. శుక్రవారం ఆదివారం వచ్చేసి పాటల పల్లకి నమో వెంకటేశ అనేసి అని బాగున్నాయి పాటలు. అద్భుతం,
1: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా పాటలు పల్లకి
0: బాగున్నాయి మేడం. సోమవారం వచ్చి మహిళా శ్రేవంతి, అందులోనే కదా సెల్లులో ఫోటోలు గురించి చెప్పారు.
1: అది అందమే.

0: అనందం సృజన కుమారి
1: అందమే అదే దాంట్లోనే ఆ ప్రోగ్రామ్ లోనే అది విన్నాను, అది విన్నాను. మంగళవారం వచ్చేసి కడప ఆయన బెల్లం గురించి చెప్పారు,
0: కల్లూరి రఘురామ రెడ్డి గారితో పరిచయం,
1: అప్సరాల దగ్గర అమ్ముతారు ఇట్లా అని చెప్పేసి అన్నారు. ఆ కార్యక్రమం

0: దానికి ఎన్నిసార్లు తలిపి తట్టినా గాని కుదరడం లేదు.
1: ఓకే,
0: మానుకొనేసినాను. గురువారం వచ్చేసి వీరబ్రహ్మ తత్వాలు,
1: బ్రహ్మంగారి తత్వ ప్రభ ఏడో
0: అది విన్నాను. శుక్రవారం వచ్చేసి ఆ నాటక చాలా చాలా రోజులు ఉంచి వస్తుంది అది. ఇంతకుముందు కూడా ఆ పిల్లల్ని వీళ్ళని దగ్గరికి తీసుకుంటే ఆ అబ్బాయి ఇక్కడికి రావడము అదంతా అవ్వ తాత అది విన్నదే మేడం. దాని బదులు వారం వారం కొంచెం కొంచెం నాటికలు వినిపిస్తే బాగుంటుంది.
1: అది ప్రాసెస్ లో ఉంది, తప్పకుండా వస్తుంది.
0: ఆ నాటకలు మొదటివే ఎంతైనా పాత అన్నం పాత అన్నమే కొత్త అన్నం కొత్త అన్నం అన్నట్టు
1: రెండు కలయిక కావాలి మనకి,
0: అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. మీ ఉత్తరాలు చదవడంలో మీరు హైలైట్ అన్నమాట. మీ కృష్ణ తులసి సార్ పేరు చెప్తా ఉంటారు. మరేమో మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా విన్నాక మమ్మల్ని ఆదరేస్తారనమాట. మేము స్కూల్ కి వచ్చినామా, నాకు అదొక ఆనందం. మేము చెప్పిన దానికంటే మేము స్కూల్ కు కంటిన్యూ గా పోతున్నాము అనే ఆనందం.
1: అంటే పాస్ పర్సెంటేజ్ వస్తుంది అన్నమాట మీకు.
0: నేను స్కూల్ కు తప్పకుండా వస్తున్నాను, నాకు మార్కులు వస్తాయనే ఆలోచనతో నాకు సంతోషం అయిపోతుంది మీరు చెప్పేస్తే.
1: ఓకేనండి,
0: కార్యక్రమాలండి చాలా కార్యక్రమాలండి, కొత్త కొత్త కార్యక్రమాలు ఇంకా వినిపించండి. ఇంకా మళ్ళీ దసరా వస్తుంది కాబట్టి రోజు అమ్మవారి
1: ఖచ్చితంగా వస్తాయి, వింటూ ఉండండి ఇలాగే.
0: థ్యాంక్ యూ మేడం తులసి గారు.
1: థ్యాంక్ యూ అండి. హలో, నమస్తే అండి, ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: బద్దల్ నుంచి లక్ష్మి మాట్లాడుతున్నా.
1: లక్ష్మి గారు ఈరోజు బాగా తిన్నట్టున్నారు, గట్టిగా వస్తుంది వాయిస్ కదా.
2: అవును మేడం,
1: జోష్ లో ఉన్నారు. లేదండి, తినాలి. మీరు ఇంత స్వీట్ గా మాట్లాడేస్తే నాకు ఇంకా ఆకలి కూడా అవ్వదు. చెప్పండి, ఎలా ఉన్నాయి కార్యక్రమాలు, ఏమేమి విన్నారు?
2: ఈ వారం మహిళా భారత్ కార్యక్రమాలు విన్నాను. ఆదివారం రోజు విజయశ్రీ మేడం గారు కదా,
1: అవునండి,
2: తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వినిపించిన వెంకటేశ్వర స్వామి పాటలు అన్ని బాగున్నాయి, మంచి మంచి పాటలు వినిపించారు, వారికి మా ధన్యవాదాలు. సోమవారం మహిళా సవంతి, మామూలుగా అందమానం అయి వచ్చాయి. మంగళవారం రోజు సార్ బెల్లం గురించి
1: కలూరి రఘురామ రెడ్డి గారితో పరిచయం రెడ్డి గారు చేశారు.
2: బాగుంది మేడం, ఇది వరకు కూడా వచ్చింది అనుకుంటాను. బాగుంది. తర్వాత వచ్చేసి ఇంకా బుధవారం రోజు మహిళా అభివృద్ధి, మహిళల వాళ్ళ అభిరుచుల ప్రకారం పాటలు అడుగుతున్నారు, బాగున్నాయి. గురువారం బ్రహ్మంగారి తప్పటికి, శుక్రవారం రోజు నాటికి వచ్చింది నిన్న.
1: సో అన్ని వినేశారు.
2: మేము కొన్ని కాంత్రీయకల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు అన్ని వినిపిస్తున్నారు. తర్వాత మంగళవారం రోజు ఆవుల తీరంలో సార్ గురించి కూడా బాగా చెప్పారు. వారి ఆదాయం కన్నా అందులో 100 రూపాయలు వస్తే అందులో 10 రూపాయలు అన్నదానం ఖర్చు పెట్టాలా, ఇలా చేయాలని వారు వారి అమ్మాయి అంతా చేశారు. ఇలాగే స్ఫూర్తి తీసుకుని చాలా మంది కూడా కొందరు చేస్తూ ఉన్నారు, బయటకు రావట్లా. అంతే, మంచి కార్యక్రమం ఆవలి తీరం, మంచి కార్యక్రమాలు బాగా వినిపిస్తున్నారు. తెలియని వాళ్లకు చాలా విషయాలన్నీ బాగా తెలుస్తున్నాయి, తెలుసుకొని దాని ప్రకారం కూడా నడుచుకుంటున్నారు. ఈ అవకాశం కల్పించిన ఆకాశవాణి కేంద్రంకు కృష్ణ తులసి మేడం కూడా ధన్యవాదాలు.
1: మీకు కూడా మా ధన్యవాదాలు, అందంగా అభిప్రాయం చెప్పినందుకు. థ్యాంక్ యూ అండి.
2: ధన్యవాదాలు మేడం.

0: హలో,
1: హలో
0: నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం.
1: రిషి గారు,
0: చెప్పండి. రంగమ్మ గారేనా?
1: ఆడపడుచు రంగమ్మనండి. మీకు అందరికి దైవాశీర్వాదము.
0: థ్యాంక్ యూ అండి. చెప్పండి.
1: భాగవతం తరఫున భగవంతుని ఏడుకండల వారి అనుగ్రహంతో ఏడుకొండ స్వామి పాట వినిపించింది. ఆయన పేరు ఏం పేరు అంత గుర్తులేదు నాకు.
0: విజయశ్రీ గారు వినిపించారు పాటలు.
1: ఎన్ని పాటలు ఆ స్వామిని గురించి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

0: మహోత్సవాల సందర్భంగా మన సుజనకుమారి గారు మంచి జ్ఞానాన్ని అంతా పట్టుకొని ఆయన ఆయన హృదయంలో పెట్టుకుంటారని నా అభిప్రాయం. అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మన ఆవలితోరం అండి ఇప్పుడు ఈ వారంలో వినిపిస్తున్నారు చూడండి ఆయనను, ఆయన మహానుభావుడు. ఆయననన్న ఆ మాటలు విని మన వాళ్ళు కొంతమంది అన్న మాట్లాడేమో అని నా అభిప్రాయం. ఇంత బాగా చెప్తున్నాడు అని ఇంకొక భాగం ఉంది అని చెప్తున్నారు.
1: అవునండి,
0: మీ ఉత్తరాలు చదవడంలో రవికుమార్ రెడ్డి సార్ గాని మీరు గాని ఎవరైనా ఉడక చదవంలో చాలా సర్వీస్ గా చదువుతున్నారండి తులసి గారు. మీరు మీ ఉత్తరాలు చదువుతా అంటే ఇంకా వినాలని ఒక్క మాట కూడా వదిలిపెట్టకుండా ఇంత అంటాను నేను. మన శ్రోతలందరూ కూడా మా జయలక్ష్మి కూడా వచ్చి పాయ ఇప్పుడు మా అర్చన గారేమో వస్తారేమో మా మిత్రురాలు
1: వస్తారు
0: అమ్మా ఒక పాడి ప్రహ్లాద్ పాటలు పద్యాలు వినిపించమ్మా.
1: ఓకేనండి, తప్పకుండా ప్రయత్నిస్తాను వినిపించడానికి.
0: బ్రహ్మోత్సవాల సందర్భంగా భాగవతం అంతా వినిపించినారండి, నిన్న కూడా వినిపించినారు. ఇంటా అంటావని నేను కూడా అనుకుంటా అంటాను. మీ శివాన్ని అందరూ కూడా కాను భక్తి భావనలో ఉండిపోయినారు.
1: ఓకేనండి, ధన్యవాదాలు.
0: గారి మాత్రము మునిగిపోయి ఉంటారు. ఆయన చాలా అద్భుతంగా ఆయన అద్భుతంగా చెప్తున్నారు. ఏ కార్యక్రమం కూడా కాను నిన్న బెల్లం గురించి కూడా చెప్తున్నాడు. చాలా అద్భుతంగా రావడుతున్నాడు ఆయన కార్యక్రమాలు.
1: ఓకే,
0: ఆయనకు ధన్యవాదాలు అండి. మీకు అందరికి దైవాశీర్వాదం భాగవతం తరఫున నుంచి తలుచున్నారు.
1: ధన్యవాదాలండి మీకు కూడా. హలో
2: హలో, తులసిమ్మ గారు మాట్లాడడానికి ఛాన్స్ ఉందో లేదో అనుకున్నా.
1: చెప్పండి. ఒక రంగమ్మ గారు పోయి ఇంకొక రంగమ్మ గారు వచ్చారు.
2: వెంకటరంగమ్మ, వెంకటరంగమ్మ నా పేరు.
1: కొట్టేసేలాగున్నారు వెంకట మిస్ అయితే.
2: అవును మేడం, ఆకలి కూడా మీతో మాట్లాడాలని ఫోన్ చేయలేదు. నిన్న మాకింత గౌరవం.
1: అవునా, ముందు ఆహారం అండి తర్వాత అన్ని.
2: అవును మేడం,
1: ఆరోగ్యం బాగుంటేనే కదా అన్ని చేయగలుగుతాం.
2: నైట్ పాటలు బాగుంటాయి, నాటికలు బాగుంటాయి, డాక్టర్ సలహాలు బాగుంటాయి, ముఖ్యంగా వంట వార్పు బాగుంది. అన్ని అన్ని మాటలు బాగుంటాయి మేడం. రాత్రిలో పాటలు మటుకు నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావలసినది పాట ఎంత బాగుందో సార్ మేడం.
1: ఓకేనండి, ధన్యవాదాలండి వెంకట రంగమ్మ గారు. ఇలాగే వింటూ ఉండండి కార్యక్రమాలన్నీ.
2: ఓకే,
1: థ్యాంక్ యూ అండి. హలో.
3: హలో,
1: నమస్తే అండి, ప్రతిస్పందన కార్యక్రమానికి స్వాగతం.
3: నమస్తే మేడం, తులసి మేడం గారు.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు భారతమ్మ అండి, ఉయ్యాలవాడ మండలం.
1: భారతమ్మ గారు చాలా రోజుల తర్వాత చేసినట్టున్నారు.
3: అవును మేడం, ఎక్కడ మేడం, కలవదు మేడం. చాలా మంది శ్రోతలు చేస్తూ ఉంటారు కదా.
1: ఎందుకు ఈ మధ్య మీరు వదిలేశారా, చేయకూడదు అనుకున్నారా ఏంటి?
3: లేదు, ప్రయత్నం చేస్తున్నాను కానీ కలవడం లేదు మేడం గారు.
1: ఓకేనండి, చెప్పండి ఎలా ఉన్నారు, కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది?
3: మేము వ్యవసాయస్తులం కాబట్టి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం మేడం.
1: అవునా, చాలా చోట్ల పడినట్టుంది కదా.
3: మాకు కూడా పడింది కానీ పొలాలు సరైన పదును కాలేదు మేడం గారు.
1: అయితే కోరుకుందామండి అందరం మంచిగా వర్షాలు పడాలని.
3: అవును మేడం గారు, ఆదివారం రోజు తిరుమల బ్రహ్మోత్సవాలను బ్రహ్మోత్సవాలను గురించి జయశ్రీ మేడం గారు
1: విజయశ్రీ గారు
3: పాటలు పాటలు చాలా బాగున్నాయి మేడం గారు. ఊపు బాగుంది, పాటలు బాగున్నాయి. తిరిగి సోమవారం రోజు అందమే ఆనందంలో ఫోన్ గురించి, ఫోన్ ఎట్లా ఉపయోగించాలి అది అట్లా చెప్పినారు మేడం గారు.
1: సృజన కుమారి గారు అందించారు.
3: మేడం గారు, మంగళవారం రోజు కల్లూరి రఘురామరెడ్డి గారితో బెల్లాన్ని గురించి,
1: బెల్లం వాడకం గురించి
3: అధ్యయనం చేశారు మేడం గారు. కాకపోతే అతని ఫోన్ నంబర్ తెలియవలసింటే బాగుండు మేడం గారు.
1: అవునా, ఓకేనండి, తప్పకుండా వీలుంటే మరొకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం నంబర్తో సహా.
3: బెల్లంలో ఎన్ని రకాలుండే, బెల్లాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలని కూడా చక్కగా వినిపించినారు మేడం గారు. ఆ తర్వాత సుశీలమ్మ గారి లలిత గీతాలు మూడు సూపర్ సూపర్ మేడం గారు, చాలా బాగుంది. మీరు తరచూ ఈ మహిళా భారతిలో లలిత గీతాలు వినిపిస్తేనే బాగుంటది. రేడియో పాటల కన్నా, సినిమా పాటల కన్నా లలిత గీతాలు వినిపిస్తేనే బాగుంటాయి. చాలా ఉన్నాయి లలిత గీతాలు, మరి మీరు ఎందుకో వినిపించడం లేదండి.

0: వస్తున్నాయండి. ఒకటవ గురువారం, మూడవ గురువారం మాత్రమే అభిప్రాయ వేదిక వస్తుంది. మిగతా రోజు ఏదో ఒక కార్యక్రమంతో పాటు లలిత గీతాలు కూడా వస్తాయి.
1: తిరిగి బుధవారం రోజు వినలేదు. బుధవారం రోజు ఉంటే విన్నాను, కానీ ఇంకా మనం ప్రయత్నం చేయలేములే.
0: చేయలేములే అంటున్నారు.
1: చాలా మంది చేస్తూ ఉంటారు కాబట్టి, కలవదు కాబట్టి వింటాను అంతవరకే. తర్వాత గురువారం రోజు
0: చెప్పేశారు,
1: రోజు కూడా
0: శుక్రవారం. శుక్రవారం
1: శుక్రవారము అది నాటికే వినిపించినారు మేడం.
0: ఎడారి కోయిల,
1: ఎడారి కోయిల ఇంతకు ముందు కూడా చాలా సార్లు విన్నాం. అయినా ఈ నాటిక వలన మనం మన శ్రోతలు నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది కాబట్టి, మీరు ఎన్నిసార్లు వినిపించినా ఏం ఇబ్బంది ఏమి ఉండదు.
0: అనుబంధాల గురించి బాగుంటుంది.
1: అవును మేడం గారు, అవును మేడం గారు, మొత్తానికి కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి.
0: ధన్యవాదాలండి భారతమ్మ గారు.
1: నాకు నచ్చిన కార్యక్రమం ఏమంటే ఆదివారం రోజు కార్యక్రమం బాగుంది. అల్లూరి రఘురామరెడ్డి గారి బెల్లం గురించి తెలియపరిచే విధానం కూడా చాలా బాగుంది మేడం గారు.
0: ఓకేనండి, ధన్యవాదాలండి. మీరు ఇంత గ్యాప్ తీసుకోకుండా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి.
1: ఎక్కడ మేడం కలవదు మేడం, వెంకటేశ్వర స్వామి దర్శనమైన ఈజీగా అవుతుందమ్మా, కానీ మీకు ఫోన్ కలవాలంటే కలవదు మేడం గారు. మామూలుగా ఫోనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ప్రయత్నం చేశాను, కలవదు, వదిలిపెడతా.
0: ఓకేనండి, దీనికి మాత్రం ప్రయత్నించండి, ఇది తక్కువే కాబట్టి ఒకసారి కాకపోయినా ఒకసారి కలుస్తుంది. ధన్యవాదాలండి భారతమ్మ గారు. హలో,
2: హలో,
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం.
2: నమస్తే మేడం.
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు కడప నుండి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు నిహారిక.
0: ఎందుకండి ఆలోచిస్తున్నారు, పేరు మర్చిపోయారా?
2: లేదు మేడం, అంటే నేను చాలా సార్లు ట్రై చేస్తున్నాను, నా ఫోన్ కలవట్లేదు మేడం.
0: సడన్ గా కలిసేసరికి పేరు మర్చిపోయారు. ఓకేనండి, ఏం చేస్తూ ఉంటారు నిహారిక గారు?
2: నేను హౌస్ వైఫ్ మేడం.
0: హౌస్ వైఫ్, కానీ చిన్నపిల్లలాగే ఉంది మీ వాయిస్. చెప్పండి, కార్యక్రమాలు వింటూ ఉన్నారా మహిళా భారతిలో?
2: అన్ని వింటూ ఉంటాను మేడం. ఆదివారం పాటల పల్లకి మంచి సాంగ్స్ చాలా బాగా వినిపించారు మేడం. సోమవారం చిన్నపిల్లల ఫోటోలు అవి బాగా వినిపించారు మేడం. యూట్యూబ్ లో పెట్టకూడదు అది అంత బాగా వినిపించారు. అది బెల్లం గురించి బాగా వినిపించారు మేడం.
0: ఇంకా ఏమేమి విన్నారండి
2: మేడం?
0: ఇంకా ఏమేమి కార్యక్రమాలు విన్నారు అంటున్నా?
2: ఇంకా అభిరుచి విన్నా, అభిరుచి కూడా చాలా సార్లు ట్రై చేస్తాను మేడం, నా ఫోన్ కలవలేదు.
0: ఇదే ఫస్ట్ టైమా మీరు కాల్ చేయడం?
2: చేస్తూ ఉంటాను మేడం, మామూలుగా అహలహలు అభిరుచి చేస్తూ ఉంటాను. మహిళా భారతి కూడా అంటే 1 ఇయర్ పైన ఉంది మేడం, నా కాల్ కలవక 1 ఇయర్ మాట్లాడాను.
0: సంతోషం అండి మళ్ళీ మీతో మాట్లాడడం ఇలాగా.
2: నిన్న వినిపించిన నాటిక చాలా బాగుంది మేడం, మళ్ళీ ఇంకోసారి వినిపిస్తారా అంటే, నిన్న చాలా అంతా వినిపించలేదు.
0: ఓకేనండి, తప్పకుండా.
2: చాలా బాగుంది మేడం, చాలా బాగా నచ్చింది ఆ నాటిక అయితే.
0: ఓకేనండి, ధన్యవాదాలండి నిహారిక గారు.
2: థ్యాంక్ యూ మేడం,
0: ఇలాగే వింటూ ఉండండి కార్యక్రమాలు, మళ్ళీ ప్రయత్నించండి.
2: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి. హలో,
3: ఏమండి ఈరోజు దండికి వచ్చాయి ఈరోజు.
0: మీరు ఎలాగో వస్తారు కదా అని పాపం కొంచెం గ్యాప్ ఇచ్చినట్టుంది. బట్ సేమ్ క్లాస్ లోనే ఉన్నారు, పర్లేదు, ఒకటే క్లాస్ లో ఉన్నారు, జస్ట్ బెంచెస్ ఒకటి.
3: ట్రై చేశాను, కుదరలేదు, కనెక్ట్ అవుతుందో లేదో చివరి వరకు అనుకున్నాను.
0: ఇంకా 5 నిమిషాలు ఉందండి, ముగ్గురిని పలకరించి వచ్చే గ్యాప్ లో
3: అంటే మనకు లైన్ కనెక్ట్ అవ్వాలి కదా.
0: అట్లేం లేదండి, మా మా ఫోన్ కి మీరంటే ప్రీతి ఎక్కువ, అందుకే కలిసేస్తుంది.
3: ఇందాక చెప్పారు చూడండి, శ్రీనివాసుని దర్శనం అని వచ్చాయి, అవి చెప్పగలమా లేదా అనే డౌట్ వచ్చింది నాకు.
0: ఓకే చెప్పండి, పర్లేదు.
3: చాలా మంచి పాటలు వినిపించారు, దాంట్లో ప్రతి పాట హైలైట్ అనమాట. కలియుగ దైవం వెంకటాచలం అనే అంశంలో విజయశ్రీ గారు ఆ టాపిక్ ఎలా ఉందో, ఆ టాపిక్ లో ఉండేటువంటి దానికంటే కూడా పాటలు అంత ప్రీతి పాత్రంగా నాకు చాలా బాగా నచ్చాయి ప్రతి పాట కూడా. వెంకటేశ శ్రీనివాస శేషాచలవాస అనేది ఇంకోటి వెయ్యి నామాల వాడ ఆపద.

0: ముక్కల వాడ ప్రతిదీ హైలైట్ చూడండి. ఆమె ఎంచుకోవడంలోనే ఆమె యొక్క టాలెంట్ బయటపడింది. విజయశ్రీ గారిది అంటే చాలా ఉన్నాయి పాటలు వెంకటేశ్వరుని గురించి, కానీ ఈ కాస్త సమయంలో ఎంచుకొని మాకు నచ్చిన పాటలు అంటే అది చాలా గగన కుసుమే అని చెప్పాలి. చాలా మంచి పాటలు వినిపించారు. 2015 కూడా మంచి పాటలు వినిపించారు. ఆ రోజు ఆదివారం రోజు, సోమవారం రోజు చిన్నపిల్లలు అది సెల్ ఫోన్ లో పిల్లల ఫొటోస్ పెట్టే అనేది టాపిక్ సెకండ్ సారి రెండోసారి ప్రసారం అయింది చెప్పేది. కానీ అది ఎన్ని సార్లు ఉన్నా కూడా అది కొత్త కొత్తగా వినే వాళ్లకు కొత్తగానే అనిపిస్తుంది.
1: చిన్నపిల్లలు
0: ఉన్నప్పుడు బాగుంటుంది, కానీ ఆ పిల్లలు కాస్త పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పెట్టాలా వద్దా అనేది అది శ్రోతలకే వదిలేస్తున్నారు అనమాట మేడం కంక్లూజన్ ఇచ్చేసి. అంటే అన్ని పెట్టకూడదు అనేది ఆ సూచన తెలియజేస్తుంది అనమాట. మంగళవారం వచ్చేసి మహిళా భారతిలో ఆహారంలో బెల్లం వాడకం గురించి కల్లూరి రామరెడ్డి గారి నీటిది కూడా కాంతి రేఖల్లో చెప్పారు. ఈ రోజు వారే చాలా బాగుంది అనమాట. వాట్సాప్ మహిళా రంజనిలో మా పాట ప్రసారం కాలేదు. బుధవారము లాస్ట్ వారం చేశాను, మళ్ళీ ఎందుకు చేయాలనిపించింది చేస్తున్నాను అనమాట. నిఖిత గారు వచ్చారు చాలా రోజుల తర్వాత అనేసి అప్పుడు పాట కోరాను. మీరు ఇందాక వినిపించారు చూడండి 8 వసంతాలు, ఆ పాట నాకు అస్సలు దొరకడమే లేదు. 2 సార్లు ట్రై చేశాను. మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఏమో కొంచెం అందరికి చెప్పండి, అనౌన్సర్లకు అందరికి.
1: కొత్త పాటలు కదా కొంచెం దొరకడం కష్టం, బట్ ఖచ్చితంగా వినిపిస్తారండి.
0: మీరు ఇందాక వేశారు కదా
1: ఏమైనా
0: పాట అనేసి నేను ట్రై
1: 8 వసంతాలు
0: పరిచయం ఇలా పరిమళమే అని వేరే శ్రోతకు అవకాశం ఇస్తాను.
1: అర్థమైందండి.
0: ఇప్పుడు 2:15
1: ఓకేనండి, తప్పకుండా వింటూ ఉండండి. ధన్యవాదాలండి హసీనా గారు. హలో, మరి వింటున్న శ్రోతలు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలి అనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0856224417, మరొక నంబర్ 2441119. హలో
2: హలో,
1: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం.
2: నమస్తే అండి, సిద్ధవటం నుంచి సాయిప్రభ.
1: సాయిప్రభ గారు, మీరు కూడా చాలా గ్యాప్ తీసుకున్నట్టున్నారు.
2: తీసుకున్నాను, అవి బ్రహ్మోత్సవాలు కదండి, టీవీలో చూస్తూ బ్రహ్మోత్సవాలు చూడడం నాకు చాలా ఇష్టం.
1: సో ఆ కార్యక్రమం గురించి మళ్ళీ లైన్ లోకి వచ్చారన్నమాట. సంతోషం.
2: ఆదివారం వినిపించారు కదా పాటలు, చాలా బాగా వినిపించారు. సోమవారం అది సాధికారిక వార్తల్లో, మహిళా సాధికారిక వార్తల్లో
1: అపర్ణ గారు వినిపించారు,
2: చెప్పారు, పరిచయం చేశారు, బాగుందండి. ఏఐక వాడకం గురించి
1: సృజన గారు ఇచ్చారు,
2: జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కానీ మనం ఎంత జాగ్రత్త చెప్పినా అది ఒక ట్రెండ్ తీరిపోతుంటది.
1: మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే.
2: అంతే,
1: పిల్లలకి చెప్పాలి మంచి చెడు ఏది అని, తర్వాత వాళ్లే డిసైడ్ చేసుకుంటారు. ఓకేనండి.
2: బుధవారం పాటల కార్యక్రమంలో పాల్గొన్నాను. గురువారం ఆయన బ్రహ్మంగాటి చెప్పారు. మంగళవారం ఏమో బెల్లం గురించి చెప్పారు కదా,
1: అవునండి,
2: నేను బాగా అబ్జర్వ్ చేశాను, చూడాలి వెళ్ళి.
1: అవునా, ఓకే,
2: తప్పకుండా నేను ఎక్కువ వాడుతూ ఉంటాను బెల్లం. శుక్రవారం నాటిక బాగుందండి, ఆ నాటిక ఇదివరకు కూడా ప్రసారం చేశారు, చాలా బాగుంది.
1: ఓకేనండి, ధన్యవాదాలండి, మంచి అభిప్రాయాన్ని పంచుకున్నారు చాలా రోజుల తర్వాత, అదే అంటున్నా నేను. థ్యాంక్ యూ అండి సాయిప్రభ గారు.
2: థ్యాంక్ యూ మేడం.
1: మరి ఇదండి ఈనాటి ప్రతిస్పందన ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమంలో పాలు పంచుకున్న శ్రోతలు శాంతమ్మ గారు, చంద్రావతి గారు, విజయలక్ష్మి గారు, లక్ష్మీ గారు, రంగమ్మ గారు, వెంకట రంగమ్మ గారు, భారతమ్మ గారు, నిహారిక గారు, హసీనా గారు, ఇంకా సాయి ప్రభా గారు. వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మహిళ భారతి విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో మిడ్ డే న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: inches gold, beating Iran at Asian Games, wins two silver medals in women's shooting and men's marathon. And with that, we end the midday news.
1: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా 8 వసంతాలు చిత్రం కోసం చిత్ర పాడిన ఈ పాట విందాం. సంగీతం వనమాలి.

చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత సీత్ శ్రీరామ్, నూతన మోహన్ పాడిన ఈ పాట విందాం. సంగీతం శేఖర్ చంద్ర, చిత్రం అతిథి దేవోభవ.

విన్న పాట ఘర్షణ చిత్రం కోసం హరిణి పాడింది. చిత్రసీమ సినీ గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు హిందుస్థానీ సంగీతం. ఈనాటి హిందుస్థానీ సంగీతం కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వాయిద్యం వింటారు.

హిందుస్థానీ సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వాయిద్యం విన్నారు. ఈనాటి హిందుస్థానీ సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 3 గంటలు దాటి 24 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో

సమాప్తం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్ ఇంకా 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై తిరిగి మా రెండో ప్రసారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై నేటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు. శ్రోతలందరికీ నమస్కారం. ఈ ప్రసారంలో ముందుగా విందాం చిత్రసీమ. కార్యక్రమంలో ముందుగా చంటి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత బంగారు బుల్లోడు చిత్రం నుంచి రేవంత్ ప్రియా పాడిన వేటూరు గీతం, సంగీతం సాయి కార్తీక్.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో చివరిగా జానకిరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం కెవి మహాదేవన్.

యువవాణి యువతీ యువకుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విందాం విశ్వంలో వింతలు, వాటి శాస్త్రీయ పరిశీలన. ఈ అంశం గురించి కడయాల చంద్రబాబు నాయుడు గారితో పరిచయం పెట్టారు. పరిచయకర్త శ్రీ చుండిరి మహేష్.

ఈ సువిశాల ప్రపంచంలో, విశ్వంలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. పరిణామక్రమం అనేటటువంటిది

0: ఒకటి ఉంటుంది కదా, ఈ పరిణామ క్రమం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ విశ్వంలో, ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్కటి ఒక వింతగానే మనం తీసుకుంటాం, తీసుకోవాలి. అయితే చాలా సందర్భాల్లో ఆ వింతల్ని అత్యంత సహజమైన వాటిగా, రోజూ జరిగేటటువంటి కార్యక్రమాలుగానే మనం తీసుకుని వదిలేస్తుంటాం. ఉదాహరణకి, పొద్దున్నే సూర్యుడు మనకి వచ్చేటప్పుడు చాలా ఎర్రగా పెద్ద బింబం, ఆహా అని వండర్లా కనపడుతుంది. అస్తమించే సూర్యుడు కూడా అలాగే మనకు కనపడతాడు. అలాగే ప్రకృతిలో జరిగేటటువంటి ఋతువులు అనేకమైనటువంటివి చాలా వింతగా, ఆనందంగా, కొత్తగా మనకు కనపడుతూ ఉంటాయి. కానీ అది మనకు అలవాటైపోయి సహజ ధోరణిలో మనం వెళ్ళిపోతుంటాం. కానీ వీటన్నింటినీ జాగ్రత్తగా ఒక శాస్త్రీయ దృక్పథంతో, ఒక కోణంతో పరిశీలించినట్లయితే దాని వెనక చాలా గొప్ప సైన్స్ ఉన్నదని, ఆ సైన్స్ని మానవాళికి ఎలా ఉపయోగించవచ్చు అనేటటువంటిది చేయటమే శాస్త్రవేత్తల తాలూక ముఖ్యమైన పని. ఇలాంటి ఈ విశ్వంలో వింతల్ని మనం గమనిస్తూ వాటిని శాస్త్రీయ దృక్పథంతో చూసినప్పుడు ఎలాగా వాటిని మనం మానవాళికి ఉపయోగించాలి అనేటటువంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్వంలో వింతలు, వాటి శాస్త్రీయ పరిశీలన అనేటటువంటి ఒక ధారావాహిక కార్యక్రమాన్ని శ్రోతల ముందరకి తీసుకురావాలని చెప్పి భావించి, ఈ రోజున డాక్టర్ కడియాల చంద్రబాబు నాయుడు గారిని మన స్టూడియోస్కి ఆహ్వానించడం జరిగింది. వీరు యూజీసీ అప్రూవ్డ్ ఒక డీమ్డ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉంటున్నారు. అలాగే ఇటీవల కాలంలో మనం పేపర్స్లో చూసాము, ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి 2% శాస్త్రవేత్తల్లో వీరి పేరు కూడా ఉన్నది. వీరు మన కడప జిల్లా కాశీనాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందినటువంటి వాసి. వీరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి చాలా సుదూర తీరాలకు వెళ్ళి ఈ శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో ఉన్నత శిఖరాలని అధిరోహించడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. శ్రోతల తరఫున వీరిని ముందుగానే అభినందిస్తూ నమస్కారం అండి.
1: నమస్కారం.
0: మరి ఈ విశ్వంలో వింతలు అనేటటువంటి ఏంటి, దేన్ని మీరు వింతగా తీసుకుంటారు, ఆ వింతలు మనకి సైన్స్ని పురోగతికి ఏ రకంగా ఉపయోగపడతాయి?
1: మామూలుగా మనకు ఈ ప్రకృతిలో వింతలు అంటే సార్, పల్లెటూరు ప్రాంతంలో రాత్రి పడుకొని ఆకాశ వంకం వైపు చూసినప్పుడు అక్కడ రకరకాల నిర్మాణాలను చూడొచ్చు. ఆకాశం రంగు కానీ, నక్షత్రాలు కానీ, చంద్రుడు కానీ, ఇంకా రకరకాల ఆకృతులను చూడొచ్చు. ఇవన్నీ రోజు కనిపించేటివే కదా అని వదిలేస్తే శాస్త్రీయ దృక్పథం మన దగ్గర ఉండదు. అవి ఎందుకు అలా వచ్చినాయి, వాటి వెనకల్లా ఉన్న కారణాలు ఏంటివి అని మనలో మనం క్వశ్చన్ చేసుకుంటే తప్పకుండా సమాధానం ఏదో ఒక రోజు దొరుకుతుంది. దీనిలో భాగంగానే ప్రకృతిలో కొన్ని జీవరాశులను చూస్తే, ఉదాహరణకి కింగ్ ఫిషర్ బర్డ్, దీని ముక్కు నిర్మాణము చాలా పొడుగుగా ఉండి దాని కొన భాగంలో ఒక వాలు లాంటి నిర్మాణం ఉంటుంది. దీనివల్ల దానికి కలిగే ఉపయోగం ఏంటంటే అది ఎంత దూరమైనా ప్రయాణించగలదు, ఎటువంటి అలుపు కానీ లేకుండా తక్కువ శక్తిని ఉపయోగించి దాని గమన మార్గాన్ని కంటిన్యూ చేయగలదు. దీన్ని చూసి మానవులు నేర్చుకున్నది ఏంటంటే ఒక నార్మల్ ట్రైన్ నుంచి బుల్లెట్ ట్రైన్ ఎలా అడ్వాన్స్డ్ ట్రైన్గా డెవలప్ చేయాలనేది క్లియర్గా నేర్చుకున్నారు. అది ఎలా అంటే, నార్మల్ ట్రైను ఏదైనా ఒక టనల్ ద్వారా వెళ్ళేప్పుడు భయంకరమైన బూమ్ సౌండ్ వస్తుంది, దానివలన ప్యాసింజర్స్కి తల పగిలేంత ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల ఆ టనల్ దాటేంత వరకు వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ సరిగా ఉండదు. దానికి తోడు ఏదైనా సమస్య కూడా వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కానీ బుల్లెట్ ట్రైన్ ప్రిపేర్ చేసినప్పుడు దీన్ని అనుసరించి దాని ముందు భాగంలో పొడుగు లాంటి నిర్మాణము మరియు కొన భాగంలో ఒక వాలు లాంటి నిర్మాణం తయారు చేయటం వల్ల ఇలాంటి టనల్స్ ద్వారా వెళ్ళేప్పుడు వాటికి ఈ బూమ్ సౌండ్ అనేది నిరోధింపబడి ఏరోడైనమిక్స్ అడ్వాంటేజ్ జరిగి తక్కువ ఎనర్జీతో ఎక్కువ దూరం ప్రయాణించడమే కాకుండా ట్రైన్లో ప్రయాణించే ప్యాసింజర్స్కి ఎటువంటి బూమ్ సౌండ్ రాకుండా వాళ్ళ బ్రెయిన్లో డిఫరెంట్ ఆలోచనలు కానీ, అంటే భయంతో కూడిన ఆలోచనలు కానీ అలాంటివి రాకుండా వాళ్ళ జర్నీని సమర్థవంతంగా కంటిన్యూ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు చెదపురుగులు మరియు తేనె తుట్టెలు, వీటి విషయం తీసుకుంటే ఈ చెదపురుగులు మన ఆది మానవుల కాలం కంటే ముందు నుంచి కూడా పుట్టలు కట్టడంలో సమర్థవంతమైన ఇంజనీర్స్ వీళ్ళు. ఈ చెదపురుగులు

కట్టలు కట్టడానికి మట్టిని సలైవ అంటే నోటి నుంచి వచ్చే జెల్ లాంటి ఒక పదార్థాన్ని వాడటం జరుగుతుంది. దాంతోపాటు ఈ డంగ్ ఏదన్నా ఒక పేడ కానీ లేకుంటే అలాంటిది ఏదన్నా ఒక సాయిల్ని తీసుకొని ఈ పుట్టలను కట్టడం జరుగుతుంది. ఈ పుట్టలో 30 డిగ్రీ టెంపరేచర్ ఎప్పుడూ మెయింటైన్ అవుతానే ఉంటుంది. రకరకాల కాలనీస్ కూడా ఉంటాయి, ఎందుకంటే చెద పురుగులు సపరేట్ సపరేట్గా నివసించడానికి కాలనీస్ను కూడా తయారు చేయడము, టనల్స్ ద్వారా వెంటిలేషన్ వచ్చేట్లు చేయటము జరుగుతుంది. దీన్ని చూసే మానవుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఇలా రకరకాల బిల్డింగ్స్ విత్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం జరిగింది. దాంతోపాటు ఈ తేనె తుట్టెలు నిర్మాణం చూస్తే అవి హెక్సగోనల్ షేప్లో ఉంటాయి. ఈ తేనె తుట్టెల నిర్మాణాన్ని కూలీ తేనెటీగలు మైనంతో తయారు చేస్తాయి. ఈ నిర్మాణం వెనక మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. లైట్ వెయిట్ ఉండడానికి కారణం ఏంటంటే ఆ తేనె తుట్టె మైనం చాలా లైట్ వెయిట్ ఉంటుంది, దానికి తోడు ఆ అదెసివ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అంటే అది కింద పడినా కానీ అది డ్యామేజ్ కావడం అనేది అంత ఈజీగా జరగదు. అంటే దీన్ని బట్టి భూకంపాలు వచ్చినా కానీ ఆ భూకంపాలకు బాధితులు కాకుండా తెట్టెను కాపాడడం జరుగుతుంది. ఒకవేళ తెట్టె కలిగి ఉన్న బిల్డింగ్స్ కానీ లేకుంటే తెట్టె కలిగి ఉన్న చెట్లు కానీ కొంత గొప్ప డ్యామేజ్ అయినా ఇవి మాత్రం డ్యామేజ్ కాకుండా రక్షించుకోగలుగుతాయి. అంటే దీని నుంచి మానవులు నేర్చుకున్నది ఏంటంటే ఎయిర్ప్లేన్లో కొన్ని ఫైబర్ లాంటి నిర్మాణాలను యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని వెహికల్స్లో కూడా ఇలాంటి నిర్మాణాలను యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు తక్కువ ఫ్యూయల్తో, అంటే మైలేజ్ బాగా వస్తుంది తక్కువ ఫ్యూయల్, అదే బరువు ఎక్కువ ఉంటే ఫైబర్ ప్లేస్లో ఎక్కువ బరువు ఉన్న మెటీరియల్ని వాడినప్పుడు మైలేజ్ తగ్గుతుంది, దానికి తోడు ఫ్యూయల్ కూడా ఎక్కువ కన్జ్యూమ్షన్ కావడం జరుగుతుంది. సో మానవులు వీటిని చూసి కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ చేసుకొని ఆ నిర్మాణాలను అనుసరించి వాడటం జరిగింది. దాని తర్వాత కింగ్ఫిషర్ బర్డ్ తర్వాత ఈ టర్మైట్స్, దాని తర్వాత ముఖ్యంగా చెప్పుకోదలసింది ఏంటంటే ఈ బటర్ఫ్లై నిర్మాణాలు. దాంట్లో ఉన్న నిర్మాణాలు ఏంటివంటే నానో స్ట్రక్చర్డ్ సెల్స్ లేకుంటే నానో స్ట్రక్చర్ రంధ్రాలు అనే కొన్ని నిర్మాణాలు ఉండటం జరుగుతుంది. వీటి వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే సూర్యరశ్మి దాని మీద పడినప్పుడు ఆ సూర్యరశ్మిని కంప్లీట్గా అబ్జర్బ్ చేసుకుంటుంది, ఏదో కొంత పోర్షన్, 1-2% మాత్రమే రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల దీన్ని పోలి ఏదైనా సోలార్ సెల్ తయారు చేయగలిగితే ఎఫిషియన్సీ, ఫోటో కన్వర్షన్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ 95-98 వరకు కూడా ఉంటుంది. ఇప్పటి వరకు 45-48 వరకు మాత్రమే ఆ ఎఫిషియన్సీ ఉండటం జరిగింది. ఇలాంటి నానో కాంపోజైట్స్, గ్రఫీన్ బేస్డ్ నానో కాంపోజైట్స్ డెవలప్ చేయటం వల్ల ఈ బటర్ఫ్లై అనేది మనకు హై ఎఫిషియంట్ సోలార్ సెల్ను ఇచ్చేందుకు ఒక ఆదర్శంగా నిలబడింది. ఇంకొక విషయం ఏంటంటే షార్క్ ఫిష్ అనేది అందరికీ తెలిసిందే. ఇది సముద్రాలలో స్వేచ్ఛగా సంచరించే ఒక చేప. దీని శరీరాకృతిని బట్టి దానికి కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. అవి ఏంటివంటే అది గమన మార్గంలో ఎటువంటి సుడులు తిరగడం కానీ లేకుంటే వాటర్ దాని మీద పడేసి దాన్ని ఏరోడైనమిక్స్ని డ్యామేజ్ చేయడం కానీ అలాంటివి జరగవు. అది మూవ్ అవుతూ ఉంటే కనీసం సౌండ్ కూడా రావడం జరగదు. దీనికి కారణం ఏంటంటే అది ఏరోడైనమిక్స్ అడ్వాంటేజ్ పొందుతుంది, తక్కువ శక్తి ఎనర్జీతో గమనాన్ని కంటిన్యూ చేస్తుంది, ఎంత దూరమైనా ప్రయాణం చేయగలుగుతుంది, ఫైనల్గా అది ఎటువంటి అలుపు లేకుండా దాని గమనాన్ని కంటిన్యూ చేయగలదు. దీనికి ఉన్న ముఖ్య బెనిఫిట్ ఏంటంటే దానికి శరీరానికి డెంటికల్స్ అనే కొత్త నిర్మాణాలు ఉంటాయి. అవి ఇట్లా కొండలలాగా కొన్ని నిర్మాణాలు ఉంటాయి. ఈ వాటర్ దాని మీదకి వెళ్ళినప్పుడు ఆ కొండ లాంటి నిర్మాణాలు ఇమీడియట్గా వాటర్ను రిపల్ చేస్తాయి. రిపల్ చేసినప్పుడు వాటర్ సైడ్ అయిపోవటం వల్ల వాటర్ డ్రాగ్ ఫోర్స్ అనేది పెద్దగా పనిచేయదు దాని మీద. ఇదే కాకుండా దానికి సముద్రంలో ఏవైనా కొన్ని పరాన్నజీవులు, పారాసైట్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఆల్గే కానీ ఇలాంటివి శరీరానికి అతుక్కొని ఆ శరీరాన్ని ఆహారంగా వాడుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అవి డెంటికల్స్ అనే నిర్మాణాలు ఏవైనా కొన్ని పరాన్నజీవులు కానీ వాటర్ కానీ తగులుతానే రిపల్ చేసే లక్షణం ఉంటుంది. వాటి వలన వాటికి పెద్ద అడ్వాంటేజ్. దాన్ని యూజ్ చేసి గజీయితగాళ్ళు వాళ్ళు స్విమ్ సూట్ తయారు చేయడంలో ఇలాంటి స్ట్రక్చర్స్ని డెవలప్ చేసి ఆ స్విమ్ సూట్గా వాడటం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు
ఎక్కువ దూరం సముద్రంలో కానీ నదులు

0: లో కానీ ఈత కొట్టి వాళ్ళ రేస్లో వాళ్ళు అలుపు లేకుండా మళ్ళీ తిరిగి వచ్చే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
1: ఇంకా సార్, ఇప్పుడు ఈ పక్షి గూడులు చూస్తాం కదా, పక్షి గూడులు కూడా రకరకాలుగా ఉంటాయి.
0: అవును సార్.
1: అసలు వాటికి ఎలా తెలుస్తుంది అంత చక్కగా నెట్టింగ్ చేయాలని, అంత చక్కగా లోపల మళ్ళీ బయటంతా ముళ్ళకంచెలు పెడతాయి, లోపల మళ్ళీ పరిపేసినట్టుగా పెడతాయి. అవి తుఫాన్ వచ్చినా చెట్టు పడిపోతుందేమో కానీ గూడు మాత్రం ఆల్మోస్ట్ చెదరకుండా ఉంటుంది అట్లాగా.
0: అవును సార్. ఇది ఈ పక్షిగూళ్ళల్లో బాగా పేరొందిన పక్షిగూడు గిజిగాడు పక్షిగూడు సార్. అది ఏం చేస్తుందంటే రెండు రకాల ఒకే గూళ్ళో రెండు రకాల కాలనీస్ తయారు చేస్తుంది. మొదటి నిర్మాణము ఓపెన్లో ఉంటుంది. అది దాంట్లోకి ఒకవేళ పాము కానీ ఎప్పుడన్నా దాని గుడ్లు కానీ ఏమైనా తినడానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ ఓపెన్ గూళ్ళేకే టక్కున వెళ్తుంది. కానీ అక్కడ ఏమీ ఉండదు, అది కనిపించేది. కనిపించకుండా ఇంకొకటి క్లోజ్లో ఇంకో గూడు ఉంటుంది. దాని ఆ గూళ్ళో గుడ్లు కానీ ఇలాంటివి పెట్టేసుకొని అక్కడ పిల్లల్ని పునరుత్పత్తికి చర్యకు పాల్పడి చేసుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ ఏం చేస్తుందంటే ఆ పక్షి తెలివితేటలు ఏంటంటే ఆ పామును ఇమీడియట్గా ఫూల్ చేస్తుంది. ఇంకొకటి అది అలాంటి స్టిచ్చింగ్ అంటే ఆ గూడును కుట్టడంలో దాని చాకచక్యము ఇంకా ఎవరికి లేదు. ఆ గూడును కుట్టడం దాన్ని పట్టే మనము క్లాత్ స్టిచ్చింగ్ కూడా నేర్చుకున్నది. అది మనకు ఒక బయోమిమిక్రీ కిందనే వస్తుంది, అంటే జీవ అనుకరణ కింద. ఆ స్టిచ్చింగ్ని మనం ఈ ఫ్యాబ్రిక్స్లో టెక్స్టైల్స్లో యూజ్ చేసినాం. అది ఒక రకమైన నానో స్టిచ్చింగ్కి అది పనికొస్తుంది. ఈవెన్ దారం సైజులో గడ్డిపోచలను కూడా తెచ్చుకొని చేస్తుంది. ఇంకా ఏంటివైనా కొన్ని శత్రువులు రాకుండా ముళ్ళ లాంటి నిర్మాణాలను తీసుకొని వచ్చి అక్కడ పెడుతుంది అనమాట. అంటే దానికి ఏంటంటే అక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా శత్రువులు దాడి చేసినప్పుడు ఆ ముళ్ళు కుచ్చుకోవడం వలన భయపడి వెనక్కి వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని. అది ఆ రకమైన నిర్మాణాలను వాటి రక్షణ కోసము తెలివిగా అట్లా చేస్తాయి. దానివల్లనే మనం కూడా ఇప్పుడు ఇంటి కాంపౌండ్ చుట్టూరు కూడా మనము ముల లాంటి నిర్మాణాలను గోడల మీద తగిలి
1: గాజు పెంకులు
0: పెట్టడం అవన్నీ, ఎందుకంటే ఎవరన్నా శత్రువులు ఇంట్లోకి వచ్చి ఆకృత్యాలు కానీ ఇలాంటివి ఏమన్నా చేయకుండా ఉండేదానికి అవి పెడతారు. అవి పెట్టడం వల్ల వాళ్ళకు హానికరం జరుగుతుంది, ఇమీడియట్ గా భయపడి వెళ్ళిపోవడం జరుగుతుంది.
1: అంటే అక్కడ పక్షి మెదడుకి మనిషి మెదడుకి తేడా లేదు. పక్షి కూడా మనం ఎలా ఆలోచించగలుగుతున్నాం అంతగానే ఆలోచించి తనకి ఎంత రక్షణ అవసరమో, తన పిల్లలకి ప్రొటెక్షన్ ఎంతవరకు అవసరమో అవన్నీ కూడా చేసుకునే విధంగా అంత చక్కటి ఎంత ఒక ప్రకృతిలో చూస్తే మామూలు సాధారణంగా కనపడుతుంది, బట్ సునిశితంగా గమనించినప్పుడు చాలా ఇంత ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నదా ఇందులో అనేది.
0: చాలా ఇంటెలిజెన్స్.
1: అలాగే అండి, ఈ పక్షులు చాలా వాటి తలక కలర్స్ అవి కూడా రకరకాలుగా మారిపోతుంటాయి. పక్షులు వాటి శరీర నిర్మాణం వర్షం పడినప్పుడు కూడా చాలా వరకు వాటర్ జారిపోవటం, అలాగే కొన్ని పక్షుల్లో చివరి రెక్క మన విమానంలో ఎలాగైతే బ్యాలెన్స్ చేయటానికి విండ్ డైరెక్షన్ ని మార్చుకోవడానికి అటు ఆ రకంగా అట్లా ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి నిర్మాణాలు వింతలు మనకి ప్రకృతిలో కనబడుతుంటాయి కదా, వాటిని శాస్త్రీయ పరిశీలన చేసి ఏ రకంగా మనము ముందుకు వెళ్ళొచ్చు?
0: అంటే సార్, ఇప్పుడు పక్షులు వాటి శరీరం ఏంటంటే లోపల కొంత ఎయిర్ బబుల్స్ అనేటివి అక్కడక్కడ ఉంటాయి. వాటర్ పడిన వెంటనే ఇమీడియట్ గా ఆ ఎయిర్ బబుల్స్ ఉండటం వల్ల ఆ వాటర్ని ఇమీడియట్ గా రిపెల్ చేసేస్తారు. రిపెల్ చేయడం వల్ల వాటర్ లోపలికి పోయి తడి అయ్యేదానికి ఆస్కారం ఉండదు. ఇంకొకటి అది ఎక్కువ దూరం జర్నీ చేసేప్పుడు రెక్కలు ఇట్లే చాచి గమనాన్ని కొనసాగించుతుంది. దీనికి కారణం ఏంటంటే జస్ట్ ఫ్లైట్ కూడా మామూలుగా అదే రకంగా పెట్టి వెళ్ళిపోతుంది కదా. ఇట్లా పెట్టడం వల్ల అది ఏరోడైనమిక్స్ అడ్వాంటేజ్ పొంది ఎయిర్ రెసిస్టెన్స్ ను అవరోధిస్తుంది. అంటే ఎయిర్ రెసిస్టెన్స్ అనేది కూడా తగ్గిపోతుంది. అందుకు తన గమనంలో అది సాఫీగా ట్రావెల్ చేస్తుంది కానీ పెద్దగా టైర్డ్ కాదు. అందుకే చాలా వరకు ఈ పక్షులు కూడా గమన మార్గంలో రెక్కలు కొట్టినంతసేపు కొట్టి మళ్ళీ రెక్కలు అట్లే జస్ట్ చార్జ్ చేసి ఏరోడైనమిక్స్ అడ్వాంటేజ్ పొందడానికి చూస్తాయి అన్నమాట.
1: అలాగే మరికొన్ని జంతువులు వాటిని వేరే జంతువుల్ని వేటాడేటప్పుడు, ఇవి వాటిని తమకు తాము రక్షించుకునేటప్పుడు కొన్ని కొన్ని క్యామోఫ్లేజ్ అంటారు, అదే అసలు ఒక పొదలో పొదలో లాగా కలిసిపోయేటటువంటి కలర్స్ అవన్నీ కూడా ఆ రకంగా పూర్తిగా అంటే అవతల శత్రువుల్ని డిసీవ్ చేసే విధంగా ఇది ఒక జీవి ఇక్కడ ఉన్నది అని తెలియకుండా చేసేటటువంటి అడాప్టేషన్స్ కొన్ని జీవుల్లో ఉంటాయి. అలా మిగతా మరికొన్ని జీవులు వేటాడేటప్పుడు వాటిని ఎట్లా ఎక్కడ ఎలా పట్టుకోవాలి, ఏ ప్రాంతంలో కరెక్ట్గా దాన్ని ఒడిసి పట్టుకోవాలా అనేటటువంటిది, ఎంత దూరం నుంచి జంప్ చేసేనైనా కరెక్ట్గా అదే యాంగిల్లో అక్కడే పట్టుకోవాలి, అదే అక్కడే మెదడు ఉంది అని అక్కడే దాని తాలూకా మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఉందని, మిగతా శరీరానికి వాల్యూ లేదని అవి చాలా ఈజీగా గమనించుకునే అలాంటివి.

0: చేస్తాయి. ఇవన్నీ కూడా ఒక శాస్త్రీయ దృక్కోణంతో మనం చూసినప్పుడు ఏమి నేర్చుకోవచ్చు?
1: అంటే సార్, ఇవి కొన్ని జంతువులు వాటి మనుగడ కోసం వేరే జంతువులను ఆహారంగా తీసుకుంటాయి. కానీ ఆ వేరే జంతువులు ఏం చేస్తాయంటే వాటిని అవి రక్షించుకునే దానికి వాటి ఉపాయాలు అవి పనుతాయి. ఆ ఉపాయాల్లో భాగంగా కొన్ని బర్డ్స్ కానీ కొన్ని రెప్టైల్స్ కానీ కలర్ మార్చేయడం జరుగుతుంది. అంటే ఒక చోట చెట్లు ఆకుపచ్చ రంగులో ఉంటే ఇవి సడన్గా ఆకుపచ్చ రంగులోకి మారడం జరుగుతుంది. దాన్ని కలరేషన్ అంటారు, అంటే రంగులు మార్చడం అనేది. దానివల్ల అది సడన్గా దాన్ని గమనించలేదు, ఇక్కడ ఏం లేదనుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ దీనికి మాత్రం ఫుడ్ ఎక్కడో చోట కావాలా, కానీ ఏదో ఒక జంతువు కానీ ఇంకొకటి దొరికినప్పుడు అక్కడ కరెక్ట్గా దాని ప్రాణం ఎక్కడైతే టక్కున ఆగిపోతుందో అదే చోట పట్టుకోవడం జరుగుతుంది. అది ఎలా అంటే అది అనుకరణ, అంటే అది చిన్నతనం నుంచి వాళ్ళ పేరెంట్స్ అవి వేటాడేటప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు అక్కడి నుంచి కొంత అనుకరణ, చిన్నపిల్లలకు అనుకరణ శక్తి ఎలా ఉంటుందో అవి కూడా కిడ్ అనిమల్స్గా ఉన్నప్పుడు అనుకరణ శక్తి ఉండి అది నేర్చుకోవడం జరుగుతుంది. నేర్చుకొని అది వేరే జంతువులను వేటాడేటప్పుడు అప్లై చేయడం జరుగుతుంది.
0: కాబట్టి ఈ పక్షుల్లో కానీ ఈ మిగతా జంతువుల్లో కానీ వాటి వాటి వింత పోకడల్ని మనము కొంత సైన్స్ ద్వారా అనుకరణ చేసి నెక్స్ట్ ఎలా మనం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి మనం భావించవచ్చు.
1: అంటే సార్, మనము ఈ సృష్టిలో కొన్ని ఆకృతులను నిర్మాణాలను చూసి మనము వీలైనంత వరకు మన మనుగడ డెవలప్ చేసుకునే దానికే ఉపయోగిస్తాము. ఇప్పుడు పక్షుల్లాగా మనం వేట అనేది అందరూ చేయరు. అది కాకపోతే ఇప్పుడు కింగ్ ఫిషర్ బర్డ్ను చూసి బుల్లెట్ ట్రైన్ తయారు చేయడం జరిగింది. బుల్లెట్ ట్రైన్ ముందు షేపు, దానివల్ల ఒక మంచి అడ్వాంటేజ్ జరిగింది. టన్నల్స్లో కానీ లాంగ్ డిస్టెన్స్ ఎక్కడన్నా వెళ్ళేప్పుడు ఎక్కువ సౌండ్ అనేది రాకుండా మనకి మనము రక్షణ, మనకు కొన్ని ఆర్గాన్స్కి మనం రక్షణ కల్పించుకున్నాం. దాంతోపాటు ఈ టర్మైట్స్ ఉన్నాయి, చెదపురుగులు, వాటిని చూసి మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి బిల్డింగ్స్ని కట్టుకోవడము, ఇంకొకటి తేనెతుట్టెలను చూసి లైట్ వెయిట్ స్ట్రక్చర్స్ను డెవలప్ చేసుకున్నాం. ఏరోస్పేస్ ఇక్కడ ఎక్కువగా మీరు చూస్తే లైట్ వెయిట్ స్ట్రక్చర్సే ఉంటాయి అక్కడ. ఎందుకంటే ఏవైనా నేచర్ కలామిటీస్ వచ్చినప్పుడు పెద్దగా డ్యామేజ్ జరగదు, అందువల్ల అక్కడ లైట్ వెయిటే యూజ్ చేస్తారు. ఇంకొకటి వెహికల్స్ కానీ ఎయిర్ప్లేన్లో కానీ ఆ లైట్ వెయిట్ ఫైబర్స్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూయల్ తక్కువ అవుతూ ఉంది, మైలేజ్ ఎక్కువ వస్తూ ఉంది, అంటే మన ఖర్చు తక్కువ, లాంగ్ జర్నీ పాజిబుల్ అవుతా ఉంది, మనకు కావాల్సింది అదే అడ్వాంటేజ్. ఆ రకంగా మనం సులభంగా బెనిఫిట్ పొందగలుగుతా ఉన్నారు.
0: అలాగే సీతాకోకచిలుకల
1: నుంచి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సోలార్ ప్యానల్ ఉంది కదా, నార్మల్ సోలార్ ప్యానల్ 45 నుంచి 48 ఎఫిషియన్సీ ఉంటుంది ఇప్పుడు వరకు రిపోర్ట్ చేసింది. కానీ సోలార్ ప్యానల్ది మనము బాగా డెవలప్ చేయాలంటే కొన్ని కాంపోజైట్స్ డెవలప్ చేయాలి, అవి గ్రాఫిన్ బేస్డ్ నానో కాంపోజైట్స్. ఈ సీతాకో చిలుకలో ఉన్న నిర్మాణాలు ఏంటివంటే నానో స్ట్రక్చర్డ్ పోర్స్, అంటే నానో స్ట్రక్చర్డ్ రంధ్రాలు అనేటివి కొన్ని ఉంటాయి. అక్కడ ఆటోమేటిక్గా మనకు అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అబ్జార్ప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు రిఫ్లెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటే ఇమీడియట్గా మనకు ఫోటో కన్వర్షన్
0: ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది,
1: లైట్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కన్వర్షన్ ఈజీగా జరుగుతుంది, ఎక్కువ పర్సెంట్ జరుగుతుంది. అప్పుడు మనము 100% సోలార్ ఎనర్జీని తీసుకున్నప్పుడు మనము 95-96% అక్కడ కన్వర్షన్ చేయగలిగితే ఎంతో విజయవంతమైనట్టు ఉంటుంది.
0: ఇప్పుడు ఈ సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ వీటి తాలూకా నిర్మాణం కానీ వీటి తాలూకా అమరిక అవన్నీ కూడా ఇప్పుడు ఈ లేటెస్ట్ నానో మెటీరియల్స్ ఉపయోగించి చేస్తారండి?
1: సోలార్ సెల్స్ అవి కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి సార్, పరోస్కైట్ మెటీరియల్స్, ఈవెన్ బల్క్ మెటీరియల్స్లో కూడా ఉన్నాయి. కాకపోతే అక్కడ ఎఫిషియన్సీ అనేదే ఫైనల్గా ఇంపార్టెంట్. అది ఏ రకమైన ఇదేనా సార్, అది బల్క్ మెటీరియలా, నానో మెటీరియలా, నానో కాంపోజైటా అనేది, బయో నానో కాంపోజైట్ అనేది సంబంధం లేకుండా అక్కడ ఎఫిషియన్సీ ఏదైతే మనకు ఇస్తుందో అక్కడ అవే మనకు
0: ఆ నిర్మాణం, ఆ స్ట్రక్చర్ని ఆ రకంగా తయారు చేయడం అనేది
1: ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఫైనల్గా ఎఫిషియన్సీ అనేదే మ్యాటర్ అనమాట, అంటే ఫోటో కన్వర్షన్ ఎఫిషియన్సీ, పన్న రేడియేషన్లో ఎంత పర్సంటేజ్ మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది, అదే మనకు ఇంపార్టెంట్.
0: కాబట్టి ప్రకృతిలో కొన్ని కొన్ని ఇలాంటి సహజంగా ఉండేటటువంటి వాటిని చూసి మనం కూడా నేర్చుకుని మెల్లమెల్లగా శాస్త్రీయతని దాని ద్వారా డెవలప్ చేసుకున్నాం. చాలా సంతోషమండి. వచ్చే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. వచ్చే కార్యక్రమంలో మరికొన్ని ఈ ప్రకృతి వింతలు, వాటికి శాస్త్రీయ పరిశీలన ఎలా ఉంటుంది అనేటటువంటిది మీ ద్వారా తెలుసుకుంటాం. నమస్కారం అండి.
1: నమస్కారం.
2: మీరింతవరకు

విశ్వంలో వింతలు, వాటి శాస్త్రీయ పరిశీలన, ఈ అంశం గురించి కడియాల చంద్రబాబు నాయుడు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. యువవాణి యువతీవకుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక చిత్రగీతం.

0: సర్దుబాటు అయింది.
1: దేనికి?
0: చిన్ని ఫీజ్ కి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరొక చిత్రగీతం.

ఈ ప్రసారంలో రాత్రి 8 గంటలకు దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుడు రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్రం సౌజన్యంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో షిరిడి సాయిబాబా వారి భక్తి గీతాలు.

తుతిమాల వింటారు. 6:30 సూక్తిరత్నావళి. వ్యాఖ్యాత డేవిడ్ విజయానంద్. 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు. శ్రోతల ఉత్తరాలకు జవాబులందిస్తారు శ్రీ ఎస్ఎం భాష, శ్రీమతి ఉమామహేశ్వరి. అనంతరం విజ్ఞాన సమాచారం అందిస్తారు శ్రీ కె ఆంథోనీ అమల్నాథ్. 7:55 ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్. గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి చెల్లా ప్రభావతి గారి వైలిన్ వాయిద్యం ప్రసారమవుతుంది. 9:30 చిత్రమంజరి. 10:00 వార్తావాహిని. 10:15 వాట్సాప్ మనోరంజని. 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం మనసులో మాట తెలుగు అనువాదం రిలే ముగిసే వరకు ప్రసారమవుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31% తగ్గిందని అధికారులు వివరించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్టంలో ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కడప, రాజమండ్రి, భోగాపురంలో కూడా ఎఫ్టీఓలు రానున్నాయని, భోగాపురంలో 139 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు అనుగుణంగా డీజీసీఏ కార్యకలాపాలు స్థానికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో రాష్ట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేసులను ఛేదిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద మీ పోలీస్

0: ఈ ఫ్రెండ్ డిజిటల్ ఫిర్యాదుల కియాస్క్ ను హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజు అధిక సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రయాణికులు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా కియాస్క్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఒంగోలులో 3,40,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ కార్యాలయ భవనాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కోటి సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, 20 లక్షల కనెక్షన్ల లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కృషి చేస్తున్నాయని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం ఓన్లీ ట్రాన్స్కో సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్కో బిల్డింగ్స్ కానీ, ఆఫీసులు కానీ కట్టడం కోసం. డిస్కముల ద్వారా కూడా 33/11 kV సబ్స్టేషన్స్ కడుతున్నాం. వ్యవసాయానికి రైతులు అడిగిన వెంటనే అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాలు ఇస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. సూర్యగారు అయితే 6 లక్షలు కనెక్షన్స్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో 78,000 సబ్సిడీతో ఇస్తున్నాం.
0: కృత్రిమ మేధ సాంకేతికతతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తున్నామని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాజమహేంద్రవరంలో రాష్ట స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత డిజిటల్ గైడ్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. 130కి పైగా పర్యాటక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత నివు క్యూఆర్ కోడ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా 130కి పైగా భాషల్లో మాట్లాడగల డిజిటల్ గైడ్ నివుతో పర్యాటకులు నేరుగా సమాచారం పొందే అవకాశముంటుందని తెలిపారు. దీంతో పర్యాటక ప్రాంతాల చరిత్ర, ప్రత్యేకతలు, సందర్శకులకు అవసరమైన సమాచారం మరింత సులభంగా అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకమే స్వచ్ఛ భారత్ మిషన్. దేశంలో పారిశుద్ధ్య ప్రమాణాలను పెంచడం, ప్రజల జీవన శైలిలో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఉద్యమం రూపుదిద్దుకుంది. గాంధీజీ 145వ జయంతిని పురస్కరించుకుని 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పరిశుభ్రత వైపు ఒక అడుగు అనే నినాదంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. 10 ఏళ్లకు పైగా దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ మిషన్ ప్రస్తుతం స్వచ్ఛ భారత్ 2.0 రూపంలో వ్యర్థరహిత నగరాలు, ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలను తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో స్వచ్ఛ భారత్ మిషన్ గురించి మాట్లాడుతూ,
2: కూడే కీ బద్బూ కో బర్దాస్త్ కర్తే హుయే కచరా సాఫ్ కర్నే వాలే హమారే సాథీ సచ్చే అర్థ్ మే ఇస్ అభియాన్ కే महानायक है. स्वच्छ भारत मिशन अर्बन 2.0 कितनी ही बेटियों को स्कूल में शौचालय न होने की वजह से पढ़ाई छोड़नी पड़ती थी. अब इन सब में बदलाव आ रहा. इन सफलताओं आज के नए संकल्पों पूज्य बापू के चरणों में अर्पित करता हूँ.
0: వివిధ జిల్లాల్లో పోలీసు ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్ట్రైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొని పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి

0: పయ్యావుల కేశవ్, కాకినాడలో మంత్రి వాసంశెట్టి సుభాష్, చిత్తూరు జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, పోలీసు శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పోలీసు కానిస్టేబుల్స్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. స్వచ్చాంధ్ర మిషన్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం, ప్రజారోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ప్రకృతి సంపదను కాపాడుతూ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా పారమ్మకొండ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మన్యం ప్రాంతం ప్రకృతి సోయగాలకు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. పారమ్మకొండ వంటి సహజ పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేయడం ద్వారా ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి, ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా రాగల 5 రోజుల పాటు తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను ఏవియేషన్ హబ్గా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రాష్టంలో 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ఏఐ మాధ్యమేన నిర్మితానాం అవసరాణాం ఉపయోగాయ సంబద్ధ సంకటాన్ నివారణాయ ఆహూతవాన్. న్యూయార్క్ నగరే అంతరాష్ట్రీయ శాంతేః సురక్షాయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సః అధ్యక్షః అభవత్. శ్రీజయశంకరః అద్య న్యూయార్క్ నగరె 81వ సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్యసభాం సంబోధయిష్యతి. విదేశసచివః విక్రమ మిశ్రీ ఇత్యేషః వికాసశీలరాష్ట్రాణాం కృతే అధికం స్వరం దాతుం UNSC ఇత్యస్య తాత్కాలిక పరిష్కారాయ ఆహూతవాన్. ఒడిశా, ఛత్తీస్గఢ, బిహార, ఉత్తరప్రదేశేషు చ నిరంతర వృష్టిః సామాన్య జీవనే బాధాం జనయతి. అద్య ఉత్తరప్రదేశస్య, ఉత్తరాఖండస్య, ఛత్తీస్గఢస్య, మధ్యప్రదేశస్య చ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్ట్యై సంచేతనా ప్రసారితాస్తి. అపి చ భారతీయ పురుష మహిళా కబడ్డీ దళాని ఏషియన్ క్రీడాయాం స్వర్ణ పదకాన్ని విజితవంతః. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఏఐ మాధ్యమేన ప్రాప్త సంభావనానాం ఉపయోగస్య, పరిణామానాం పూర్వానుమానస్య, సంకటానాం శమనస్య చ ఆవశ్యకతాయాః విషయే అవధానం దత్తవాన్. మంత్రిణా ఇదం వక్తవ్యం గ్రీస్ దేశస్య విదేశమంత్రిణా జార్జ్ గెరాపెట్రైటిస్ ఇత్యనేన సహ అంతారాష్ట్రీయ శాంతేః సురక్షాయాః చ సందర్భే ఏఐ ఇత్యస్మిన్ విషయే ఆయోజితే కార్యక్రమే సహ అధ్యక్షతావదౌ ప్రదత్తం. కార్యక్రమస్య సమయే డాక్టర్ జయశంకరః పునః దృఢీకృతవాన్ యత్ సంయుక్త రాష్ట్ర సంఘే భారతస్య ప్రాథమికతా ఏఐ తథా సముద్రీయ సురక్షయో విషయే అస్తి. సహ అధురేఖితవాన్ యత్ నవ దిల్లీ ఘోషణాపత్రే ఏఐ సంసాధనానాం లోకతాంత్రిక ప్రవేశః సురక్షిత విశ్వసనీయ ప్రణాళ్యాః నిర్మాణం మానవ క్షమతా నివేశః ఆర్థిక వృద్ధేః సామాజిక కళ్యాణస్య చ కృతే ఏఐ ఇత్యస్య ఉపయోగస్య చ విషయే మహత్వం వర్తతే. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య న్యూయార్క్ నగరే ఏకాశీతితమం సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్య సభాయాః ఉచ్చస్తరీయం సత్రం సంబోధయిష్యతి. సంయుక్తరాష్ట్రసంఘస్య సామాన్య సభాయాః ఏకాశీతితమసత్రస్య విషయః విశ్వాసస్య పునర్స్థాపనం పరివర్తనస్య ప్రబంధనం ఏకః సంయుక్తరాష్ట్రసంఘః ఇత్యస్తి. సామాన్య సభాయాం త్రినవత్యధికైకశత సంయుక్తరాష్ట్రసంఘస్య సదస్య రాష్ట్రాణాం అధ్యక్షాః ప్రధానమంత్రిణః వరిష్ఠ ప్రతినిధయః చ సమ్మిళితాః భవంతి. యే ప్రముఖేషు అంతరాష్ట్రీయ విషయేషు స్వప్రతిబద్ధతాం స్థితిం చ నిరూపయంతి. సంయుక్తరాష్ట్రసంఘస్యానుసారం ఏకాశీతితమం సత్రం వైశ్విక సహయోగస్య పునరుత్థానే సుస్థిర వికాసలక్ష్యాణాం ప్రగతి విషయే శాంతేః గౌరవస్య సమానతాయాః చ కృతే సామూహిక కార్యస్య ప్రోత్సాహనే చ కేంద్రితః భవిష్యతి. విదేశ సచివః విక్రమ మిశ్రి సంయుక్తరాష్ట్రపరిషదః పరిష్కారస్య ఆవశ్యకతాయాం బలం ప్రతిపాద్య వికాసశీల రాష్ట్రాణాం కృతే ప్రబల ప్రతినిధిత్వస్య మహత్వం ఉక్తవాన్. న్యూయార్క్ నగరే ఆయోజితస్య సంయుక్తరాష్ట్రమహాసభాయాః ఏకాశీతితమస్య సత్రస్య కాలే గ్రూప్ ఆఫ్ G77 ఇత్యస్య విదేశమంత్రిణాం 50వ వార్షికోపవేశనే భారతీయ విదేశ సచివేన మిశ్రివర్యేణ వైశ్విక రాష్ట్రాః సమాహూతాః తథా చ నియమపాలకైః నియమనిర్మాతృభిః సామూహిక ప్రయాసాః కర్తవ్యాః ఇత్యపి ప్రతిపాదితం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః ప్రాతః 11 ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 38వ సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చల దూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీభాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యాః క్షేత్రీయాసు భాషాసు అపి భవిష్యతి. ప్రియాః శ్రోతారః సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశ సూర్యకాంతః అవదత్ యత్ బాలానాం మధ్యే మాదక ద్రవ్యాణాం దురుపయోగః న కేవలం సార్వజనిక స్వాస్థ్యస్య విషయరూపేణ అపితు బాలసంరక్షణస్య విషయరూపేణాపి విచారణీయః. సహ అద్య పటనానగరే బాల్యావస్థాయాః పునః స్థాపనం మాదకద్రవ్యాణాం దురుపయోగస్య నివారణం తథా చ పరిచర్యాయాః సంరక్షణస్య చ ఆవశ్యకతాయాం బాలకానాం పునః ఏకీకరణం ఇత్యస్మిన్ విషయే చర్చా సత్రం సంబోధయనాసీత్. ముఖ్య న్యాయాధీశ మాదకద్రవ్యాణాం ఉపయోగేన పీడితానాం బాలకానాం సురక్షాయాః చికిత్సాయాః పరామర్శస్య పునర్వసనస్య శిక్షాయాః పారివారికజీవనస్య చ పునః ఆరంభస్య అవసరాణాం సునిశ్చితతాయాః విషయే అవధానం దత్తం. విత్తమంత్రాలయేన ఉద్ఘోషితం యత్ ఉపభోక్తృణాం సౌవిధ్యాయ శ్వః రవివాసరే సర్వాః సార్వజనికక్షేత్రస్య బ్యాంక్ సంస్థాః క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ సంస్థాః చ ఉద్ఘాటితాః స్థాస్యంతి. మంత్రాలయేన ఉక్తం యత్ అయం నిర్ణయః మాసస్యాస్య

అష్టావింశతితః త్రింశత్ దినాంక పర్యంతం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ద్వారా ఆహూతస్య త్రిదివసీయ రాష్ట్రవ్యాపి బ్యాంక్ కార్యావరోధస్య సందర్భే గృహీతః. స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రాలయస్య సచివ పుణ్య సలిలా శ్రీవాత్సవ ఇత్యసా న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర సంఘస్య ఉచ్చస్తరీయ సభాయాం వైశ్విక మహమ్మారీ సజ్జతాం ప్రతిక్రియాం చ సుదృఢీకర్తుం భారతస్య ప్రతిబద్ధతాం పునః ప్రతిపాదితవతీ. సభాం సంబోధయంతి సచివ సర్వకారస్య సమాజస్య చ మధ్య మహమ్మారీ నివారణస్య ప్రతిక్రియాయాః చ విషయే భారతస్య సమన్విత దృష్టికోణం ప్రకటితవతీ. యస్మిన్ సంభావ్య స్వాస్థ్య ఆపత్కాలస్య విస్తృత శ్రేణీ అంతర్భవతి. సా భారతే ప్రయోగశాలాయాః జాలస్య విస్తారః ఆపత్కాలే సమన్వయః స్వాస్థ్య కర్మచారిణః చికిత్సా క్షమతాయాః కృతే చ కృతాః ప్రయత్నాః అధోరేఖితవతీ. యేన సునిశ్చితం భవతి యత్ స్వాస్థ్య ఆపత్కాలేషు ప్రభావిరూపేణ ప్రతిక్రియాం దాతుం వ్యవస్థాః సుసజ్జితాః సంతి. శ్రీమతీ శ్రీవాస్తవ ఇత్యేషా కోవిడ్ 19 మహమ్మార్యా పాఠాన్ సుస్థిర నివేశరూపేణ సంస్థాగత క్షమతాయాం స్థితి స్థాపక స్వాస్థ్య ప్రణాళ్యాం చ పరిష్కారస్య ఆవశ్యకతాయాం బలం ప్రదత్తవతి. భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన అద్య ఉత్తరప్రదేశ ఉత్తరాఖండ ఛత్తీస్గఢ మధ్యప్రదేశేషు చ కేషుచిత్ భాగేషు అతివృష్టేః సంభావనా ప్రకటితా. ఏతదతిరిచ్య బిహార హర్యాణా చండీగఢ దిల్లీ హిమాచల ప్రదేశ ఝార్ఖండ్ ఒడిశా పశ్చిమ బంగాల్ సిక్కిం రాజ్యేషు అపి వృష్టేః పూర్వానుమానం ప్రకాశితం. ఉత్తరప్రదేశే 63 జనపదాని అతివృష్ట్యా ప్రభావితాని సంతి. అతివృష్టేః పూర్వానుమాన కారణాత్ తత్రత్య విద్యాలయాః మహావిద్యాలయాశ్చ పిహితాః ఆసన్. సర్వేషు జనపదేషు ప్రశాసనేన ఉచ్చ సంచేతనాపి ప్రసారితా. జనాః అపి అధ్యర్థితా యత్తే గృహాద్ బహిః మా గచ్ఛంతు. భారతీయ క్రీడకైః అద్య జపాన్ దేశే ప్రవర్తమానాయాం నాగోయా ఏషియాయి క్రీడాస్పర్ధాసు కబడ్డీ అథ్లెటిక్స్ స్క్వాస్ షూటింగ్ ప్రభృతి చతుర్షు స్పర్ధాసు చత్వారి పదకాన్ని ప్రాప్య స్వీయ స్థానం దృఢీకృతం ఇతి వార్తాః.

ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం రంగస్థల పద్య నాటకం నారద పాత్రలో శ్రీ ఎల్ సుబ్బరాయుడు పాడిన జానపద గీతాలు విందాం.

ఆహా, ఈ పారిజాత లతాంతా మోదము నే ద్వారక చేరితినని తెలుపుకయే తెలుపుచున్నది. అదిగో సాత్రాజితి ప్రమదావనము, అందు శ్రీకృష్ణుండి అప్పటి వలే సత్యాదేవిని గుడి విహారము నర్చుచుంటుంది. సత్వరమేగి వారిని దర్శించి నా కార్య సాఫల్యమునకై అంకురార్పణము నర్చింద. శ్రీకృష్ణుండాయకొలది నా మనం వేలకు తహతహలాడుచున్నది. ఆ సత్యాదేవి ప్రాణేశ్వర సంపూర్ణ అనురాగంబు తనయడగలదని చీటికి మాటికి తన సపత్నులతో తగువులాడుచుండును. నేడట్టి కలహముకట సమకూరనా సరియే, లేనిచో నేనే ఏదో విధమున ఒక్కటి కల్పించదా. కలహకల్పనము నాకు

దేవ నందనందన, నిన్ను నమ్మిన వారికి ఏమి కొరత? దుర్వాసు నస్త్ర

దేవ, నీవు ధర్మకర్తవు, ధర్మభర్తవు, ధర్మభోక్తవు. నీకా నేను ధర్మ సంశయము తీర్చువాడను. జరిగినది జరుగును.

దేవి, నీ బోట్లకు దుఃఖము కూడా ఉండనోపునా.

ఎంత కృతార్థుడనైతిని.

వేళ ఇంకను శ్రీకృష్ణుని ధనముతో ధనేతరములతో తొలతూచినంతువ భక్తి ప్రభావం పెరుగక నీ రూఢిగా నమ్మక నీవిట్లు వగబగులుచున్నావు. ఇతని వశపరచుకునవలైనన్న భక్తియే వశ్య ఔషధము. ఇతడు భక్తులకు కాక ఇతరులకు సులభ సాధ్యుడా.

మీరింతవరకు శ్రీకృష్ణ తులాభారం రంగస్థల పద్యనాటకం నారద పాత్రలో శ్రీ ఎల్ సుబ్బరాయుడు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:50 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
2: చెరకు చెత్తను సేంద్రియ సంపదగా మార్చుకునే విధానం తెలుసుకుందాం. నేల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా చాలా ఎక్కువగా ప్రభావితం చేసే అంశం నేల యొక్క సేంద్రియ పదార్థం. నేలలోని సేంద్రియ పదార్థాన్ని నేల జీవనానికి ప్రతీకగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అంతేకాకుండా నేలలో తగినంత సేంద్రియ పదార్థం ఉండేలా చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులను అందించుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల కొరత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పశువుల ఎరువు లభ్యత తగ్గుతూ ఉంది. ఇటువంటి సమయంలో కావలసిన సేంద్రియ పదార్థాన్ని సమకూర్చుకోవడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అటువంటి ప్రత్యామ్నాయాల్లో ముఖ్యమైనది పంట కోత తర్వాత ఎక్కువ మొత్తంలో లభించే సేంద్రియ పదార్థం చెరకు చెత్త. చెరుకు పండించే ప్రాంతాల్లో ఎక్కువగా లభ్యమయ్యే సేంద్రియ పదార్థం చెరుకు చెత్త. తోటలు నరికిన తర్వాత వచ్చే చెరుకు చెత్తను కాల్చివేయడం పూర్వకాలం నుండి సాంప్రదాయంగా వస్తుంది. తోటలు నరికిన తర్వాత ఎకరానికి సుమారు 4 టన్నుల వరకు చెరుకు చెత్త లభిస్తూ ఉంటుంది. ఇంత ఎక్కువ మోతాదులో లభించే ఈ చెత్తను నిర్మూలించడానికి తేలికైన పద్ధతిగా కాల్చడం అనే పద్ధతిని రైతులు ఎంచుకుంటూ ఉంటారు. అయితే చెత్తను కాల్చడం వల్ల జరిగే దుష్ప్రభావాల గురించి రైతులు తెలుసుకోవాలి. చెరుకు చెత్తలో 30-35% వరకు సేంద్రియ పదార్థం, 0.40-0.45% వరకు నత్రజని, 0.15-0.20% వరకు భాస్వరం, 1-1.2% వరకు పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలైనటువంటి జింక్, ఐరన్, మాంగనీస్, కాపర్, బోరాన్, మాలిబ్డెనం మొదలైనటువంటి మూలకాలు కూడా ఉంటాయి. అయితే చెరుకు చెత్తను కాల్చడం వల్ల విలువైన పోషక పదార్థాలతో పాటు సేంద్రియ పదార్థం వృధా కావటమే కాకుండా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలోకి విడుదలై కాలుష్యానికి దారితీస్తుంది. ఈ నష్టాలతో పాటు చెరుకు చెత్తను కాల్చడం వల్ల 3 కాలి మొలక దెబ్బతింటుంది. భూమిలో తేమ తొందరగా ఆవిరైపోతుంది. నరికిన 3కి రక్షణ కరువై కొన్ని చోట్ల మొలకలు దెబ్బతిని కాళీలు ఏర్పడతాయి. అంతేకాకుండా కలుపు సమస్య ఎక్కువై కార్సి దిగుబడులు తగ్గుతాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలి అంటే తప్పనిసరిగా మనం చెరుకు చెత్తను సక్రమ రీతిలో వినియోగించుకోవాలి. చెరుకు చెత్త సక్రమ వినియోగంపై జరిగిన పలు పరిశోధనల్లోని ఫలితాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. అందులో మొదటిది నాటిన పొలంలో చెరుకు చెత్త పరచడం. అంటే చెరకు నాటిన 3వ రోజులోపు ఎకరానికి 1.5 టన్నుల

చెరకు చెత్తను పొలంలో పల్చగా పరచడం ద్వారా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటంటే, భూమిలో తేమ 30 నుండి 45 రోజుల వరకు ఉంచి పైరును నీటి ఎద్దడి నుండి కాపాడుకోవచ్చు. కలుపు సమస్య చాలా వరకు అదుపులో ఉంటుంది. అంతేకాక నాటిన వెంటనే చెరకు చెత్తను పొలంలో పరచడం వల్ల పంటను ఎక్కువ నష్టపరిచే పీకపురుగు ఉధృతిని తగ్గించుకోగలుగుతాము. చెత్త కుళ్ళి సేంద్రీయ పదార్థంగా మారడం వల్ల భూసారం పెరగడంతో పాటు భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. చాలామంది రైతులు ప్రస్తుత కాలంలో చెత్తను కప్పడం అనే పద్ధతిని ఆచరిస్తూ ఉన్నారు. చెత్త కప్పడంతో పాటు దానిపై చెత్తను త్వరగా కుళ్లింపు చేసే శిలీంధ్రాల సముదాయంను పేడనీళ్లతో కలిపి ఎకరాకు 10 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియాను చెత్తపై చల్లుకున్నట్లయితే చెత్త తొందరగా చివికి మంచి సేంద్రీయ ఎరువుగా తయారై కొంత మోతాదులో పోషకాలను మొక్కకు అందిస్తాయి. పొలంలో కొంత చెత్త కప్పిన తర్వాత మిగిలిన చెత్తను సద్వినియోగం చేసుకోవటానికి అనేక రకాల కంపోస్టింగ్ పద్ధతులను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. చెరకు చెత్త నుండి సేంద్రీయ పదార్థాలు తయారు చేసుకునే విధానాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే సూక్ష్మజీవుల సముదాయాన్ని ఉపయోగించి కంపోస్ట్ తయారీ, వానపాములను ఉపయోగించి వర్మీ కంపోస్ట్ తయారీ, ఇంకా నాడెబ్బ పద్ధతి ద్వారా కంపోస్ట్ తయారీ చేసుకునే విధానాలు అందుబాటులో ఉన్నాయి. సూక్ష్మజీవుల సముదాయంలో కంపోస్ట్ తయారీని గనక మనం చూసుకున్నట్లయితే, చెరకు చెత్తను కొల్లింపు చేసే సూక్ష్మజీవుల కల్చర్ వ్యవసాయ పరిశోధన స్థానం అమరావతి నుండి మనం పొందవచ్చు. కంపోస్ట్ గుంతలను తయారు చేసుకోవటానికి 1 మీటర్ లోతు, 2 మీటర్ల వెడల్పు, 6 నుండి 8 మీటర్ల పొడవులో గుంతను నిర్మించుకొని లేదంటే సిమెంట్ కట్టడాలుగా నిర్మించుకొని 6 అడుగు చొప్పున వ్యర్థాలను పొరలుగా పరుచుకొని ప్రతి పొరకు పేడ నీటితో కప్పుకున్న సూక్ష్మజీవుల సముదాయం టన్ను వ్యర్థ పదార్థాలకు 1 కిలో చొప్పున వేసుకోవాలి. దీంతోపాటు యూరియా 8 కిలోలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 10 కిలోలు కలుపుకుని పొరల పొరలుగా చెత్తను గుంత పైభాగం వరకు వచ్చేలా నింపుకుని గుంతలో తగినంత తేమ ఉండేలా చూసుకున్నట్లయితే 3.5 నుండి 4 నెలల్లో మంచి కంపోస్ట్గా మారి పొలంలో వేసుకోవటానికి వీలుగా తయారవుతుంది. ఇక చెరకు చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారీని కనుక మనం చూసుకున్నట్లయితే, సేంద్రీయ వ్యర్థాలతో ఎరువును తయారు చేయడాన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. వర్మీ కంపోస్ట్ తయారీకి 10 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 1/2 మీటర్ లోతు ఉండేలా కుండలను నిర్మించుకోవాలి. వానపాములకు ఎండ తగలకుండా పైన పందిరి లాంటిది ఏర్పాటు చేసుకోవాలి. నీటిని పట్టి ఉంచే కొబ్బరి పీచు, రంపపు పట్టు వ్యర్థాలను 2-3 అంగుళాల మందం వరకు బెడ్ అడుగున పరుచుకోవాలి. ఈ పొరను నీటితో బాగా తడపాలి. తర్వాత చెరకు చెత్తను పొరల పొరలుగా వేసుకుని పేడ నీటితో తడుపుతూ గుంతను పై వరకు నింపుకోవాలి. తర్వాత రోజు విడిచి రోజు నీటిని చిలకరిస్తూ పైకి కిందకి కలుపుకుంటూ గుంతలో చెత్త పాక్షికంగా కుళ్ళిన తర్వాత, అంటే 15 నుండి 20 రోజుల తర్వాత, సుమారు 1 టన్ను చెత్తకు 1000 వానపాములు విడుదల చేయాలి. కొంత పైన గోనె సంచులు పరిచి నీటిని చిలకరిస్తూ తేమ ఉండేలా చూసుకోవాలి. వానపాములు వదిలిన తర్వాత బెడ్డను కదపకూడదు. సుమారు 2.5 నుండి 3 నెలల వ్యవధిలో నాణ్యమైనటువంటి మంచి వానపాముల ఎరువు తయారవుతుంది. ఎరువు తయారైన తర్వాత వానపాములన్నీ బెడ్పైకి వస్తాయి. అప్పుడు నీరు పెట్టడం ఆపితే వానపాములు తేమను వెతుక్కుని బెడ్ కింది భాగానికి చేరతాయి. ఎరువు తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. క్రింద ఒక పొరలాగా వానపాములు చేరతాయి. పైన ఉన్న ఎరువును తీసుకుని నీడలో ఆరబెట్టి జల్లెడ పట్టి పెట్టుకోవాలి. కింది పొరలో ఉన్న వానపాములను తిరిగి వర్మీ కంపోస్ట్కు వాడుకోవచ్చు. ఎరువు తయారయ్యేసరికి మనం చెత్తను పాక్షికంగా కుళ్లింపు చేసుకుని ఉంచుకున్నట్లయితే కిందకు చేరిన వానపాములకు పాక్షికంగా కుళ్లిన చెత్తలోకి వదులుకోవచ్చు. ఈ విధంగా సంవత్సరానికి 4 నుంచి 5 సార్లు ఎరువును పొందవచ్చు. పూర్తిగా తయారైనటువంటి కంపోస్ట్ ఎటువంటి చెడు వాసన లేకుండా కాఫీ పొడిలాగా ఉంటుంది. కంపోస్ట్ తయారైన ప్రతిసారి వానపాముల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. వీటిని ఉపయోగించుకుని బెడ్లను, వ్యర్థ పదార్థాలను పెంచుకుంటూ ఎక్కువ మొత్తంలో కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మిగిలిన కంపోస్టులతో పోలిస్తే వర్మీ కంపోస్టులో పోషకాల శాతం ఎక్కువ. పోషకాలతో పాటు అనేక ఉపయోగకరమైనటువంటి ఎంజైమ్లు, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల దిగుబడులు పెరగడంతో పాటు నాణ్యత కూడా మెరుగుపడుతుంది. నేలలో ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. నేల సహజ సిద్ధమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉంటుంది. ఇక ఇంకోటి, నాడెప్ పద్ధతిలో కంపోస్ట్ తయారీ. కంపోస్ట్ చేసే పలు పద్ధతిలో నాడెప్ పద్ధతి సులువైన, సమర్థవంతమైనటువంటి పద్ధతిగా చెప్పుకోవచ్చు. దీర్ఘచతురస్రాకారంలో 12x5x3 లేదంటే 10x6x3 అడుగుల కొలతలతో ఇటుకలు, సిమెంటు ఉపయోగించి నిర్మించాలి. గోడలో 1 అడుగు ఎత్తు వరకు కట్టిన తర్వాత పై వరుసలో ఇటుకకు ఇటుకకు మధ్య 6 అంగుళాలు ఖాళీని ఉంచాలి. ఇది గాలి చొరబట్టానికి, సూక్ష్మజీవులకు కావలసినటువంటి ఆక్సిజన్ను అందించడానికి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్లడానికి వీలవుతుంది. పెట్టి నిర్మాణానికి సుమారు 1200 ఇటుకలు, 3 బస్తాల సిమెంటు, 1 బండి ఇసుక అవసరమవుతుంది. తొట్టి నిర్మాణానికి

0: మనకి నీరు నిల్వని ఎత్తైన ప్రదేశం ఎంపిక చేసుకోవాలి. నీడ ఉండాలి. ఎండకు పైకప్పు ఏర్పాటు చేసుకోవాలి. నిర్మించిన తొట్టిలో 12 నుంచి 15 పొరలు వేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి పొరలో 3 ఉప పొరలు ఉంటాయి. మొదటి ఉప పొరగా 5 నుంచి 6 అంగుళాల ఎత్తు వరకు వచ్చే పంటలు, మొదళ్ళు, ఎండుగడ్డి, పచ్చిగడ్డి మొదలైనవి వాటిలో నింపుకోవాలి. ఈ పొర గాలి బాగా చొరబట్టడానికి ఉపయోగపడుతుంది. దీని నుంచి 5 నుంచి 6 అంగుళాల మందంతో వ్యవసాయ వ్యర్థం నింపుకోవాలి. రెండవ ఉప పొరగా 4 కిలోల పేడ 100 మీటర్ల నీటిలో కలిపి వ్యర్థాలు బాగా తడిసేటట్లుగా చల్లుకోవాలి. ఇది సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. మూడవ ఉప పొరగా సుమారు 60 కిలోల మెత్తటి మట్టి పలచగా పడాలి. ఇది లోపలి పొరల్లోని వ్యర్థాల్లో తేమను నిలుపుదల చేయడానికి ఉపయోగపడుతుంది. మొత్తం 3 ఉప పొరల్లో కలిపి సుమారు 100 కిలోల వ్యవసాయ వ్యర్థాలు, 4 కిలోల పేడ, 100 లీటర్ల నీరు, 1/2 కిలో మట్టి వేయటం జరుగుతుంది. ట్యాంకుపై సుమారు 1.5 అడుగుల వరకు ఈ విధమైనటువంటి పొరలతో తొట్టి నింపుకోవాలి. పూర్తిగా పేర్చిన తర్వాత 3 అంగుళాల మందం ఉండేటట్లు మట్టి వేయాలి. పేడ మట్టి మిశ్రమానికి అవసరమైనంత నీరు కలిపి కుప్పపై చల్లి అలికి గట్టిగా మూసివేయాలి. 15 నుండి 20 రోజుల వ్యవధిలో తొట్టిలో వేసిన వ్యర్థాలు సుమారు 2 అడుగుల మేరకు కిందకు కుంగుతాయి. ఈ దశలో దాన్ని కదిలించకుండా మరో 2-3 వరుసల చెత్తను పేర్చి తగినంత పేడ నీటిని చిలకరించి మరలా పేడ నీటిలో అలికి గట్టిగా మూసివేయాలి. వాతావరణ పరిస్థితులను బట్టి అవసరమైన విధంగా 7 నుంచి 14 రోజుల వ్యవధిలో తొట్టె పైభాగంలో నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా 4 నెలల వ్యవధిలో నాణ్యమైనటువంటి కంపోస్ట్ తయారవుతుంది. ఎంతో విలువైన చెరకు చెత్తను ఇప్పుడు చెప్పినటువంటి విధానాల ద్వారా కంపోస్ట్ చేసుకుని నేలకు అందించినట్లయితే నేలలో ఉండే ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. తద్వారా మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా నేల భౌతిక గుణాలు వృద్ధి చెంది నేల గుల్లబారి నీటిని, పోషకాలను నిలుపుకునే శక్తి పెరుగుతుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి కడప కేంద్రం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: రేపు ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి చేసే క్షమించాలి గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం మనసులో మాట తెలుగు అనువాదం రిలే ముగిసే వరకు ప్రసారమవుతుంది.
5: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
6: మనిషి సుఖంగా జీవించడానికి తన శరీర వ్యాయామంతో పాటు అతని చుట్టూ ఉండే వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది. పర్యావరణం సమతుల్యంగా ఉండటం చేత మనిషి మనుగడ భూమిపై సుఖంగా సాగుతుంది. లేదంటే తన శరీర సమస్యలపైనే పోరాడాల్సి వస్తుంది. కాబట్టి మనిషి తన మరియు తన తరువాతి తరాలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడానికి ప్రస్తుత వాతావరణాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి, కాపాడుకోవాలి. మనము తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పిదాల వల్లే పర్యావరణం కాలుష్యమవుతోంది. అందుకే ప్రతి ఒక్కరికి కనీస అవగాహన కలిగేలా పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక ప్రత్యేక కార్యక్రమం ప్రతి మంగళవారం 7:15 మీ కాంతిరేఖల్లో. తప్పక వినండి పర్యావరణం ఒక అవగాహన.

రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు. శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తారు శ్రీ ఎస్ఎం భాష, శ్రీమతి ఉమామహేశ్వరి. అనంతరం విజ్ఞాన సమాచారం అందిస్తారు శ్రీ కె.

యాంథోనీ అమల్నాథ్. 7:53 ఈ మాసపు పాట. కొత్త చిగురు తొడిగిందట ఆమని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్. గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి చల్లా ప్రభావతి గారి వయలిన్ వాయిద్యం ప్రసారమవుతుంది. 9:35 చిత్రమంజరి. 10:00 వార్తావాహిని. 10:15 వాట్సప్ మనోరంజని. 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం మనసులో మాట తెలుగు అనువాదం రిలే ముగిసే వరకు ప్రసారమవుతుంది. 1:30 మహిళ భారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పల్లకి వింటారు. 2:30 బాల విహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడప రామరాజుపల్లి నాగార్జున మోడల్ స్కూల్ బాలబాలికలు అందించే కదంబ కార్యక్రమం. 3:00 నాటిక. 5:00 చిత్రసీమతో రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల పద్యనటులు శ్రీ బీసీ కృష్ణ గారితో పరిచయం వింటారు. 7:15 పంట సీమల కార్యక్రమంలో పాల పొదుగు వాపువ్యాధి నివారణ చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ బాబు రామచంద్ర గారితో పరిచయం. అనంతరం రైతులకు సూచనలు వింటారు. 7:45 చిత్రసీమ. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తఫణి కుమార్. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్నాయి. వార్తల వివరంగా. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. కేరళంలోని కుందరలో నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దిశగా చర్యలు తీసుకోవడం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని అమిత్ షా తెలిపారు.
1: ఆజాదీ సే అబ్ తక్ దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే మగర్ వో పూరా నహీ హోతా థా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే బహుత్ బడా కదమ్ ఉఠాయా.
0: ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూతుస్థాయి అధికారులు బీఎల్ఓలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం ఈరోజు స్పష్టం చేసింది. ఆ తర్వాత బీఎల్ఓలు ఆ పత్రాలను ఈసీఏ నెట్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారని పేర్కొంది. న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నోటీసు అందుకున్న వ్యక్తులను ఎన్నికల నమోదు అధికారి విచారణకు పిలవబోరని కమిషన్ స్పష్టం చేసింది. విచారణలు కేవలం అసాధారణ పరిస్థితుల్లో ప్రాధాన్యంగా ఆన్లైన్ విధానంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపింది. ఒకవేళ విచారణ అవసరమైతే ఓటర్ తరఫున హాజరయ్యేందుకు తమ కుటుంబంలోని ఏ వయోజన సభ్యుడు నైనా నియమించవచ్చని కూడా కమిషన్ పేర్కొంది.

పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. ఇది నెలవారీ ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. ఇది ఏఆర్ న్యూస్, దూరదర్శన్ న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం తర్వాత వెంటనే ఆకాశవాణి కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ను విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా కర్నూలును విమానయాన డ్రోన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్టీఓ ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కర్నూలు విమానాశ్రయంలో ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కేవలం విమానాశ్రయాలపైనే కాకుండా పైలట్ శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణతో కూడిన సంపూర్ణ విమానయాన వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ఆ దేశాల వాణిని కల్పించేందుకు వినిపించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 81 సెషన్లో గ్రూప్ ఆఫ్ 77 G77 విదేశాంగ మంత్రుల 50వ వార్షిక సమావేశంలో భారత్ తరపున ప్రకటన చేస్తూ, దక్షిణార్ధ దేశాలు కేవలం నియమాలను పాటించే స్థాయి నుండి వాటిని రూపొందించే స్థాయికి మారేందుకు సమష్టి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగా మాత్రమే కాకుండా బాలల రక్షణకు సంబంధించిన విషయంగా కూడా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. బాల్యాన్ని పునరుద్ధరించడం, మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, సంరక్షణ, రక్షణ, అవసరమైన పిల్లలను తిరిగి సమాజంలోకి చేర్చడం అనే అంశంపై ఈరోజు పాట్నాలో జరిగిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల ప్రభావితమైన పిల్లలకు భద్రత, చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసం, అలాగే విద్యను, కుటుంబ జీవితాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఐచి నగోయా ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు రెండు నేడు స్వర్ణ పథకాలను గెలుచుకున్నాయి. ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఇరాన్ను 40-34 తేడాతో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ ఫోర్లో భారత మహిళల జట్టు కూడా ఇరాన్పై 37-34 తేడాతో విజయం సాధించింది. ఆసియా క్రీడల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో 5 పథకాలను భారత్ సాధించింది. 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో ప్రస్తుతం పథకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉండగా మొత్తం పథకాల సంఖ్య 28కి చేరింది. వినియోగదారుల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రేపు ఆదివారం తెరిచి ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 26-27 తేదీల వారాంతపు సెలవులతో పాటు ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సంబంధ దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నాడు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధాన శాఖలు, కరెంటు చేతులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. ఇదిలా ఉండగా 3 రోజుల బ్యాంకు సమ్మె సందర్భంగా ఉచిత నెలవారీ పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను మాఫీ చేయాలని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. వాతావరణం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణ జనజీవనం తీవ్రంగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని 63 జిల్లాలు అతి భారీ వర్షాలు బారిన పడగా ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా సగటు కంటే 19 రెట్లు అధిక వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలోని పలు

ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 85వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తమిళ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, అస్సామీ భాషల్లో 5 కొత్త ప్రజాదరణ పొందిన సైన్స్ పత్రికలను ప్రారంభించారు. ఈ పత్రికలను సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రచురించింది. ఈ పత్రిక విడుదల సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్సిపిఆర్ ప్రజాదరణ పొందిన సైన్స్ ప్రచురణల పరంపరలో ఒక ముఖ్యమైన విస్తరణని మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా చిత్రీకరిస్తూ ఒక పటాన్ని పంచుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం ఇరాన్ను అణ్వాయుధాన్ని సంపాదించుకోవడానికి అనుమతించబోమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అంతకుముందు అన్ని అంశాల్లోనూ ఘర్షణలు ఆగిపోవటానికి 7 రోజుల ప్రక్రియను ఇరాన్ ప్రతిపాదించింది. దీని ప్రకారం అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, చమురు సంబంధిత ఆంక్షలను మాఫీ చేయాలి. దానికి ప్రతిగా ఇరాన్ హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రతిపాదించగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్లూ ఎకానమీలో కేరళం రాష్ట్రానికి అపారమైన సామర్థ్యం ఉందని, సహకార రంగం దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సర్వన్ ఎస్ఐఆర్లో భాగంగా నోటీసులు జారీ చేసిన వ్యక్తుల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు బీఓల్వోలు వెళ్లి అవసరమైన పత్రాలను సేకరిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకుంటారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల మహిళల కబడ్డీ జట్లు ఈరోజు 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి షాలురాజు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ, డాక్టర్ జి శాలురాజు గారి ప్రసంగం.
3: ఈరోజు మామిడిలో సస్యరక్షణ అనే అంశం గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో పండించేటువంటి పంటల్లో మామిడి అనేది చాలా పెద్ద పండగా కూడా చెప్పవచ్చు. ఈ యొక్క మామిడిలో చూస్తే రైతులు ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి సవాళ్లు, ముఖ్యంగా యొక్క చీడపిడులు, ఇంకా మరి పూత రాలటం, పిందరాలడు అని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి వాటి గురించి మనం తెలుసుకుందాం. మరి రాబోయే సీజన్కి ముఖ్యంగా పూత త్వరగా రావాలన్నా మరి పూమొగ్గ దశలోనే మరి కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు అనేవి చేపట్టాలి కంపల్సరీగా. ముఖ్యంగా పూమొగ్గ దశలో

రైతులందరూ కూడా కంపల్సరిగా ఈ యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమం అంటారు, లేకపోతే ఫార్ములా 4 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలండి. అలా కాకుండా మనకు పూతంతా ఒకటేసారి రావాలన్నా ఇంకా కావాలి అనుకుంటే మనకు మల్టీకే పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, వాటితో పాటుగా అర్కా మ్యాంగో స్పెషల్ 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకు పూతంతా ఒకటేసారిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఈ మధ్య కాలంలో మేము గమనించినది ఏంటంటే చాలా తోటల్లో మనకు యొక్క మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ అంటే పోషక లోపాలు కూడా ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా కంపల్సరిగా యొక్క జింకు బొరాను అనేది కూడా మన ఐరన్ కూడా కంపల్సరిగా పిచికారి చేసుకున్నట్లయితే యొక్క పోషకాలను కూడా మనం సవరించుకున్న వారం అవుతామండి. దాని తర్వాత ఇక పురుగులు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ గా ఈ యొక్క శాఖి దశలో అంటే ఈ యొక్క ఆగస్టు యొక్క సెప్టెంబర్ మాసాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే యొక్క తేనె మంచు పురుగులు అంటారని హాపర్స్ ఎక్కువగా గమనించడం జరిగింది. అంటే ఇవి ఎక్కువగా యొక్క లేత ఆకులు కొమ్మల్ని పూత కాడలను ఆశించి రసాయనం పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి. దీనివల్ల లేత ఆకుల చివర్లు మరి మనకు ముడుచుకొని పోవటము కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా మామిడిలో ఈ యొక్క తేనె మంచు పురుగును ఒక ప్రధానమైన శత్రువు పురుగుగా మనం పరిగణిస్తాం. మామిడిలో ఒకసారిగా పూతంతా రాలిపోవటానికి పూత మాటిపోవటానికి ప్రధాన కారణం యొక్క మ్యాంగో హాపర్స్ తేనె మంచు పురుగు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇవి ఎటువంటి తోటల్లో ఉంటాయంటే ఎక్కడైతే మనకు నీడ ఎక్కువగా ఉండి తేమ ఎక్కువగా ఉండి ఉన్న తోటల్లో కంపల్సరిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. మరి వీటిని మనము ఏ విధంగా నివారించుకోవాలి అంటే ఒక్క యొక్క రసాయనిక పురుగు మందు వినియోగం వల్ల ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ను మనము నియంత్రించుకోలేము. కంపల్సరిగా రైతులందరూ ఈ యొక్క సస్యరక్షణ పద్ధతుల్ని చేపట్టాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క హన్ సీజన్ లో కూడా కంపల్సరిగా రైతులు కొన్ని చిన్న చిన్నటువంటి యొక్క యాజమాన్య పద్ధతులు అంటే కోత అనంతరం కంపల్సరిగా యొక్క జూన్ జూలై మాసాలలో మనకు ఎప్పుడైతే కోతలు అయిపోతాయో అప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఎక్కడైతే యొక్క క్రిస్ క్రాస్ బ్రాంచెస్ కానీ అంటే అడ్డుదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మల్ని కానీ లేకపోతే ఎండిపోయిన కొమ్మల్ని కానీ పురుగు సోకినటువంటి కొమ్మల్ని తెగులు వచ్చినటువంటి కొమ్మల్ని కంపల్సరిగా మనం ప్రూనింగ్ చేసుకుని చెట్టును పలచల చేసుకున్నట్లయితే తద్వారా గాలి వెలుతురు అనేది మనకు చెట్టుకు వస్తుందండి. దానివల్ల ఈ యొక్క హాపర్స్ అనేది కూడా చాలా వరకు దాని యొక్క ఉధృతి ఉనికి తగ్గుతుంది. మాక్సిమం రైతులు మనం యొక్క ప్రూనింగ్ అనేది చేయకపోవడం వల్ల మనకు తోట అంతా కూడా కప్పేసి ఉండటం వల్ల నీడ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ యొక్క తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకు కంపల్సరిగా మనకి తోటల్లో వాటర్ ఎక్కువగా మనం పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు డ్రిప్ పద్ధతిలో బిందు పద్ధతిలో తోటకు నీరు అందించినప్పుడు కూడా ఈ యొక్క హాపర్స్ ఉధృతి తగ్గించుకోవచ్చు. దాంతో పాటుగా అన్ సీజన్ లో అంటే ఇప్పుడు మనం కంపల్సరీ యొక్క సెప్టెంబర్ మాసాల్లో ఏదైనా ఒక స్ప్రే అంటే పురుగు మందు కానీ లేకపోతే మనకు వేప గింజల కషాయం కానీ వేప నూనె కానీ 1 ml లేకపోతే వేప గింజ కషాయం 5% 5 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని మనము యొక్క చెట్టు మొదలు కాండము కొమ్మల మీద పిచికారీ చేసుకున్నట్లయితే యొక్క హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఎందుకంటే ఈ హాపర్స్ అన్ని కూడా మనకు కాండం మీద అవి ఉండటం మనం గమనిస్తూ ఉంటాం ఇప్పుడు చూసినట్లయితే. కాబట్టి వాటిని మనం డిస్టర్బ్ చేసుకోవాలంటే ఏదైనా ఒక స్ప్రే మనం చేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటారండి పసుపు రంగు జిగురటలు కంపల్సరిగా మనం ఎకరానికి 40 నుంచి 50 చొప్పున పెట్టుకుంటే ఈ యొక్క తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక మనం తర్వాత ఇంకా కొన్ని రకాల జీవ నియంత్రణ పద్ధతులు అంటే ఎంటమో ప్యాథోజెనిక్ ఫంగై జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసిన శిలీంద్ర నాశులు మెటారైజం అనే సోప్లియే లేకపోతే బెవేరియా బెసియానా 1x10^8 స్పోర్స్ గాఢత కలిగినటువంటి యొక్క శిలీంద్ర నాశులను 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకుని మనం పిచికారి చేసుకోవాలి. ఇక చివరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగు మందులైనటువంటి ముఖ్యంగా మొదటి పిచికారిలో మనకు యొక్క బూప్రోఫెజిన్ అన్న మందును 1.5 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంకా మనకు హాపర్స్ అనేది తగ్గలేదు అనుకుంటే రెండవ దఫాగా కంపల్సరిగా యొక్క బూప్రోఫెజిన్ అసిఫేట్ కాంబినేషన్ లో ఉన్నటువంటి మందును 1 gram 1 liter చొప్పున పిచికారీ చేసుకోవటం, లేకపోతే ఇమిడా క్లోప్రిడ్ అన్న మందును 0.3 ml లేకపోతే థయామిథాక్సమ్ అన్న మందును 0.3 grams 1 liter చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. కంపల్సరిగా ఒక పిచికారికి 15 నుంచి 20 రోజులు గ్యాప్ ఉండేలాగా రైతులు శ్రద్ద వహించాలి. ఇంకా తగ్గలేదు అనుకుంటే మనకు మూడవ దఫాగా మాత్రమే కొత్త రకం మందునైనటువంటి పైమెట్రోజైమ్ అన్న మందును 0.6 grams లేకపోతే డైనోటెఫ్యురాన్ అన్న మందును 0.2 grams 1 liter చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క మనం పిచికారీ కూడా చేసేటప్పుడు కంపల్సరిగా మామిడిలో బాగా
పూత ఎక్కువగా ఉన్నప్పుడు మనం పిచికారీ చేసుకోకూడదు. పూమొగ్గ దశలోనే పూలు పూర్తిగా విచ్చుకోక ముందు పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే ఆ దశలో మనం

పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఫలదీకరణానికి ఉపయోగపడే పాలినేటర్స్ కూడా మనకు నశించడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా రైతులందరూ కూడా ఈ జాగ్రత్త వహించాలి. ఇంకా మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ యొక్క పిచికారి ఒక ఆకుల మీదనే కాకుండా చెట్టు మొదలు, కాండము, మనము కొమ్మలు పైన కూడా తరిచేలాగా పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మ్యాంగో హాపర్స్ ను మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనకు మామిడిలో అతి ముఖ్యమైన పురుగు చూసుకున్నట్లయితే తామర పురుగులు. ఈ మధ్య కాలంలో మనకు నల్ల తామర పురుగులు, కోడిపేనని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. మరి వీటి యొక్క ఉధృతి కూడా బాగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆకుల అడుగు బాగాన అధిక సంఖ్యలో చేరి రసాన్ని పిలిచి మనకు నష్టం కలగజేస్తూ ఉంటాయి. అదేవిధంగా పిందెల మీద కూడా ఆ యొక్క చర్మాన్ని గోకి రసం పిలచడం వల్ల ఈ యొక్క ఒక్క రంగులో చర్మం బీటలు వారి రాతి మంగ అనేది కూడా మనం ఏర్పడడం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీటికి కూడా ఏంటంటే రైతులు విపరీతంగా పురుగు మందులు, అదేవిధంగా మార్కెట్ లో లభ్యమవుతున్నటువంటి బయోమందులు, కొన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్ మిక్చర్స్ కూడా మనం విపరీతంగా వాడడము, ఇంకోటి సింథటిక్ పైరెథ్రాయిడ్స్ వాడడం వల్ల కూడా యొక్క నల్ల తామర ఉధృతి బాగా పెరగడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులందరూ యొక్క పురుగు మందుల ద్వారానే యొక్క నల్ల తామర పురుగును నివారించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి కంపల్సరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అంటే ముఖ్యంగా ఈ యొక్క నల్ల తామర పురుగు సమగ్ర సస్యరక్షణ చర్యలు మనం చూసుకున్నట్లయితే తోటను ఎప్పుడు కూడా మనము కలుపు లేకుండా శుభ్రంగా పెట్టుకోవటం, ముఖ్యంగా కొన్ని రకాల కలుపు మొక్కలు వీటికి ఆవాసాలుగా నివాసాలుగా ఉంటాయి. కాబట్టి కలుపు మొక్కలు అనేది సమూలంగా నివారించుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇదివరకు చెప్పినట్లు బ్లూ కలర్ స్టిక్కీ ట్రాప్స్ అంటే నీలి రంగు జిగురట్టలు ఎకరానికి 40 నుంచి 50 చొప్పున మనం పెట్టుకోవాలి కంపల్సరిగా. ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే పూత దశ నుంచే కొంచెం వేప సంబంధిత మందులు పిచికారు చేసుకోవటం, లేకపోతే జీవ నియంత్రణ పద్ధతిలో డెవలప్ చేసినటువంటి శిలీంద్ర నాశులు అయినటువంటి ఈ యొక్క బెవేరియా బెసియాన కానీ, లేకపోతే లెకానిసిలియం లెకాని కానీ, లేకపోతే మెటారైజియం అనైసోప్లియ మందుల్ని మనం 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకుని పిచికారి చేసుకోవాలి. ఇంకా మనకు బెసిల్లస్ ఆల్బస్ అని సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కాంబినేషన్ లో మనకు ఐసీఆర్ ఎన్బిఐఆర్ వారు ఒక మైక్రోబియల్ కన్సార్షియం కూడా మరి డెవలప్ చేశారు. సో వాటిని కూడా 1 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. కొన్ని రకాల మిత్ర పురుగులు కూడా పరిశోధన దశలో ఉన్నవి. సో వాటిని కూడా మనం సంరక్షించుకుంటూ వీలైతే వాటిని కూడా మనం రిలీజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క కోడిపేను మనం నివారించుకోవచ్చు. బ్లాక్టోతీగస్ పెల్లెసెన్స్ అన్నది మనకు లభ్యం అవుతూ ఉన్నాయి, అవి ఇంకా పరిశోధన ఉన్నాయి. సో అవి కూడా మనకు వచ్చిన తర్వాత మనం రిలీజ్ చేసుకుంటే మామిడిలో నల్ల తామర పురుగు సమగ్రవంతంగా జీవ నియంత్రణ పద్ధతులనే మనం కంట్రోల్ చేసుకోవాలి. రసాయనిక పద్ధతిలో వీటిని కంట్రోల్ చేసుకోవటం కష్టం, ఎందుకంటే ఇది కొత్త రకం పురుగు. మనకు వేరే పంట మిరప పంట నుంచి ఇక్కడికి వచ్చేసి మనకు నష్టం కలగజేస్తూ ఉన్నది. కాబట్టి రైతులందరూ ఈ యొక్క సూచనను తప్పకుండా పాటించాలి. ఇకపోతే అన్ని చేసిన తర్వాత మనం పిచికారి చేసుకోవాలనుకుంటే సిఫారసు చేసిన మందుల్లో ముఖ్యంగా కొంచెం సేఫ్ కెమికల్స్ స్పైనోసాడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే స్పైరోటెట్రామెట్, లేకపోతే స్పైనోటరామ్, లేకపోతే ఫ్లూక్సా మెటామైడ్ అన్న మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవటం, లేకపోతే టోల్ఫెన్ పైరాయిడ్ అన్న మందును 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని కంపల్సరిగా ఒక పిచికారికి ఇంకో పిచికారికి 15 నుంచి 20 రోజుల గ్యాప్ లో యొక్క పురుగు మందుల్ని మార్చి పిచికారి చేసుకున్నట్లయితే నల్ల తామర పురుగును మనం నివారించుకోవచ్చు. క్రిప్టోతిస్ డార్సాలిస్ అన్న తామర పురుగు మనకు ఎక్కువగా ఉన్నది, కానీ ఈ మధ్య కాలంలో మామిడిలో మనకు మిరప నుంచి వచ్చినటువంటి థ్రిప్స్ పారిస్ పైనస్ అన్నది ఎక్కువగా ఉండటం వల్ల మనకు యొక్క మామిడిని యొక్క ముఖ్యంగా పూతను రసం పీల్చి నష్టం కలగజేస్తూ ఉన్నది. కాబట్టి రైతులు కంపల్సరిగా యొక్క స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవటం, యొక్క జీవ శిలీంద్ర నాశనలు ఉపయోగించుకోవటము, వేప సంబంధిత మందులు వాడుకోవటము, లేకపోతే ప్రిడేటర్స్ ను మన తోటలో విడుదల చేసుకున్నట్లయితే మనం సమూలంగా నివారించుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే యొక్క పూత దశలో యొక్క పూతను తినే గొంగలి పురుగులు కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. సో ఇవి కూడా గత 2-3 సంవత్సరాల్లో బాగా ఎక్కువగా విపరీతంగా ఉండి పూతనంతా తినేసి కాడలుగా చేసి మూడుగా మార్చడం జరిగింది. అప్పుడప్పుడు కాయల మీద కూడా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గొంగలి పురుగులు కాయ మీద గోకి తినడం వల్ల కాయ కూడా నాణ్యత తగ్గిపోయి మార్కెట్ లో మనకు అధిక ధర అనేది రాదు. కాబట్టి వీటి నివారణకి ఏమిటంటే మనకు కంపల్సరిగా ఎక్కడైతే ఈ యొక్క గొంగలి పురుగుల గుడ్లు కానీ ఆ యొక్క లార్వాలు కనపడినట్లయితే వాటిని
దాన్ని మనం సేకరించి నాశనం చేయాలి. తర్వాత లైట్ ట్రాప్స్, దీపపు ఎరువులు అంటారు, 160 వాట్ బల్బ్స్ సామర్థ్యం కలిగిన వాటిని హెక్టార్ కు ఒక చొప్పున పెట్టుకున్నట్లయితే రెక్కల పురుగులు వాటికి ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇకపోతే ఇక మనకు సిఫారసు మేరకు ఇక ఎమామెక్టిన్ బెంజోయేట్ అన్న మందును 0.4 గ్రాములు, లేకపోతే స్పైనోసాడ్ అన్న మందును 0.35 మిల్లీలీటర్ ఒక లీటర్ చొప్పున కొనుక్కొని పిచికారి చేసుకోవాలి. లేకపోతే ఇక స్పైనోసాడ్ తో పాటుగా

అజాడిరక్టిన్ 10,000 పీపీఎం అన్న మందును 2 మిల్లీలీటర్లు మరియు స్పైనోసాడ్ మందు 0.35 మిల్లీలీటర్లు కలుపుకొని పిచకారి చేసుకున్నట్లయితే పూతను తినే గొంగరపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు కాయదశలో కూడా ముఖ్యంగా ఈ యొక్క కాయతొలచు పురుగు అంటారు, ఫ్రూట్ బోరర్, ఎక్కువగా రావటానికి అవకాశం ఉంది. అది ఎక్కువగా మన నష్టం కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి కాయలు చిన్న సైజులో ఉన్నప్పుడే మనకు కాయ ముక్కు లేదా ఎంట్రన్స్ భాగంలో చిన్న రంధ్రం చేసుకుని ఈ కాయతొలచు పురుగు లోపలికి వెళ్లి కాయను అంతా కూడా మనకు తినేస్తూ ఉంటుంది. కాయతొలచు పురుగు సోకినటువంటి కాయలు చెట్టుకు బయలుదేరడం ప్రధాన లక్ష్యంగా మనం గమనించుకోవచ్చు. సో వీటిని కూడా మనము సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చేపట్టాలి. సో వీటి కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైతే యొక్క ఫ్రూట్ బోరర్ ఆశించినటువంటి కాయలు మనం తోటలో అలానే పడివేయకుండా వాటిని అన్నిటినీ సేకరించి తగలబెట్టడం మొదట చేయవలసిన పని. అదేవిధంగా కోత అనంతరం కంపల్సరిగా ఈ యొక్క కాండం పగుళ్ళలో కానీ లేకపోతే కొమ్మలు కానీ ఎండిపోయిన కొమ్మల్లో ఈ యొక్క ఫ్రూట్ బోరర్ యొక్క కోశస్థ దశలు అంటే ప్యూపల్ స్టేజెస్ ఉంటాయి కాబట్టి వాటిని కలెక్ట్ చేసి మనం నాశనం చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఈ యొక్క రెక్కల పురుగులు వచ్చేసి మనకు ఈ నెక్స్ట్ సీజన్లో ఈ యొక్క మామిడి కాయలను ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది. వీటికి కూడా మనం వీలైతే లైట్ రాస్ పెట్టుకోవటం. ఇంకోటి ఈ మధ్య కాలంలో మనకు ఫ్రూట్ కవర్స్ అనేవి కూడా మనకు లభ్యమవుతున్నాయి మార్కెట్ లో. ఉద్యాన శాఖ వారు కూడా మనకు సబ్సిడీ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఫ్రూట్ కవర్స్ కూడా కాయ మనకు 80 నుంచి 100 గ్రాములు లేకపోతే నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడే ఫ్రూట్ కవర్స్ వాడినట్లయితే ఈ యొక్క ఫ్రూట్ బోరర్ నుంచి సమూలంగా మనము కాయలను మనం కాపాడుకోవచ్చు, నాణ్యమైన కాయలను మనము పండించవచ్చు. ఇకపోతే మనము పిచికారీ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా ఫ్రూట్ బోరర్ ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో మనం పూత దశ నుంచే వేప సంబంధిత మందుల్ని మార్చి మనకు 15 డేస్ 20 డేస్ లో స్ప్రే చేసినప్పుడు 2 మాసాల వరకు కంపల్సరిగా వీటిని కూడా నివారించుకోవచ్చు. లేకపోతే మనకు శనగ గింజ సైజ్ లో అంటే పీ స్టేజ్ లో మనకు యొక్క కాయలు ఉన్నప్పుడు యొక్క బీటీ అనే మందును 1 గ్రాము 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మరి మామిడికాయలు లెమన్ సైజ్ లో నిమ్మకాయ సైజ్ లో ఉన్నప్పుడు ఈ యొక్క కాయతొలచు పురుగు ఉధృతి మనం గమనించినట్లయితే దీనికి మనకు వేప నూనె యొక్క 3000 పీపీఎం ఏమో 2 మిల్లీలీటర్లు, వీటితో పాటుగా క్లోరోపైరిఫాస్ అనే మందును 50 EC 2 మిల్లీలీటర్లు 1 లీటర్ చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయతొలచు పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి యొక్క ఇంపార్టెంట్ పురుగు మనకు ఫ్రూట్ ఫ్లై పండు ఈగ అంటారు. ఈ పండు ఈగ కూడా మనము ఎక్కడైతే తోటల్లో కాయల్ని లేటుగా హార్వెస్ట్ చేసినట్లయితే అంటే లేటుగా కోత కోసినట్లయితే ఆలస్యం చేసినట్లయితే ఈ యొక్క పండు ఈగ ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటుంది. ఈ యొక్క ఆడపురుగులు లేటుగా కోసినటువంటి కాయల్ని ఆశించి పక్వానికి వచ్చినటువంటి కాయల్ని ఆ చర్మాన్ని తొలిచి గుడ్డు అనేది లోపల పెడుతుంది. ఆ గుడ్డు నుంచి వచ్చినటువంటి లార్వాలు కాయ లోపల చేరి ఆ గుజ్జును తిరిగి మనం నాశనం కలగజేస్తూ ఉంటాయి. మనం మామిడిని చూసినట్లయితే కాయని చూసినట్లయితే ఎక్కడైతే ఒక రంధ్రం ఉండి అక్కడ ఒక నల్లటి మచ్చలు గానీ డాగ్ ఏర్పడి అక్కడ నుంచి జిగురు లేదా రసం కారుతూ ఉన్నట్లయితే అది పండు ఈగ సోకినటువంటి మన కాయగా గుర్తించవచ్చు. అంతేకాక ఆ పండు ఈగ ఆశించినటువంటి ప్రాంతం కొంచెం మెత్తగా ఉండటం, తర్వాత క్రమేపీ అది లోపల కుళ్లిపోయి చెడు వాసన రావటం, అటువంటి కాయలు త్వరగా రాలిపోవటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పండు ఈగను కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి కంపల్సరిగా ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా పండు ఈగ ఆశించినటువంటి కాయల్ని మనం తోటలో అదే అలానే పడివేయకుండా వాటిని అన్నిటిని కూడా కలెక్ట్ చేసి కొంచెం చెత్త వేసి తగలబెట్టడం అనేది ముందుగా చేయాల్సినటువంటి చర్య. ఫ్రూట్ కవర్స్ లభ్యమైతే ఫ్రూట్ కవర్స్ వాడుకుంటే కూడా మనకు ఈ పండుగ నుంచి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ లేకపోతే మామిడిలో ముఖ్యంగా మనం ఇక జామ గానీ బత్తాయి గానీ దోస అనే పంటలు మనం పండించకూడదు. ఎందుకంటే వాటిలో కూడా ఈ యొక్క పండుగ అనేది ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి పంటలు వేసుకోకుండా ఉండటం. ఇంకా మనం చూసినట్లయితే ఇక పండుగను మనకు మానిటర్ చేసుకోవటానికి కంపల్సరిగా మనకు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేవి కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇవి మనం మానిటరింగ్ చేసుకోవడానికి ఎకరానికి 4 నుంచి 6 చొప్పున పెట్టుకోవాలి. సో మనకు ఆ యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్ లో 5 కన్నా ఎక్కువ పడినాయంటే మనం వెంటనే యొక్క విషపు ఎరలు తయారు చేసుకుంటాం. ఈ విషపు ఎరలు కూడా మనకు ఏంటంటే బెల్లం 100 గ్రాములు వేసుకుని దానికి మనం కొంచెం డెల్టా మెత్రిన్ అన్న మందు కానీ లేకపోతే మెలాథియాన్ అన్న మందు 2 మిల్లీలీటర్లు వేసుకుని కొంచెం పులిసిన కళ్ళు మనం వేసుకుని ప్లేట్లు అక్కడక్కడ 250 ml చొప్పున అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క విషపు ఎరకు ఈ యొక్క రెక్కల పురుగులు ఆకర్షింపబడి చనిపోతూ ఉంటాయి. ఇంకా మనం చివరి అస్త్రంగా మాత్రమే పురుగు మందుల పిచికారీ అన్నది చేయాలి. అది కూడా కోతకు 3 నుంచి 4 వారాల ముందు మాత్రం మనం ఇది పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే మామిడి అన్నది మనం తింటాం కాబట్టి రసాయనిక పురుగు మందులు లేనటువంటి రెసిడ్యూస్ లేనటువంటి వాటి కోసం మనకు

0: స్పైనోసాడ్ అన్న మందును 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే డెల్టా మెథ్రిన్ అన్న మందును 2 మిల్లీలీటర్లు, ఏదో ఒక మందును మనము మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే మనము యొక్క పండుగనే సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైతులు ఇక్కడ ముఖ్యంగా గమనించాలంటే మనకు ఉధృతి ఎక్కువగా ఉంది, మనకు యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్లు ఎక్కువగా మనము అడల్స్ ఎక్కువగా గమనిస్తున్నాం, రెక్కల పురుగులు గమనిస్తున్నాం అన్నప్పుడు 4 నుంచి 6 చొప్పునే కాకుండా ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు. అంటే ఒక 10 కానీ 15 కానీ పెట్టుకుంటే ఎక్కువగా మనము ఇది సింపుల్ మెథడ్లో మన ఎకో ఫ్రెండ్లీ మెథడ్ ద్వారా మనం యొక్క ఫ్రూట్ ఫ్లై అడల్స్ ని మనం కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, చంపేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ఫ్రూట్ ఫ్లై ల్యూర్స్ ను కూడా మనకు మామిడి పరిశోధన కేంద్రం నూజివీడులో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో ఆసక్తి గల వారు మనం నూజివీడి పరిశోధన కేంద్రాన్ని మీరు సంప్రదించినా కూడా యొక్క ఫ్రూట్ ఫ్లై లూర్స్ ని మనము ఇవ్వటానికి అవకాశం ఉంది, అందరూ కూడా గమనించండి. ఇంకా చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మనకు కాయదశలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ ఎల్నినో కండిషన్స్ లో చూస్తే మనకు ఎక్కువగా మామిడిలో యొక్క స్కేల్ ఇన్సెక్ట్స్ అంటారు, పులుసు పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ ఎక్కడొస్తాయి అంటే నిర్లక్ష్యం చేసినటువంటి తోటలు, ముదురు తోటలు, పోషణ లేనటువంటి తోటలు లో ఎక్కువగా, అదేవిధంగా ఈ స్కేల్ ఇన్సెక్ట్స్ అంటే ముదురు ఆకులను ఎక్కువగా ఆశించి ఆ రసం పిలిచి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పాలిపోయినట్లు యెల్లో కలర్ గా రావడం జరుగుతుంది. తర్వాత ఆకంతా కూడా మనం పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతూ ఉంటుంది. సో సివియర్ కండిషన్స్ లో మనకేందంటే కాయల మీద కూడా ఆశించి ఈ యొక్క పులుసు పురుగు నాశనం చేస్తుంది. ఎక్కడైతే ఈ పులుసు పురుగులు ఆశించాయో అటువంటి ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించి తగలబెట్టేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలా చేయకుండా మనం చేసినట్లయితే కంపల్సరిగా తోటంతా కూడా ఈ యొక్క పులుసు పురుగు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ కొమ్మలు అయితే ఏ ఆకులు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ కత్తిరించి తగలబెట్టి నాశనం చేయండి. తదుపరి మనము ఈ యొక్క పురుగు మందులు మనం పిచికారీ బూప్రొఫెసిన్ అన్న మందును మనం 2 మిల్లీలీటర్లు, వీటితో పాటుగా ఆగ్రోస్ప్రే ఆయిల్ లేకపోతే మినరల్ ఆయిల్ లేకపోతే పెట్రోలియం ఆగ్రోస్ప్రే ఆయిల్ అంటారు, సో అది ఒక 10 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున ఒకరిని పిచికారి చేసుకోవాలి. లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అన్న మందును 0.5 మిల్లీలీటర్లు, వీటితో పాటుగా పెట్రోలియం ఆయిల్ లేకపోతే ఆగ్రోస్ప్రే ఆయిల్ అనేది మనకు దొరుకుతుంది, అది 10 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకుని ఈ పురుగు మందులు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పులుసు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కాయదశలో ఇంకొక పురుగు, ఒక రసం పిలిచే పురుగు జాతికి చెందిందే మనకు పిండి పురుగు. ఈ పిండి పురుగులు కూడా వ్యాక్సీ కోటింగ్ లాగా తెల్లటి ఒక బూజువంటి పదార్థంతో కప్పబడి లోపల గుంపులు గుంపులుగా పురుగులుండి కాయ నుంచి రసాన్ని పిలిచి నష్టం కలగజేస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు కొమ్మలకు కూడా పూత కాడలకు కూడా ఒక్కొక్కసారిగా ఈ యొక్క మీలీ బగ్స్ అంటారు, పిండి పురుగులు ఆశించి నష్టం కలగజేస్తుంటాయి. సో వీటిని కూడా మనకేంటంటే తక్కువ కాయలకు లేకపోతే కొమ్మలకు కాడలకు ఉంటే వాటిని ఎక్కడి వరకు కట్ చేసి తగలబెట్టేయడం పద్ధతి. సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా చెట్టు 1 మీటర్ ఎత్తు వరకు ఈ యొక్క యెల్లో కలర్ పాలిథిన్ షీట్స్ కానీ లేకపోతే టార్పాలిన్ పట్టలు కానీ లేకపోతే ఈ యొక్క స్టికీ ట్రాప్స్ అన్న కూడా మనకు ఉంటాయి, వాటిని అన్నింటిని కాండం చుట్టూ 1 మీటర్ ఎత్తు వరకు కూడా మనము చుట్టేసి దాని మీద జిగురు లేదా గ్రీజు పూసినట్లయితే పురుగులు చెట్టు పైకి రాకుండా మనము నివారించుకోవచ్చు. ఇంకా మనము వీటికి కూడా కొన్ని రకాలైనటువంటి మిత్ర పురుగులు క్రిప్టోలిమస్ మాంట్రోజేరి అనే బాధనికలు మనకు ల్యాబ్ లో మనకు పరిశోధన కేంద్రంలో ఉంటాయి. సో వాటిని మనం వదులుకున్నా కూడా ఇక పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా చివరి అస్త్రంగా మాత్రమే సిఫారసు చేసినటువంటి మందుల్లో మన యొక్క ప్రొఫినోఫాస్ కానీ లేకపోతే క్వినాల్ ఫాస్ మందు కానీ 2 మిల్లీలీటర్ చొప్పున, లేకపోతే అసిఫేట్ అన్న మందును 1.5 గ్రాములు 1 లీటర్ చొప్పున, వీటితో పాటుగా ఏదైనా డిటర్జెంట్ పౌడర్ కానీ లేకపోతే షాంపూ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే యొక్క పిండి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మామిడిని ఇంకా ఎక్కువగా నష్టపరిచే ఇప్పుడు తెగుళ్లు చూసుకున్నట్లయితే మనకు ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు అంటాం. సో వీటిని కూడా మనము ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు కూడా మనకు ఆకుల మీద కూడా పూత పూల మీద ఒకసారి పూత రెమ్మల మీద కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఆకులు అన్ని కూడా మనకు మాడిపోయి రాలిపోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. వీటికి ఎప్పుడైతే మనము యొక్క ఆంత్రక్నోజ్ మచ్చ తెగులు గమనించామో వీటికి మనం కంపల్సరిగా సిఫారసు చేసినటువంటి కార్బండజిమ్ అయితే 1 గ్రాము, లేకపోతే క్లోరోత్రెనిల్ అనే మందు ఫంగిసైడ్ 1 గ్రాము, లేకపోతే సాఫ్ అంటే మ్యాంగో జబ్బు ప్లస్ కార్బండజిమ్ అన్న మందును 2 గ్రాములు, లేకపోతే మ్యాంగో జబ్బు డైతేన్ M45 2.5 గ్రాములు మనకు, లేకపోతే ప్రొపీనెబ్ 2 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. మనకు పౌడరీ మెల్యూ అంటారు, బూడిద తెగులు. సో ఇది కూడా ఏంటంటే మనకు రాత్రిపూట చలి ఎక్కువగా ఉండి మనకు పగలు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకు ఎక్కువ కూడా మనకు పూతంతా కూడా మాడిపోయి రాలిపోతూ ఉంటుంది. వీటి నివారణ కూడా మనకు యొక్క నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు, లేకపోతే హెక్సాకోనోజోల్ కానీ, లేకపోతే ప్రోపికోనోజోల్ కానీ, లేకపోతే డైఫెన్ కోనోజోల్ అనే మందును 2 మిల్లీలీటర్ 1 లీటర్ చెప్పిన పిచికారీ చేసుకోవాలి. తెగుల్లో చూసుకున్నట్లయితే ఒక సూటీ మౌల్ అంటారు మసి తెగులు, ముఖ్యంగా ఈ హాపర్స్, ఇందాక చెప్పినట్టు స్కేల్ ఇన్సెక్ట్స్, వీటన్నిటి వల్ల కూడా ఇది ఒక తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల దాని మీద ఒక నల్లటి క్యాప్లోనే ఫంగస్ డెవలప్ అయ్యి మనకు ఈ యొక్క మసి తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి మనం ఏంటంటే ముందు ఆ రసం పిలిచే పురుగుల ఉధృతిని మనం అదుపులో పెట్టుకుంటే మనకు ఈ యొక్క మసి తెగులు అనేది రాదు. వీటికి ఇంకా మసి తెగులు ఏదైనా మనం నివారించుకోవాలి అనుకుంటే ఈ యొక్క స్టార్చ్ సొల్యూషన్ ని మనకు ఒక 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ మనము తీసుకుని కొంచెం గోరువెచ్చని నీటిలో మనము వేడి చేసుకుని బాగా వేసిన తర్వాత దాన్ని 100 లీటర్లకు తగినని వాటర్ పోసుకొని మనం బాగా ఎండ ఉన్న సమయంలో చెట్టు మీద పిచికారీ చేసుకోవాలి. తదుపరి 4-5 రోజుల తర్వాత మనం ఓన్లీ వాటర్ స్ప్రే చేసినా కూడా ఈ యొక్క మసి తెగులు సూటి మౌల్డ్ అనేది మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మామిడిలో నాణ్యమైన అధిక దిగుబడి మనం పొందవచ్చు. ధన్యవాదాలు.
1: ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో సస్యరక్షణ ఈ అంశం గురించి నూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలరాజు గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.
2: పంట పం

జానపద గీతం విన్నారు. చివరిగా అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు వింటారు. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. వైరస్ తెగుళ్లు పిలకల ద్వారా కొత్త తోటలకు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి పిలకల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాలి. పిలకలను ఆరోగ్యవంతమైన తోటల్లో నుండి మాత్రమే సేకరించాలి. వైరస్ తెగుళ్లు సోకిన పిలకలను ఎంపిక చేయకుండా ఉండాలంటే తెగుళ్లు సోకిన మొక్కల లక్షణాలను రైతులు గుర్తించడం చాలా అవసరం. తెగుళ్ల లక్షణాలు తల్లి మొక్క లేదా పిలకల్లో దేనిలో కనిపించినా సరే ఆ మొక్కల దుంప మొత్తం వైరస్ సోకినట్లుగా గమనించాలి. పిలకలు సేకరించే అరటి తోటల్లో వైరస్ తెగుళ్లు సోకిన మొక్కలు 5% కంటే ఎక్కువ ఉండకూడదు. ముందుగా పిలకలు ఎన్నిక చేసే తోటల్లోని తెగులు సోకిన అరటి మొక్కలను గుర్తించి వాటిని దుంపలతో సహా తీసివేసి తోట బయట తగలపెట్టాలి. తర్వాత డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ మందుల్లో ఏదో ఒక దానిని 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి తోటలోని మొక్కలు పిలకలతో సహా పూర్తిగా తడిసేలా పిచికారీ చేసి 2 రోజుల తర్వాత ఆరోగ్యవంతమైన 2 కోతలు పడిన పిలకలను తవ్వుకోవాలి. తవ్విన పిలకల పైచర్మం పలుచగా చెక్కివేసి పిలకలను మోనోక్రోటోఫాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటుకోవాలి. ప్రస్తుతం రైతులు అవలంబిస్తున్న కాంట్రాక్టు పద్దతిలో పిలకలు తవ్వించుకోవడం వలన అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. దీనివల్ల తెగుళ్లు సోకిన పిలకలను తోటల్లో నాటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రైతులు వైరస్ తెగుళ్లను గుర్తించడంలో అవగాహన ఏర్పరచుకుని స్వయంగా ప్రత్యేక శ్రద్దతో పిలకలను ఎన్నిక చేసుకోవాలి. అరటిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం

ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ముందుగా గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు గీతం. సంగీతం బప్పిలహరి.

0: మీరింతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి దార్శనిక్ భారత్. ఈనాటి ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు దార్శనిక్ భారత్ లో భాగంగా మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మార్చి 13, 2026 గౌహతి అస్సాం నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేయడం జరిగింది. మరి ఈ భాగంలో లబ్ధిదారులైనటువంటి వారు మన జిల్లాలో రైతులు మన దగ్గర ఉన్నారు. వారిలో శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, వీరు వచ్చేసి నందికొట్కూరు గ్రామానికి చెందిన వారు. వీరు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మరి లబ్ధిదారుడుగా ఉన్నారు కాబట్టి మరి ముందుగా వీరిని ఆహ్వానించి ఆ తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. నమస్కారం అండి శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు.
3: నమస్కారం సార్. మరి ముఖ్యంగా రేడియో శ్రోతలకు, మరి ప్రధానంగా రైతు సోదరులందరికీ కూడా నమస్కారం సార్.
2: ఇకండి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అంటే ఏంటో మా శ్రోతలు కాస్త తెలియజేస్తారండి.
3: ఖచ్చితంగా సార్. మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది రైతుల కోసం ప్రవేశపెట్టినది. రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రారంభించిన పథకం సార్ ఇది. ప్రతి సంవత్సరం కూడా రైతులకు 6,000 రూపాయలు 3 విడతలుగా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. రైతే లబ్ధిదారుడు సార్. డీబీటీ పథకం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం కింద నేరుగా రైతులకు అకౌంట్లో జమ అవుతుంది సార్.
2: ఇక ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మా శ్రోతలకు, మా రైతు మిత్రులకు తెలియజేస్తారండి.
3: ఈ పథకము పంటలు ఏదైతే రైతులు సాగు చేస్తారో, రైతులు పంటల సాగు సమయంలో రైతులకు కొంత ఆర్థిక సహాయం అందించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వము మాన్యశ్రీ గౌరవనీయులు శ్రీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల ఆర్థిక భరోసా కోసం ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది సార్.
2: మీరు ఇందాకనే అన్నారండి డీబీటీ అని.
3: అవును సార్.
2: అంటే డైరెక్ట్
3: బెనిఫిట్
2: బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అని చెప్పారండి.
3: నేరుగా లబ్ధిదారు అకౌంట్ లోనే జమ అవుతుంది.
2: మరి ఈ డబ్బు రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత ఎంత డబ్బు వస్తుందో తెలియజేస్తారు.
3: ఇది వరకే మనకు అనుకున్న విధంగా ప్రతి సంవత్సరం రైతుకు 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వము రైతులకు విడుదల చేస్తుంది. రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని వాళ్లు పెట్టే పంటల సాగుకు పెట్టే ఖర్చులో కొంతలో కొంతైనా కూడా వాళ్లకు విత్తనాలు కొనడానికి గాని, ఎరువులు కొనడానికి గాని, పంటల సాగు ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అలాగే క్రిమి సంహారక మందులు గాని, వాళ్ళకు అవసరమైన పంట సాగులో ఈ ఆర్థిక సహాయం అనేది ఉపయోగపడడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం సార్.
2: ఇకండి ముఖ్య ఉద్దేశాలు చెప్పారు, తర్వాత లబ్ధిదారులుగా మీరున్నారు కాబట్టి బెనిఫిషియరీకి ఎటువంటి లాభాలు ఉంటాయో తెలియజేశారు. ఇకపోతేనండి పీఎం కిసాన్ పథకంలో రైతులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలు కూడా చాలా వరకు చెప్తా ఉన్నారండి.
3: అవి ఏంటో తెలియజేస్తున్నారు. రైతులు క్షేత్రస్థాయిలో సమస్యలు, ముఖ్యంగా బ్యాంకు ఖాతా సమస్యలు, ఆధార్ లింక్ సమస్యలు, భూమి రికార్డు సమస్యలు, ఈకేవైసీ నో యువర్ కస్టమర్ అంటే బ్యాంకుకి నువ్వు కస్టమర్వా కాదా అని

0: పూర్తిగా తెలుసుకునే విధంగా ఇలాంటి విషయాలపైన రైతులకు సమస్యలు ఉన్నాయి సార్.
1: ఇకపోతే అండి, బ్యాంకు సమస్యలు రైతు ఎలా పరిష్కారం పొందాలో తెలియజేస్తారా?
0: ఖచ్చితంగా సార్. ఇప్పుడు రైతు ఏందుకంటే బ్యాంకు ఖాతా సమస్య ఎందుకు వస్తుంది అంటే, ఏ అయితే రైతు ఉన్నాడో ఆ రైతు ఆధారు బ్యాంకు ఖాతాకు లింకు కాకపోవడం, లేకపోతే బ్యాంకులో వాళ్ళ వివరాలు సరిగా నమోదు కాకపోవడం, వాళ్ళ వివరాలు ఎప్పుడైతే తప్పులు తడకలుగా ఉన్నాయో దానివల్ల ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వాళ్లకు మూడు వితళ్లలో ఏదైతే 2,000, 2,000, 2,000 జమ అవుతుందో ఆ జమ కావడంలో బ్యాంకులో సమస్యలు వస్తాయి సార్ ప్రధానంగా.
1: అయితే అండి, ముఖ్యంగా రైతులు క్రాప్ లోన్స్ కూడా తీసుకుని ఉంటారండి. ఈ ఇప్పుడు ఈ కేవైసీ అని మీరు ఇందాక తెలియజేశారు, నో యువర్ కస్టమర్, దాంట్లో మనము తీసుకున్న లోన్లు కూడా తెలిసిపోతా ఉంటాయి.
0: ఖచ్చితంగా.
1: ఇప్పుడు మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు పడతాయి, 3 విత్తాలుగా 2,000 రూపాయలు పడ్డాయి ఈసారి అనుకోండి, మరి ఇది మనకు డైరెక్ట్ గా అందుతుందా లేకుండా మనం తీసుకున్న లోన్లో కట్ చేసేస్తారా?
0: అలాంటిది ఏముండదు సార్. రైతు ఖాతాలో జమ అవుతుంది, రైతుకు బ్యాంకుకి ఉన్న లావాదేవీలో వాళ్ళ అవగాహన వలన వాళ్ళకి ఇదివరకే బ్యాంకుకు ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళు ఇప్పుడు మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఏదైతే మనకు వీళ్ళకి పడిన డబ్బులని వీళ్ళు డిజిటల్ రూపంలో డ్రా చేసుకోవచ్చు వాడుకోవచ్చు సార్. కాబట్టి అది బ్యాంకు వాళ్లకు రైతుకు సంబంధించిన మధ్య అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది వరకు ఏదన్నా బ్యాంకులో క్రాప్ లోన్లున్నా లేకపోతే ఏ వేరే లోన్ లేకున్నా కూడా ఇవి చిన్న అమౌంట్ కాబట్టి బ్యాంకు వాళ్ళు కూడా దీన్ని అంతగా పరిగణలోకి తీసుకోపోవచ్చు. ఇవైతే లబ్ధిదారునికి రైతుకు వాళ్ళ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి వాళ్ళు వినియోగించుకోవడానికే ఉపయోగపడతాయి సార్.
1: ఇకపోతేనండి, సంవత్సరానికి 6,000 రూపాయలు మనకు ప్రభుత్వం చేయూతనిస్తుంది ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా. అయితే ఈ 6,000 రూపాయలు నిజంగా సరిపోతాయంటారా?
0: అదే మనం మాట్లాడుకున్నాము. ఏదైనా గాని ఇది చేయూత రైతులకు. కేంద్ర ప్రభుత్వము సకాలంలో రైతులకు మేమున్నాము అనే భరోసా ఇవ్వడానికి వాళ్లకు మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 6,000 ఇస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు రైతుకు సంబంధించి కొంత డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ రకంగా సంవత్సరానికి వాళ్లకు ఒక 15,000 నుంచి 20,000 ఆసరా అవుతుంది కాబట్టి కొంతలో కొంత వాళ్లకు అవసరానికైతే ఉపయోగపడతాయి సార్.
1: ఇక మరొక ప్రశ్న అండి, శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు, రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలాగుంటుంది? అంటే మీరు ఎంతో అవగాహన ఉంది, వ్యవసాయము గత 10 ఏళ్లుగా మీరు వ్యవసాయం చేస్తా ఉన్నారు, మీకు వీటి గురించి బాగా తెలుసు. కాబట్టి ఈ రైతు మరణించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మనం ప్రభుత్వ చేయూత ఏమన్నా వస్తుందా ప్రభుత్వం నుంచి, లేదంటే పీఎం కిసాన్ నిధిలో భాగంగా ఏమన్నా మనకు చేయూత ఉంటుందా, దీని గురించి ఏమన్నా తెలియజేస్తారండి?
0: ఖచ్చితంగా సార్. రైతు ఎప్పుడన్నా మరణించినప్పుడు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు ఆపద్ధర్మం కింద కొంత సహాయం ఇచ్చే స్కీమ్స్ కూడా పథకాలు చాలా ఉన్నాయి. ఈ మనకు ముఖ్యంగా ఈ పీఎం కిసాన్ కు సంబంధించి మనము మాట్లాడుకుంటే, ఒకవేళ ఏదైతే మనం ఇక్కడ లబ్ధిదారుడు రైతే అనుకుంటున్నాం కాబట్టి ఆ రైతు మరణించిన పక్షంలో ఆ పథకము నిలబడిపోతుంది అంతటితో ఆ రైతుతో. ఒకవేళ కుటుంబ సభ్యులు ఎవరన్నా భూమి రికార్డ్స్ వాళ్ల పేరు మీద మార్చుకొని మళ్లీ తిరిగి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి వాళ్ళు నమోదు చేసుకుంటే వాళ్ళు కూడా దీనికి లబ్ధి పొందుతారు సార్.
1: అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో రైతు పేరు మీద ఉన్న పొలము రైతు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఎటువంటి మనకు
0: లబ్ధి అనేది ఉండదు, లాభం
1: చేయూత ఉండదు,
0: అక్కడితో ఆగిపోతుంది. వారి వారసులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, ముఖ్యంగా పథకం ఏంటంటే రైతు పొలం కలిగి ఉండాలి. ఎవరైతే సొంత పొలం ఉందో వాళ్ళు వీళ్ళు గ్రామ సచివాలయంలో గాని లేకపోతే పీఎం కిసాన్ పోర్టల్లో గాని వాళ్ళ వివరాలు నమోదు చేసుకున్న ఎడల ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి ఆ రైతు అకాలంగా మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భూమి రికార్డులు మార్చుకుని వాళ్ళు మళ్లీ తర్వాత తిరిగి ఈ పథకానికి నమోదు చేసుకుంటే వాళ్ళ పేరు వాళ్ళు అర్హులవుతారు.
1: ఇక మీరు చెప్పింది భూమి కలిగిన రైతు గురించి అండి, అంటే నిజమైన హక్కుదారుడు, భూమి హక్కుదారుడు. అయితే చాలా మంది ఇటీవల వలసలకు వెళ్లి అంటే సిటీలలో ఉద్యోగాలు చేసుకుంటూ పల్లెటూళ్ళలో కౌలుకు భూమిని ఇస్తా ఉంటారండి, మరి కౌలుకు ఇచ్చినప్పుడు వారికి ఈ పథకం వర్తిస్తుందా, కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుందా?
0: ఈ పథకము పొలం కలిగి ఉన్న రైతులకే సార్ ఈ పథకం అనేది వర్తించేది. కౌలు రైతులకు ఈ పథకం ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ పథకం

0: దాన్ని కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట ప్రభుత్వాలు గాని దృష్టిలో పెట్టుకుని మీరు అన్నట్లు నిజంగా పొలం ఉన్న రైతులు ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఏదైతే వ్యవసాయం అనేది లాభసాటిగా లేదని ఆలోచనలో పడి రైతులందరూ కూడా వాళ్ళ సొంత భూమిని కౌలుకి ఇచ్చుకుంటున్నారు. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు సార్. వాళ్ళకి ఏదైనా ప్రత్యేక పథకాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను పీఎం కిసాన్ లబ్దిదారుగా నా సహా రైతులు ఎవరైతే కౌలుకు తీసుకుని వాళ్ళు నిరంతరం 24 గంటలు పొలం చేస్తున్నారో అలాంటి కౌలు రైతులకు కూడా ఏవైనా ప్రత్యేక పథకాలు తీసుకుని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట ప్రభుత్వం గాని ఆదుకోవాలని నేను మీ రేడియో తరపున విన్నవించుకుంటున్నాను సార్.
1: పోతే అండి, ఇది రైతులు స్మాల్ ఫార్మర్స్, మార్జినల్ ఫార్మర్స్, తర్వాత లార్జ్ ఫార్మర్స్ అని 3 రకాలుగా విభజించారండి రైతుల్ని. అంటే చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అని ఇట్లా విభజించారు. ఈ పథకము పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకము ఎవరికి వర్తిస్తుంది?
0: ఈ పథకం ఎవరైనా పొలం కలిగి ఉన్న వాళ్లకు వర్తిస్తుంది సార్. మరి అంటే 5 ఎకరాలు ఆ పైన ఉండే రైతులకు వర్తించదు. ఎవరికైతే 5 ఎకరాలు ఉంటాయో ఆ రైతులకు వర్తిస్తుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు కూడా ఈ పథకం, వాళ్ళని 5 ఎకరాలు వరకు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత ఉంటుంది. కానీ ఈ పథకం కొన్ని వర్గాలకు మాత్రం వర్తించదు సార్. ముఖ్యంగా ఎవరైతే రైతులైనా సరే, లేకపోతే పొలం కలిగి ఉన్న వాళ్ళైనా సరే, వ్యవసాయం చేస్తున్న వాళ్ళైనా గానీ వాళ్ళు ఆదాయం పన్ను చెల్లించని వారై ఉండాలి. ఎవరైతే రైతులుగా ఉండి వ్యవసాయం చేస్తూ వ్యవసాయం సాగుదారులు ఉన్నా కూడా వాళ్లకు వాళ్ళు ఆదాయం పన్ను చెల్లిస్తుంటే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు గాని ఈ పథకానికి అర్హులు గారు వాళ్ళకు కూడా వర్తించదు సార్ ఈ పథకం.
1: అంటే ఇటీవలి కాలంలో ముఖ్యంగా చాలా వరకు ఇన్కమ్ ట్యాక్స్, పొలం మీద వచ్చే ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని చెప్పి ఈ దాన్ని పొలాలు తీసుకుని చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉద్యోగస్తులు గాని పెద్ద వ్యాపారవేత్తలు గాని మరి వారికి ఇది వర్తించదని ఇకపోతే అండి, ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి ఇంకాస్త వివరంగా మా శ్రోతలకు, అంటే ఇది మీరు 22వ విడత అని చెప్పారు. ఇది 13న గౌహతిలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు రిలీజ్ చేశారని చెప్పారు. ఇక దాంట్లో మీరు బెనిఫిషియరీగా ఉన్నారు. ఇక మీకు ఇది 3 నెలల్లో రిలీజ్ అయిందండి. అంటే ఇది 2025-26కి వస్తుందా అండి, 26-27కి వస్తుందా?
0: లేదు సార్, ఇది 25-26 పథకానికి అయిపోయింది సార్. ఇది 2025 సంవత్సరానికి సంబంధించింది. మనకు మొదటి విడత 2025 జూన్, తర్వాత మనకు అక్టోబర్, తర్వాత 2వ విడతగా 2025 సంవత్సరంలో విడుదల చేసినారు. 3వ విడతలుగా 2025 డిసెంబర్లకు చేయాలి కాబట్టి మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చేసేసినారు కాబట్టి ఇది 2025 సంవత్సరానికి సంపూర్ణంగా రైతులకు చెల్లించిన కిసాన్ సమ్మాన్ నిధి
1: ఇక భరోసా సార్ ఇది. ఇక అండి, ఈ రోజు 8 ఏప్రిల్ 2026 అంటే ఇక మీదట వచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ ఇన్స్టాల్మెంట్, అంటే రాబోయే విడత గురించి మనం మాట్లాడుకుంటే అది ఈ సంవత్సరానికి వస్తుంది. ఈ సంవత్సరంలో ఏమన్నా మీరు అంటే ఇప్పుడు ఇన్పుట్ కాస్ట్ ఇవన్నీ పెరిగినాయని అంటా ఉన్నారు రైతులు, మరి మీరేమన్నా ఇంకా ఎక్కువ ఆశిస్తున్నారా అండి ప్రభుత్వం నుంచి చేయత ఎక్కువ ఆశిస్తున్నారా, లేదంటే 6,000 సరిపోతాయా మీకు?
0: అదే సార్, మనం ఏదైతే రైతుకు మనము ఏదిచ్చినా మనము రైతు రుణం తీర్చుకోలేరు గాని రైతుకు ఇది ఆసరా ప్రభుత్వ పథకమే కాబట్టి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకున్న పరిధిలో మనకు రైతుని ఎంత ఆదుకుంటే రైతు మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి, మన భారతదేశం కూడా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి దాదాపుగా మనకు ఇప్పుడు కూడా దాదాపుగా 65-70% వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు కాబట్టి అలాంటి రైతులకు ఎంత చేయూతిస్తే అంత భరోసా ఉంటుంది, అంత అండగా ఉంటుంది. దీనిపైన ఈ విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి ఇప్పుడిచ్చే పిఎం కిసాన్ 6,000ని భవిష్యత్తులో పెంచితే రైతులకు ఇంకా మేలు చేసిన వాళ్ళు, బాగు చేసిన వాళ్ళు అవుతారు సార్.
1: చాలా సంతోషం అండి గుజ్జల గౌరీశ్వర నాయుడు గారు ఈ రోజు మా ఆకాశవాణి కర్నూలు కేంద్రానికి వచ్చి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులుగా మీరు మా రైతులకు కూడా దీనిపైన చాలా అవగాహన కలగజేసినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సోదరులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుడు కర్నూలు జిల్లా రైతు శ్రీ గుజ్జల గౌరీశ్వర నాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ కుర్రం చంద్రశేఖర్, నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశ

0: ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విందాం.

విన్న పాట భైరవద్వీపం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివెనెల గీతం. సంగీతం మాధవ్ పెద్ది సురేష్. కార్యక్రమంలో తర్వాత ఆయనకిద్దరు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర శ్రీలేఖ పాడినది.

చిత్రసీమలో తర్వాత తాజ్మహల్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు గీతం, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

రేపు ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం మనసులో మాట తెలుగు అనువాదం రిలే ముగిసే వరకు ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడప రామరాజుపల్లి నాగార్జున మోడల్ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటులు శ్రీ బీసీ కృష్ణ గారితో పరిచయం వింటారు. మీరింతవరకు చిత్రసీమ విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. గత 12 ఏళ్లలో దేశంలోని నగరాలు, గ్రామాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు విస్తృతంగా మెరుగుపడడంతో పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆత్మనిర్భరత సాధిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడ్ నగర్ వరకు పర్యటిస్తున్న సేవాయాత్రికులతో ఆయన దృశ్య మాధ్యమం విధానంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రజలందరి భాగస్వామ్యం, కృషి ఉన్నప్పుడే వికసిత భారత స్వప్నం సాకారమవుతుందని అన్నారు. వడనగర్ తనకు జీవన విలువలను అందించిందని, కాశీ ఆ విలువలకు సేవను జోడించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్ల నివాసాలకు బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు నేరుగా వెళ్లనున్నారు. అక్కడే వారి నుంచి అవసరమైన పత్రాలను సేకరించి వాటిని ఈసీఐ నెట్లో అప్లోడ్ చేస్తారని కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. న్యూఢిల్లీలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఓటర్లను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ముఖాముఖి విచారణకు పిలవరని ఈసీ స్పష్టం చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్తో సహా దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ సంఘం ఏకగ్రీవ ఆమోదంతోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎస్ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు పునరుద్ఘాటించింది. ఖాతాదారుల సౌకర్యార్థం రేపు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్యాంకు యూనియన్ల సమాఖ్య ఈ నెల 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెకు ముందు వారాంతపు సెలవులు రావడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎంతో అనుసంధానమైన శాఖలు, కరెన్సీ చెస్లు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి ఇచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. కేరళం భవిష్యత్తుకు బ్లూ ఎకానమీ అపారమైన అవకాశాలను అందిస్తుందని, సహకార రంగం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేరళంలోని కుందరా వద్ద నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సీసీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉండేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం

0: అధికారంలోకి వచ్చిన తర్వాతే దీనికి సాకారం చేసిందని తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోని రైతులకు ఎంతో మేలు చేసిందని పేర్కొంటూ,
1: దేశ్ కే సభీ కిసానో కా ఔర్ కోఆపరేటివ్ సెక్టర్ సే జుడే హువే సభీ లోగో కా ఏక్ మాంగ్ థా కి కేంద్ర మే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనే, మగర్ వో పూరా నహీ హోతా. నరేంద్ర మోదీ జీ నే కోఆపరేటివ్ మినిస్ట్రీ బనాకర్ దేశ్ కే గ్రామీణ వికాస్, కృషి వికాస్ ఔర్ విమెన్ ఎంపవర్మెంట్ కే లియే బహుత్ బడా కదమ్ ఉఠాయా.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చార్ధామ్ యాత్రను రేపటి వరకు నిలిపివేస్తున్నట్టు ఉత్తరాఖండ్ రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ స్థానిక యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే యాత్రను తిరిగి పునరుద్దరిస్తామని వినోద్ కుమార్ సుమన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పిల్లల్లో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని కేవలం ప్రజారోగ్య సమస్యగానే కాకుండా వారి రక్షణ, భద్రతకు సంబంధించిన ప్రధాన అంశంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. బాధితులకు న్యాయపరమైన రక్షణ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దేశంలోనే మొట్టమొదటి విక్టిమ్ రైట్ సెంటర్ను పాట్నాలో జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల బారిన పడిన చిన్నారులకు తగిన భద్రత, వైద్య చికిత్స, కౌన్సిలింగ్, పునరావాసంతో పాటు వారు తిరిగి చదువు కొనసాగించేలా, కుటుంబ జీవితాన్ని గడిపేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తూ,
2: చిల్డ్రన్ ఆర్ నాట్ మెర్లీ ఫ్యూచర్ సిటిజన్స్, దే ఆర్ ఈక్వలీ సిటిజన్స్ ఆఫ్ టుడే, దే ఆర్ ఎంటైటిల్డ్ టు సేఫ్టీ, dignity, education, care and the opportunity to grow. Restoring childhood must therefore mean more than preventing substance abuse. That whenever childhood is threatened, there is always a pathway back to safety, dignity, belonging and hope.
0: భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసం సాంకేతికత, ఆవిష్కరణల విస్తృత వినియోగం అవసరమని ఆమె స్పష్టం చేశారు. చెన్నైలో ఈరోజు జరిగిన ఐఐటి మద్రాస్ అలుమ్ని అసోసియేషన్ సమావేశంలో మాట్లాడిన ఆమె, ఉన్నతమైన ఆర్థిక వృద్ధి రేటు ఆత్మ నిర్భర భారత్, వికసిత భారత్ లక్ష్యాలను వేగవంతం చేస్తుందని, అయితే అందుకు అన్ని వర్గాల కృషి అవసరమని పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోందని కొనియాడిన కేంద్ర మంత్రి, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు అన్ని రంగాలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విస్తరించాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేధ అందించే విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుంటూనే దానివల్ల ఎదురయ్యే ముప్పును సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. గ్రీసు విదేశాంగ మంత్రి జార్జ్ గెరాపెట్రిటిస్తో కలిసి అంతర్జాతీయ శాంతి భద్రత, సముద్ర భద్రతపై ఏఐ ప్రభావం అనే అంశంపై న్యూయార్క్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వసనీయమైన సాంకేతిక వ్యవస్థల నిర్మాణం, మానవ వనరుల సామర్థ్యం పెంపు, ఆర్థికాభివృద్దికి ఏఐని ఉపయోగించుకోవడంపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇదివరకే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో కబడ్డీ పురుషుల, మహిళల విభాగాల్లో భారత జట్లు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నాయి. పురుషుల ఫైనల్ పోలులో భారత్ 40-34 తేడాతో ఇరాన్ను ఓడించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఫైనల్లోనూ భారత జట్టు 37-34 తేడాతో ఇరాన్పై విజయం సాధించింది. కబడ్డీతో పాటు అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్ విభాగాల్లో కలిపి భారత్ నేడు ఒక్కరోజే 7 పతకాలను గెలుపొందింది. దీంతో

0: భారత్ మొత్తం పథకాల సంఖ్య 30కి చేరగా పథకాల పట్టికలో 10వ స్థానానికి చేరుకుంది. వాతావరణం. ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద గల రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 7 రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. సాంకేతికత వినియోగంలో భారతదేశం 10% కంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని సాధించగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగత విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడొక దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి కడప కేంద్రం. రేపు ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం మనసులో మాట తెలుగు అనువాదం రిలే ముగిసే వరకు ప్రసారమవుతుంది.
1: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. 3 ఏళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా మంగళవారం పోవాలా అని, కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా, నేను ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమం అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉన్నారు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎట్టనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఇట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
2: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం 12:40.

భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.

0: lat@airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
1: Spotlight.
2: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో. ముందుగా బందిపోటు భీమన్న చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం టీవీ రాజు,

విన్న పాట మనుషులు మమతలు చిత్ర నుంచి ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం టి చలపతిరావు. కార్యక్రమంలో తర్వాత బొబ్బిలి పుల్లి చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినది.

అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఈమె నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని, కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా, నేను ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమం అన్ని ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉండారు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎట్టనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి

0: ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
1: చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత చక్రవర్తి సంగీత నెనుహల్లో వేటూరి గీతం, పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, బి సుశీల, చిత్రం దేవతా.

కార్యక్రమంలో తర్వాత బంగారు బొమ్మలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినది. సాహిత్యం ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: కట్టున గోడు కట్టుకొని ఉందాము.
1: మూడు లోకములు ముద్దగ చేసి మరో లోకమును సృష్టిద్దాము.
0: ఏడు

చిత్రసీమలో చివరిగా సర్దార్ పాపారాయుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరు గీతం, సంగీతం చక్రవర్తి.

ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ, ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా.

మంచిదే పిల్ల వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డది. ఆ బుద్ధి మంచిదే పిల్ల వయసు చెడ్డది, ఆ వయసు ముదిరితే పిల్ల పెళ్లి చెడ్డదే.

0: కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గలయ్యా. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది. తల్ల చీర్ర కళ్ళ కాటుక.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం మంచి కుటుంబం. చిత్ర నుంచి ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం ఎస్పి కోదండపాణి.

0: इसी के साथ राष्ट्रीय संगीत कार्यक्रम में प्रसारित श्री वी चेन्ना वेंकट सुब्बया के तविल लय विन्यासम का यह कार्यक्रम यहीं संपन्न होता है। नाद स्वरम पर आपके साथ संगत करने वाले कलाकार थे श्री लोड़गु वासु। यह संगीत कार्यक्रम राष्ट्रीय संगीत कार्यक्रम के लिए आकाशवाणी हैदराबाद के स्टूडियो में रिकॉर्ड किया गया और इसे आकाशवाणी के दिल्ली केंद्र से आपके लिए प्रसारित किया गया।
1: विद दैट वी कंक्लूड द तविल लय विन्यासम by Sri V. Chinnavenkata Subbaya in the broadcast of National Program of Music. He was supported on Nadaswaram by Sri Lodugu Vasu. This concert was recorded in the studios of Akashwani Hyderabad for National Program of Music and brought to you from the Delhi station of Akashwani.
2: Akashwani Kadapa Kendram. రేపు ఉదయం 10:55 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం మనసులో మాట తెలుగు అనువాదం రిలే ముగిసే వరకు ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత మద్యం అలవాట్లు నష్టాలు ఈ అంశం గురించి డాక్టర్ కె దేవికారాణి గారితో పరిచయం వింటారు. 7:15 ప్రసారమయ్యే పంట సీమల్లో పాల పొదుగు ఆపువ్యాధి నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ బాబు రామచంద్ర గారితో పరిచయం వింటారు. అనంతరం రైతులకు సూచనలు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
3: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं किरण शर्मा. विदेश मंत्री एस जयशंकर न्यूयॉर्क में संयुक्त राष्ट्र महासभा के 81वें उच्च स्तरीय सत्र को संबोधित कर रहे हैं.

గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం అనంతరం మనసులో మాట తెలుగు అనువాదం రిలే ముగిసే వరకు ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి చెల్లా ప్రభావతి గారి వయలిన్ వాయిద్యం ప్రసారమవుతుంది. 10:00 వార్తావాహిని, 10:15 వాట్సప్ మనోరంజని. 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎస్ ఉదయకుమార్ బృందం వారి సాక్సోఫోన్ వాయిద్యం వింటారు. 12:40 ఉత్తరాల మనోరంజని. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పల్లకి. 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కడప రామరాజుపల్లి నాగార్జున మోడల్ స్కూల్ బాలబాలికలు అందించే కదమ్మ కార్యక్రమం వింటారు. 3:00 నాటిక. 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత మద్యం అలవాట్లు నష్టాలు ఈ అంశం గురించి కె దేవికారాణి గారితో పరిచయం వింటారు. 6:30 పల్లె ప్రాంతాలలో ప్రముఖ రంగస్థల నటులు శ్రీ బిసి కృష్ణ గారితో పరిచయం. 7:15 పంట సీమలు ఈ కార్యక్రమంలో పాల పొదుగు వాపు వ్యాధి నివారణ చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ ఎన్ బాబు రామచంద్ర గారితో పరిచయం ఉంటారు. అనంతరం రైతులకు సూచనలు. రేపు రాత్రి 8:00 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి మనసులో మాట తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. 2026 ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:20 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం. నిలయంలో సమయం 11:12. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 MHz ఎఫ్ఎంపై రేపు ఉదయం 5:50 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జైహింద్.